శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ 101.3 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 27వ తేదీ ఈరోజు గురువారం. వివిధ భారతి నిలయంలో సమయం 5:58:45. శుభోదయం.

వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. భారతదేశ ప్రతిభ సాంకేతిక స్వావలంబన ప్రగతికి సీడాట్ ప్రస్థానంగా ప్రతీకగా నిలుస్తోందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. సీడాట్ 43వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట వ్యాప్తంగా జనవరి 1 నుంచి సంజీవని ప్రాజెక్టు అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కుప్పం, చిత్తూరులో ఈ ప్రాజెక్టు ద్వారా మంచి ఫలితాలు వస్తున్నందున రాష్ట వ్యాప్తంగా విస్తరించేందుకు రూపొందించిన 90 రోజుల కార్యాచరణను అధికారులకు వివరించారు. ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలు, డిజిటల్ హెల్త్ రికార్డులు, వ్యాధుల ముందస్తు గుర్తింపు, చికిత్స, ఫాలోఅప్కు ప్రాధాన్యతనివ్వాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్టంలోని సుదీర్ఘ తీర ప్రాంతానికి రక్షణ కవచంగా తలపెట్టిన గ్రేట్ గ్రీన్వాల్ ప్రాజెక్టులో భాగంగా తాటివనాల ఏర్పాటు ప్రారంభించినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం తాటికాయల సీజన్ ప్రారంభం కావడంతో తాటిగింజల సేకరణ, నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. గ్రేట్ గ్రీన్వాల్ ప్రాజెక్టులో భాగంగా మొదటి అంచెలో మడ అడవులు, రెండవ అంచెలో తాటివనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట వ్యాప్తంగా తీర ప్రాంతం వెంబడి 5,499 హెక్టార్ల పరిధిలో తాటివనాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తులు, తుపాన్ల సమయంలో ఈ వనాలు పెనుగాలుల నిరోధక వ్యవస్థలా పనిచేసి తీర ప్రాంత గ్రామాలకు రక్షణ కవచంలా కల్పిస్తాయని అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సూపర్ ఎల్నినో నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరికి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చివరి రిజర్వాయర్ను సైతం నీళ్లతో నింపుతామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మాట్లాడుతూ శ్రీశైలం నుంచి రాయలసీమకు మొదటి విడతగా రోజుకు

11,500 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో మొదటి ఏడాదే హంద్రీనివాకు 3,870 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 55 TMC నీటిని రాయలసీమ చివరి పంట భూములకు తరలించామని, మరో 3,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని వివరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. వీరు పశ్చిమ బెంగాల్లో సురక్షితంగా ఉన్నట్లు మత్స్యశాఖ సహాయ సంచాలకులు రమణారావు తెలిపారు. అల్లవరం మండలం ఓడరేవు తీరం నుంచి 7 మత్స్యకారులు ఈ నెల 3న వేటకు వెళ్లారు. ఆ తర్వాత వారి ఆచూకీ తెలియరాలేదు. దీంతో ఈ నెల 17 నుంచి 10 రోజుల పాటు నేవీ, కోస్ట్గార్డ్, మెరైన్ సిబ్బంది విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మత్స్యకారుల బోటు ఆచూకీని కోల్కతా సమీపంలో గుర్తించినట్లు రమణారావు తెలిపారు. వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొస్తున్నట్లు చెప్పారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ ముస్తాన్వి. ముఖ్యాంశాలు. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంజీవని ప్రాజెక్టును వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని యువతనుద్దేశించి ప్రసంగించనున్నారు. క్రీడలు, యువనాయకత్వం, ఆరోగ్యం, దేశ నిర్మాణం వంటి అంశాలపై యువతతో ప్రధానమంత్రి చర్చించనున్నారు. యువ సంవాద్లో భాగంగా క్రీడా మౌలిక వసతులు, శిక్షణ, క్రీడా విజ్ఞానం తదితర అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరగనుంది. మైభారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యువనాయకత్వం, స్వచ్ఛంద సేవ, భవిష్యత్ నైపుణ్యాలు, పౌర బాధ్యతలపై ప్రధానమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. నషాముక్త యువ ఉద్యమంపై కూడా యువతతో ప్రత్యేకంగా సంభాషించనున్నారు. క్రీడల ద్వారా మాదక ద్రవ్యాల వ్యసనాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశ క్రీడా ప్రస్థానంలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం, బలమైన వికసిత భారత్ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేయడం ఖేలో ఇండియా డైలాగ్ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైద్యారోగ్య సేవలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన సంజీవని ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సంజీవని ప్రాజెక్టుపై అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలు చేస్తే వైద్య సేవల్లో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చునని ఆయన చెప్పారు. చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టు అమలుతో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. రాష్ట

0: సమగ్రంగా దీనిని విజయవంతంగా అమలు చేసి వైద్య సేవల్లో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. దక్షిణ భారతదేశంలో రియల్ ఎస్టేట్ అభివృద్దికి హైదరాబాద్ అత్యంత ఆసక్తికరమైన ప్రాంతంగా అంతర్జాతీయ మ్యాగజైన్ ది ఎకానమిస్ట్ ప్రశంసించడంపై ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్దికి గత ప్రభుత్వాలు వేసిన పునాదులపై భవిష్యత్తు ప్రణాళికలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్, ఎఫ్ఎస్ఐ నిబంధనల తొలగింపు, రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ది వంటి చర్యలు నగర ప్రగతికి దోహదపడ్డాయని తెలిపారు. హైదరాబాద్ను మరింత పచ్చగా, పరిశుభ్రంగా, వేగవంతమైన రవాణా వ్యవస్థతో, క్రీడలు, సంస్కృతి, కళలు, ఆహారం, వినోదం, ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం కోపల్ల వద్ద పాత బ్రిటిష్ కాలం నాటి వంతెన స్థానంలో నిర్మించిన నూతన వంతెన్ను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపసభాపతి మాట్లాడుతూ కేవలం 5 నెలల్లోనే 2 లైన్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలోనే అప్రోచ్ రోడ్లతో సహా 4 లైన్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామని రఘురామకృష్ణంరాజు తెలియజేస్తూ
1: దారిగుండా వెళ్ళటం చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ఎన్నో దశాబ్దాల సమస్య. దానికి పనులు మొదలు పెట్టిన 5 నెలల్లో ఒక బ్రిడ్జ్ మనం ప్రారంభించడం, త్వరలో అప్రోచ్ రోడ్లు అన్ని కంప్లీట్ అయిన తర్వాత ప్రారంభోత్సవం చేసుకుందాం. ఈ బ్రిడ్జ్ మీద రాకపోకలన్నీ ప్రారంభం అవుతాయి. భీమవరానికి ఇది ఒక అత్యంత ముఖ్యమైన, మనకి ఇప్పుడు ఏలూరుపాడు, కైకలూరు ఈ రోడ్డు అదంతా కూడా విజయవాడకి వెళ్ళడానికి షార్ట్ కట్ రూట్ అవుతుంది. దానికి ఇది ఒక ఇంపార్టెంట్ లింక్ గా మారబోతుంది. మనం ఇప్పుడు రెడీ అయిన ఈ ఫోర్ లేన్ బ్రిడ్జ్
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు చిలకలూరుపేట వద్ద ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు మరణించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్నినో ప్రభావాన్ని ఫిబ్రవరి నుంచే అంచనా వేసి తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించామని చెప్పారు. జూన్ మొదటి వారం నుంచి ఆగస్టు 25 తేదీ వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 51% తక్కువ వర్షపాతం నమోదైన పప్పుధాన్యాల సాగు 23.6% పెరిగిందని అన్నారు. రైతులకు పంటల బీమా భరోసా కల్పించడంలోనూ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. ఖరీఫ్ 2025లో 19.5 లక్షలుగా ఉన్న బీమా దరఖాస్తులు ఈ ఏడాది 35.1 లక్షలకు పెరిగాయని వివరించారు. ఎల్నినో పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్టంలో ప్రతి ఒక్కరికి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చివరి రిజర్వాయర్ వరకు నీటిని నింపుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ శ్రీశైలం నుంచి రాయలసీమకు తొలి విడతగా రోజుకు 11,500 క్యూసెక్ల నీటిని తరలిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం తొలి సంవత్సరంలోనే హంద్రీనివా కోసం 3,870 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 55 టీఎంసీల నీటిని రాయలసీమ చివరి భూములకు తరలించినట్లు మంత్రి రామానాయుడు తెలియజేస్తూ
2: కృష్ణా డెల్టాకు సంబంధించి మనం ఆ పులిచింతల్లో ఉన్నటువంటి రిజర్వ్ వాటర్ పోను ఇంకా 15 టీఎంసీలు అవసరం, అంటే దగ్గర దగ్గర 46 టీఎంసీలు ఒక ఆంధ్రాకే నాగార్జున సాగర్కి అవసరం అనేటువంటి పరిస్థితి. చేత ఆ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చినటువంటి నీరు కూడా ఇక్కడ డ్రింకింగ్ వాటర్కి నాగార్జున సాగర్ ద్వారా మనకు అవసరం అనేటువంటి విషయాన్ని కూడా మరి అవగాహన లేకుండా మాట్లాడడం. ఏదైతే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉందో దాన్ని కూడా మన అవసరాలకి మించి ఉత్పత్తి చేయడానికి లేదు అని చెప్పి కేఆర్ఎంబికి ఆల్రెడీ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది.
0: ప్రపంచస్థాయి సంస్థలైన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ను తొలి ఎంపికగా ఎంచుకుంటున్నామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో గ్లోబల్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ కేవలం ఐటీ రంగానికే కాకుండా స్పోర్ట్స్, టెక్నాలజీ, మీడియా, హాస్పిటాలిటీ, క్యాపిటల్ మార్కెట్లు, ట్రేడింగ్, ఎనర్జీ వంటి

0: విభిన్న రంగాల్లో పెట్టుబడులకు కేంద్రంగా ఎదుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో గత సంవత్సరంలో 75 జీసీసీలు ఏర్పాటయ్యాయని, వచ్చే ఏడాది నాటికి మరో 100 జీసీసీలను రాష్ట్రానికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల పట్టణ ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి చేపట్టిన పైప్లైన్ పనులను ఆమె నిన్న అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత పేర్కొంటూ,
1: పెనుకొండ నియోజకవర్గంలో హైవే రోడ్ సుమారుగా 33 కిలోమీటర్లు 700 కోట్లతో శతవేగంగా పనులు కూడా జరుగుతున్నాయి. గోరెంట్ల ఊర్లేకు పోకుండా బైపాస్ హైవే కనెక్టివిటీ కూడా ఈ రోజు ఓపెన్ చేయడం కూడా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఒక పక్క జలకళ, ఒక పక్క హైవే కనెక్టివిటీ, మనకన్నేశ్వర బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండటం వల్ల, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉండటం వల్ల ఈ రోజు మనకు కియా లాంటి పరిశ్రమలు, కియా అనుబంధ సంస్థలు, బెల్ కావచ్చు, ఫైటర్ జెట్ కావచ్చు, మరి పరిశ్రమలు మొత్తం రాయలసీమ వైపే చూస్తున్నాయి.
0: వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానామంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంజీవిని ప్రాజెక్టును వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
6: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
7: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
6: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
8: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
4: కాసేపు ఉండొచ్చు కదా?
8: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
4: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
8: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
4: మీ తెలివి ముందు నాదేముందండి.
8: అబ్బో, సర్లే

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: గుడ్ మార్నింగ్ మ్యామ్.
4: హాయ్ స్టూడెంట్స్.
3: గుడ్ మార్నింగ్.
4: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
5: Yes, ma'am.
4: చెప్పండి.
5: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
4: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
5: Yes, ma'am.
4: గుడ్ గుడ్.
5: కాఫీ టైం ఏంటి రోషిణి?
4: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
5: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.
6: 7:05 కావస్తోంది. హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తా ప్రసారాన్ని వింటారు.
7: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ను నిన్న భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలో 2 కళాశాలల్లో యువత భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది క్రీడలు, యువ నాయకత్వం, ప్రజల బాధ్యత, స్వచ్ఛంద సేవ, ఫిట్నెస్, దేశ నిర్మాణాన్ని ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. భారతదేశ యువజన క్రీడా వ్యవస్థపై సాగుతున్న చర్చల్లో వారి ఆలోచనలు, దృక్పథాలు భాగమయ్యేలా ఇది తోడ్పడుతుంది. క్రీడలపై ఆసక్తి ఉన్న యువతకు, ప్రముఖ అథ్లెట్లు, పతక విజేతలకు మధ్య ప్రత్యక్ష సంభాషణ జరగడం విశేషం. ఇందులో పాల్గొనే యువత తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరచడానికి యువ సంవాద్ ఈ కార్యక్రమంలో ప్రధానాంశంగా ఉంటుంది. క్రీడలు, ఒలింపిక్ ఆకాంక్షలు, యువ నాయకత్వం, వికసిత్ భారత్, నషాముక్త్ యువ అనే 5 ప్రధాన ఇతివృత్తాల చుట్టూ ఈ చర్చా వేదిక రూపుదిద్దుకుంది. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి అనేవి ఆ 7 రద్దీ మార్గాలు. ఈ మార్గాలు మొత్తం రైల్వే నెట్వర్క్లో 16% విస్తీర్ణాన్ని కలిగి ఉండగా సుమారు 41% రైల్వే ట్రాఫిక్ను నిర్వహిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఇది నెట్వర్క్ అంతటా మరింత సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ప్రయాణికుల సరుకు రవాణా భవిష్యత్ వృద్దికి ఎంతగానో తోడ్పడుతుందని ఆయన తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి

మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ అలాగే పాఠశాల విద్య అక్షరాస్యత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో జారీ చేసిన ఆదేశాల పురోగతిని సమీక్షించడానికి కొనసాగుతున్న కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సమీక్షించారు. ప్రతి స్థాయిలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై నిరంతరం దృష్టి సారిస్తూ పనులను సకాలంలో పూర్తి చేయడం, సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రహ్లాద్ జోషి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. అమ్రేలీ జిల్లాలోని హెత్నీ హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. థాల్తేజ్లో ఆర్వీ పటేల్ ఫార్మినోవా అవార్డ్స్ 2026 కార్యక్రమానికి హోంమంత్రి హాజరవుతారు. కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమాపేశమయ్యారు. ఈ సందర్బంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత ఆర్థిక సహాయం, వ్యవసాయంతో సహా పలు అంశాలపై ప్రధానమంత్రితో జయంత్ సింగ్ చర్చించారు. సమస్యల పరిష్కారాలు, విధానపరమైన అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా జయంత్ సింగ్ తెలియజేశారు. నేపాల్లో నిన్న మధ్య నేపాల్ను భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. 133 మంది భారతీయులతో సహా 750 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. టిబెట్లో ఉద్భవించిన ఈ వరద అనేక పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేసింది. టిబెట్ ప్రాంతంలో ఉదయం 8:37 భూకంపం సంభవించిందని, ఆ తర్వాత 3 నిమిషాలకే ఆకస్మిక వరదలు సంభవించాయని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. భూప్రకంపనల కారణంగా హిమానీ నదం కరిగిపోయి ఈ వరదలకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు వెంబడి ఉన్న లేండే నది ఉప్పొంగడం, కొండచర్యలు విరిగిపడ్డం వల్ల రసువా జిల్లాలోని సరిహద్దు పట్టణమైన తిమురేలో బేటే కోషీ మీదుగా ఈ భారీ వరద త్రిశూలి నదిలోకి ప్రవేశించినట్టు నేపాల్ జాతీయ విపత్తు రక్షణ సహాయ నిర్వహణ సంస్థ తెలిపింది. రాజధాని ఖట్మండు నుండి దాదాపు 200 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న నవాకోట్, చిత్రవన్, గోర్ఖా, తనాహు, నవల్పరాసీ వంటి ఇతర జిల్లాలకు నదీ ప్రవాహం వ్యాపించింది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం సంభవించడం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, నేపాల్ అధ్యకులు రామ్చంద్ర పౌడెల్ ఆ దేశ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తు ప్రభావిత బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం చేపట్టే సహాయ రక్షణ చర్యలకు భారత్ మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ ఆకస్మిక వరదల పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. నేపాల్లో వరదల కారణంగా సంభవించిన ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి తమ సంతాపం తెలిపారు. ఈ కష్టకాలంలో భారత ప్రజలు నేపాల్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తారని పేర్కొన్నారు. నేపాల్కు సాధ్యమైన అన్ని మానవతా సహాయాలు అందించడానికి భారత్ సిద్దంగా ఉందని తెలిపారు. సహాయ రక్షణ చర్యలపై భారత్ నిరంతరం సమన్వయం చేసుకుంటోందని ప్రధానమంత్రి వెల్లడించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందున బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్దతను ముమ్మరం చేసింది. రాష్టంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలీల్లో గండక్ నదీ పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామడి, షయోహర్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గోపాల్గంజ్, బెటియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.

0: బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ ఉత్తరప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ యాదవ్ తెలిపారు. అంతేకాకుండా రానున్న రెండు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేవలం ఒక ఎన్నికల నినాదం మాత్రమేనని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమాపేశంలో బీజేపీ నాయకురాలు బాన్సురీ స్వరాజ్ మాట్లాడుతూ, మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నారీశక్తి వందన అధినియంను ప్రవేశపెట్టిందన్నారు. కాంగ్రెస్ ఈ చట్టాన్ని వ్యతిరేకించి సభలో దాని ఆమోదాన్ని అడ్డుకుందని ఆమె ఆరోపించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ ను నిన్న భారీ ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 MHz పై మీ JSV తో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నాను బాస్. అండ్ అఫ్ కోర్స్, మరి థండర్ థర్స్డే వండర్స్ గురించి తెలుసుకోవడానికి మీరందరూ కూడా రెడీగానే ఉన్నారా? ఊరించక జయస్వి. సరే సరే, ఎప్పటిలాగానే ఒక మంచి మాటతో స్టార్ట్ చేసేద్దామా? యూఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అని అంటారు కదా, అసలు దానికి అర్థం ఎప్పుడైనా ఆలోచించారా? అఫ్కోర్స్, నా యొక్క డెస్టినీకి సంబంధించిన నిర్ణయాల్ని కానీ ఏదైనా, అది నేనే నిర్ణయించుకోవడం, నేనే మలుచుకోవడం, నన్ను నేనే ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేసుకోవడం. ఎస్, అబ్సల్యూట్లీ. దీన్ని కాస్త ఎలాబరేట్ చూస్తే

నువ్వు ఎలా ప్రపంచానికి పరిచయం చేసుకుంటావో, నిన్ను నువ్వు ఎలా మలుచుకుంటావో, జీవితంలో ప్రతి చిన్న అనుభవం మనకి చాలా నేర్పిస్తుంది. ఓటమి మనకి ఓరిమి యొక్క విలువని తెలియజేస్తుంది. అలాగే ప్రయత్న లోపంలో చిన్న చిన్న తప్పులని మన ప్రయాణంలో సరిచేసుకునేటువంటి మరొక్క అవకాశం కూడా ఇస్తుంది. నీ విలువ ఎప్పుడూ కూడా నీ గెలుపు లేకపోతే నీ చుట్టూ ఉన్నవాళ్ళు లేదా ప్రపంచమో నిర్ణయించదు. నీ విలువ నువ్వు ఎలా నిన్ను తీర్చిదిద్దుకుంటావో అదే నిన్ను ఒక బలమైన భవిష్యత్తుగా నించోపెడుతుంది. కావున కదిలే కాలమే జీవితమైతే అందులోని ప్రతి ఘడియ నీకొక అవకాశమే. తెలుసుకో, నిన్ను నువ్వు మలుచుకో, నిన్ను నువ్వు ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేసుకో. దాట్స్ ద మ్యాజిక్ ఆఫ్ లైఫ్, రైట్? సో మరి థండర్ థర్స్డే చాలా చాలా స్పెషల్స్ మీకోసమైతే వెయిట్ చేస్తున్నాయి. కానీ అంతకన్నా ముందు ఎన్నో భావాలని తట్టిలేపే ఈ ఆనందపు ఉదయపు వేళ ఈ పాట మీకోసం. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు కాఫీ టైమ్ విత్ మీ ఈజే ఎస్వీతో.

వివేక్ సాగర్ సంగీతంలో శ్రేష్ట సాహిత్యాన్ని అందించి అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు. కాఫీ టైమ్ విత్ మీ జేఎస్వితో 7:23:35 అయిపోయింది. ఇప్పుడైతే కొన్ని పాటలు పాడతాను, మీరే ఆలోచించండి అసలు నేను ఎందుకు ఇప్పుడు ఈ పాట పాడానా అని చెప్పి.

ఇంకా ఆగిపోవాల్సిందే జయస్వి. అబ్బా వాట్ ఎ నాస్టాల్జిక్ సాంగ్స్ కదా, ఎన్నిసార్లు పాడుకున్నా ఎన్నిసార్లు విన్నా తనివి తీరని ఆనందాన్ని అందిస్తుంది బాస్. ఇంతకీ ఈ అద్భుతమైన పాటల వెనక ఉన్న ఆ సీనిక్ బ్యూటీ గుర్తుందా? అర్థమైందా? ఒక అందమైన నది, లేకపోతే ఒక అద్భుతమైన సరస్సు, ఇంకా అద్భుతమైన ప్రకృతి, పక్షుల కిలకిలా రావాలు, ఇటుపక్క నీటి యొక్క సందడి, సూర్యచంద్రకాంతిలో మెరిసే సరస్సు, చూడగానే పరవశించేను మనస్సు, కాపాడుకుంటేనే నిలిచేను దీని యొక్క సొగసు. ఇంకా లాగొద్దు, లాగ్ అస్సలే వద్దు. ఈరోజు వరల్డ్ లేక్ డే బాయ్స్, మరి ప్రపంచ సరస్సుల దినోత్సవం సందర్భంగా ఎన్నో విషయాలు నేనైతే మీకోసం తెచ్చాను. అంటిల్ దెన్ బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ శ్యామ్ సింగ్ రాయ్. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం, మీ జేఎస్వితో.

శ్యామ్ సింగ్ రాయ్ మూవీ నుంచి అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ్ భారతీయ ఫ్యామ్. మరి ఎస్, థర్స్డే థండర్ కాఫీ టైంలో బోల్డ్ అండ్ వండర్స్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. మరి ఈరోజు ప్రపంచ సరస్సుల దినోత్సవం, వరల్డ్ లేక్ డే. ఈ వరల్డ్ లేక్ డే ప్రతి సంవత్సరం ఆగస్ట్ 27 తారీఖున జరుపుకుంటారు. సరస్సుల యొక్క ప్రాముఖ్యతను తెలియచేయటానికి, వాటి యొక్క సంరక్షణ పునరుద్ధరణ కోసం ఐక్యరాజ్య సమితి ఈ రోజును కేటాయించిందన్నమాట. అండ్ భూమిపైన లభించేటువంటి ఉపరితల మంచినీటిలో దాదాపుగా 90% సరస్సుల ద్వారానే మనకి లభిస్తుంది. ఈరోజు చరిత్ర వెనక 1984 నాటి ఒక అందమైన జ్ఞాపకం ఉంది. జపాన్లోని షిగా ఫ్రిక్చర్స్లో గల ప్రసిద్ధ లేక్ అయినటువంటి బివా, అక్కడ ఒక ప్రసిద్ధ సరస్సు, దాని పేరు బివా. ఈ బివా తీరంలో 1984 ఆగస్ట్ 27 తారీఖున మొట్టమొదటి ప్రపంచ సరస్సు మరియు పర్యావరణ సమ్మేళనం చోటు చేసుకుంది. అంటే వరల్డ్ లేక్ కాన్ఫరెన్స్ 1984 ఆగస్ట్ 27 లేక్ బివా తీరంలో జరిగిందన్నమాట. ఈ చారిత్రక తేదీని, సంఘటనని గుర్తు చేసేలాగా ఆగస్ట్ 27 తారీఖున ప్రతి సంవత్సరం మనం వరల్డ్ లేక్ డేని జరుపుకుంటాం. అంతేకాదు 2023 న్యూయార్క్లో జరిగినటువంటి ఐక్యరాజ్య సమితి నీటి సమ్మేళనంలో సరస్సుల పరిరక్షణ కోసం ప్రత్యేక దినోత్సవం ఉండాలని నిపుణులందరూ కూడా కోరుకున్నారు. అలాగే ఇండోనేషియా ప్రభుత్వ నేతృత్వంలో 50కి పైగా దేశాలు సమర్పించినటువంటి తీర్మానాన్ని 2024 సంవత్సరం డిసెంబర్ 12 ఐరాసా జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. మరి ఇన్ని జరిగిన తరువాత అసలు మొట్టమొదటి ప్రపంచ సరస్సుల దినోత్సవాన్ని ఏ సంవత్సరం జరుపుకున్నారు తెలుసా? మాట్లాడుకుందాం బాస్, మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. కానీ అంతకన్నా ముందు మీకోసం థండేల్ మూవీ నుంచి హైలస్ సాంగ్ అయితే వస్తుంది. అండ్ ఈ పాటలో ఒక స్పెషల్ ఏంటో తెలుసా? కొండకర్ల ఆవా లేక్ అన్నమాట, బర్డ్ శాంచురీ వైజాగ్. కొండకర్ల ఆవా లేక్ బర్డ్ శాంచురీ ఇక్కడ ఈ పాటని షూట్ చేశారన్నమాట. సచ్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ రైట్. లొకేషన్ అద్దరిపోయింది అనుకుంటాం, కానీ మన ప్రదేశాల్లోనే ఇంతటి అద్భుతాలు ఉన్నాయని చూస్తేనే కదా సార్ తెలిసేది. మరి నేనైతే ఈ పాటతో మీ అందరినీ కూడా కొండకర్ల ఆవా లేక్కి తీసుకెళ్లిపోతున్నాను. వింటూ ఆనందిస్తూ ఉండండి.

డేల్ మూవీ నుంచి అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తున్నారు. థండర్స్ వండర్స్ పంచుకునేటువంటి థర్స్డే కాఫీ టైం మీ జేస్వితో. వెల్ మరి ప్రపంచంలో మొట్టమొదటి ఈ సరస్సుల దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు అని అడిగాను కదా, చరిత్రలో మొట్టమొదటిసారిగా అధికారిక ప్రపంచ సరస్సుల దినోత్సవాన్ని 2025 ఆగస్టు 27 తారీఖున జరుపుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించారన్నమాట. ఈ భూమి మీద 3 మిలియన్లకి పైగా సరస్సులున్నాయి. వాటిలో 90% చిన్నవే. రష్యాలోని బైకాల్ సరస్సు అత్యంత పురాతనమైనది మరియు అంచనాల ప్రకారం కూడా భూగ్రహం యొక్క మంచినీటి వనరులలో సుమారు 20% కలిగి ఉంది. ఇంట్రెస్టింగ్ రైట్? ఇక విస్తీర్ణం పరంగా చూసుకుంటే అతిపెద్ద సరస్సు కాస్పియన్. భారతదేశంలో వివిధ రకాల మరియు పరిణామాలతో సుమారు 35,000 సరస్సులున్నాయి. దాల్ లేక్, చిల్కా మరియు లోక్తక్ వంటి అనేక సరస్సులు సాంస్కృతికంగా మరియు చారిత్రాత్మకంగా ప్రాముఖ్యతను కూడా కలిగి ఉన్నాయి. భారతదేశంలో తెలిసిన అత్యంత పురాతన సరస్సు సుదర్శన్ సరస్సు అన్నమాట. ఇది గుజరాత్లోని జునాగఢ్లో ఉంది మరియు ప్రాచీన శాసనాల్లోనూ గ్రంథాల్లో కూడా

ఈ యొక్క సుదర్శన్ సరస్సు యొక్క ప్రస్తావన ఉంది. సమాజాలు మరియు పర్యావరణ వ్యవస్థల దీర్ఘకాలిక శ్రేయస్సును నిర్ధారించటానికి సుస్థిర సరస్సుల నిర్వహణలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. మరి ఈ సరస్సుల గురించి ఇంకా అత్యంత అద్భుతమైన విషయాలు కూడా తెలుసుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్, 1 మిలియన్ ఇయర్స్ పురాతనమైనటువంటి సరస్సులు కూడా ఉన్నాయి. మరి అధ్యయనాల ప్రకారం తేల్చి చెప్పినటువంటి ఆ సరస్సులు ఏమిటో, వాటి వెనక ఉన్న విషయాలేంటో తెలుసుకోబోయే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, ఫ్రమ్ ద మూవీ నారీ నారీ నడుమ మురారీ.

0: నారి నారి నడుమ మురారి ఈ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు కాఫీ టైమ్ మీ జయస్వితో. 7:43 అయిపోయింది క్లాక్ లో టైం. సో మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఈ సరస్సుల సందర్భంగా ప్రపంచంలో తెలిసినటువంటి వాటికెల్లా అత్యంత పురాతనమైనటువంటి సరస్సుల చరిత్రలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ అందులో ముఖ్యంగా ఒక 5 సరస్సులున్నాయండి. వాటి విషయానికొస్తే తూర్పు ఆఫ్రికాలో ఉన్నటువంటి టాంజానికా సరస్సు, కజకిస్తాన్లో ఉన్నటువంటి జైసాన్ సరస్సు, ఉత్తర్ మసిడోనియా మరియు అల్బేనియా పంచుకునేటువంటి ఓహ్రిట్ సరస్సు, మరియు పెరు బొలీవియా సరిహద్దుల్లో ఉన్నటువంటి టీటికాకా సరస్సు. పేరు బాగుంది కదా, టీటికాకా. ప్రపంచంలో అత్యధిక సరస్సులున్న దేశాలు కెనడా, రష్యా, అమెరికా మరియు చైనా. ఇంకా సరస్సుల సంఖ్య పరంగా చూసుకుంటే మన భారతదేశం ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉందన్నమాట. దాల్ సరస్సు జమ్మూ అండ్ కాశ్మీర్, చిలికా సరస్సు ఒడిశా, లోక్తక్ సరస్సు మణిపూర్, సాంబార్ సరస్సు రాజస్థాన్ మరియు వెంబనాడ్ సరస్సు కేరళ అన్నమాట. ఇలాంటి అనేక సరస్సులు సాంస్కృతికంగా మరియు చారిత్రాత్మకంగా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ప్రాచీన భారతీయ గ్రంథాలలో సరస్సులను మరియు జల వనరులను ఆధ్యాత్మిక జీవితంలో భాగంగా చేర్చి వాటికి ఒక ప్రగాఢమైనటువంటి గౌరవాన్ని కూడా ఇచ్చాయి. దానికి ప్రతీతిగా నిలిచినటువంటి ఎన్నో అద్భుతమైన ఆనవాళ్ల విషయానికొస్తే మానస సరోవరం, అలాగే పుష్కర్ సరస్సు మరియు బిందు సరోవరం వంటి పవిత్ర సరస్సులు, వాటి గురించి ఎంతో అద్భుతంగా వివరించినటువంటి తీరు నిజంగానే మానసికంగా శారీరకంగా చాలా ఆనందాన్నిస్తుంది. మరీ ముఖ్యంగా ఆ ప్రదేశాలలో జరిగేటువంటి కార్యక్రమాలు అండ్ మనం వెళ్లి చూసేటువంటి ఆ తరుణం నయనానందకరం. అక్కటి వాతావరణంలో ఉన్నటువంటి ఈ ఒక్క పక్షుల కిలకిరారావాలు ఇవన్నీ కూడా శ్రవణానందకరంగా అనిపిస్తాయి. అంతటి ఆనందాన్ని కలిగిస్తాయి ఈ ఒక్క సరస్సులన్నమాట. సో మాట్లాడుకుందాం, మరి అసలు సరస్సులనేవి ఎందుకు అంత ప్రాముఖ్యతని చేకూరుకుంటున్నాయి, వాటి వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటి విషయాల గురించి కూడా 7:45 AM అయిపోయింది. ఇప్పుడైతే బ్రేక్ తీసుకుందాం. అంటే దాన్ని స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు. అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్ IAS ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
6: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
7: Up to 85% LTVతో మనపురం IGL గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
6: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
7: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
6: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

కొండపొలం మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మీ జేఎస్వితో 7:50 అయిపోయింది. అసలు ఈ యొక్క సరస్సులు దేనికి ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే, మంచినీటి వనరులుగా అంటే త్రాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలకు అవసరమైన మంచినీటిని సరస్సులు అందిస్తాయి. జీవ వైవిధ్యం, చేపలు, మొక్కలు, అనేక రకాల జంతువులకు సరస్సులు సహజ నివాసాలుగా ఉండి జీవ వైవిధ్యాన్ని కాపాడతాయి. వాతావరణ నియంత్రణ, ఇవి వరద నీటిని గ్రహించి కార్బన్ను నిల్వ చేయటం ద్వారా వాతావరణ సమతుల్యతకు, భూమి చల్లగా ఉండటానికి సహాయపడతాయి. ఆర్థిక మరియు ఉపాధి అవకాశాలు కూడా అంటే మత్స్య పరిశ్రమ, పర్యాటకం, వీటి ద్వారా స్థానిక ప్రజలకి ఉపాధి కూడా కల్పిస్తాయన్నమాట. మరి సరస్సుల గురించి, సరస్సుల చరిత్ర గురించి ఇంత మాట్లాడుకున్నాం కదా జయస్వి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి సరస్సుల వాటి గురించి మాట్లాడుకోవట్లేదేంటి? చెప్తాను బాస్, పులికాట్ సరస్సు ఆంధ్రప్రదేశ్లోని అత్యంత అందమైన సరస్సుల జాబితాలో చేర్చవలసినటువంటి సరస్సులలో పులికాట్ సరస్సు కూడా ఒకటి. భారతదేశంలో 2వ అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా ప్రసిద్ధిగాంచింది. మరీ ముఖ్యంగా వలస పక్షులకు విడిది కేంద్రం ఈ యొక్క పులికాట్ సరస్సు. ఇది తిరుపతి జిల్లాలో ఉంది. ఏటా సీజనల్గా పులికాట్ సరస్సు ఈశాన్య ఋతుపవనాల వర్షపు మేఘాలను మరియు అనేక వలస పక్షులను ఆకర్షించే అత్యంత ముఖ్యమైన చిత్తడి నేలల్లో ఒకటి. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి ఈ లేక్ ఎంత అందంగా ఉంటుంది అంటే అసలు మనసు అలా ఎటో వెళ్ళిపోతుంది బాల్స్. పులికాట్ సరస్సు పక్షుల అభయారణ్యం కూడా. ఇక్కడ తప్పక సందర్శించవలసినటువంటి ఇదొక అద్భుతమైన కేంద్రం. సీజన్ వచ్చింది అంటే ప్రకృతి ప్రేమికులందరూ కూడా కుటుంబ సమేతంగా ఇక్కడ వాలిపోతారు అని అనటం అతిశయ

7:58 మన వివిధ భారతీయ స్టూడియోస్ లో సమయం. మరి పులికాట్ లేక్ గురించి మాట్లాడుకున్నాం, మరి నెక్స్ట్ కొల్లేరు లేక్. భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సులలో కొల్లేరు సరస్సు అతి ముఖ్యమైనది. కొల్లేరు సరస్సు ఏలూరు నుంచి 15 కిలోమీటర్లు మరియు రాజమండ్రికి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కృష్ణ మరియు గోదావరి నీటి పారుదల వ్యవస్థలను అనుసంధానించబడినటువంటి ఈ యొక్క కొల్లేరు లేక్ శీతాకాలంలో వలస పక్షులకు ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తుంది. లక్షలాది అరుదైన జాతులు పక్షులు ఇంకా ఇక్కడ వీటి యొక్క సంతతిని పెంచుకుంటాయి. వలస పక్షులలో సైబీరియన్ క్రెయిన్, ఐబీస్ మరియు పెయింటెడ్ కొంగలను ఇక్కడ

ఎంతో అద్భుతంగా చూడొచ్చు. అంతేనా, ఈ సరస్సు 1999లో వన్యప్రాణుల అభయారణ్యంగా కూడా ప్రకటించబడింది. మరి ఇన్ని చెప్పుకున్నాం కదా, ఈ వరల్డ్ లేక్ డే సందర్భంగా ఈ సంవత్సరం ఇతివృత్తం విషయానికొస్తే, మై లేక్ మై స్టోరీ

0: అద్భుతమైన విషయాలు విన్నాక అంతే కవితాత్మక చమక్కు వదలకపోతే ఎలా? కన్నుల విందుగా వికసించే తామరపూల సొగసు, జీవకోటికి ప్రాణం పోసే స్వచ్ఛమైన సరస్సు, నీటిని కాపాడే ఆలోచన ప్రతి ఒక్కరి మనస్సుగా మారి మనం కూడా ఒక అడుగు ముందుకు వేయాలన్నమాట. మరి అలాంటి అద్భుతాన్ని తెలియచేస్తుంది ఈ వరల్డ్ లేక్ డే. మరి ఇది ఇవాల్టి మన కాఫీ టైం. సో మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిత్ భారతి ఎఫ్ఎం, మీ జేఎస్వితో.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. గోదావరి జన్మస్థానం నుంచి సముద్రంలో కలిసే వరకు అనేక ఉపనదులు, వాగులు, ఏరులు కలుస్తున్నందున అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతనలను మమేకం చేస్తూ పుష్కరాలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్దలతో నిర్వహించాలని ఆదేశించారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులకు అసౌకర్యాలు లేకుండా ప్రపంచ స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని నిర్దేశించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు పుష్కరాలను ప్రభుత్వం నిర్వహించడం కాకుండా స్థానిక ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. పుష్కరాల కోసం 4,026 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పనులపై ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్షించారు. అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ అమరావతిలో అసెంబ్లీ భవన నిర్మాణాన్ని నిర్ణీత సమయంలోపు పూర్తి చేయాలని అధికారులను శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. సచివాలయం 2వ బ్లాక్లో అధికారులు, ఇంజనీర్లు ఐకానిక్ భవనాల నమూనాలను రూపొందించిన ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్ అండ్ ఫాట్స్నట్స్ ప్రతినిధులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచమంతా గొప్పగా చెప్పుకునేలా రాష్ట్రంలో ఓ నమూనాను సృష్టించడమే కాకుండా పనిచేస్తున్నట్లు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణకు స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ అనే సూత్రాన్ని అనుసరిస్తున్నట్లు తెలిపారు. వేగవంతమైన నిర్ణయాలు, పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెంచడం, స్థిరమైన విధానాల రూపకల్పన ద్వారా రాష్ట్రాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నామని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకున్న అవకాశాలను తెలియజేస్తూ పారిశ్రామికవేత్తలతో స్వయంగా మాట్లాడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో 13,295 పంచాయతీలకు 61 పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరో 56 పంచాయతీలు, 62 పుర నగరపాలక సంస్థలకు సంబంధించి కోర్టు కేసులు కొలికి వచ్చాక ఏర్పాట్లు ప్రారంభిస్తారు. 2026 ఫిబ్రవరి 5 వరకు చేసిన చేర్పులు, మార్పులతో కేంద్ర ఎన్నికల సంఘం అందించిన ఓటర్ల జాబితాతో పంచాయతీల్లో 1.35 లక్షల వార్డుల ఓటర్ల తుది జాబితా ప్రచురణ పూర్తయింది. ఇంజనీరింగ్లో 2వ విడత ప్రవేశాల కౌన్సిలింగ్తో కలిపి మొత్తం 69.42% సీట్లు భర్తీ అయ్యాయి. తుది విడత సీట్ల కేటాయింపు నిన్న పూర్తి చేశారు. అన్ని విద్యాసంస్థలతో కలిపి 151,204 సీట్లు ఉండగా 104,970 నిండాయి. మరో 46,234 సీట్లు మిగిలాయి. రాష్ట్రంపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంది. వానలోటుతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఇప్పటికే వేసిన పంటలు ప్రమాదంలో ఉన్నాయి. నైరుతి ఋతుపవన కాలంలో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే సుమారు 13% తక్కువగా ఉండగా ఆగస్టు 25 నాటికి రాష్ట్రంలో 51% వానలోటు నమోదైంది. ఇది దేశవ్యాప్త లోటుకు దాదాపు 4 రెట్లు ఎక్కువ. రాష్ట్రంలోని 28 జిల్లాల్లోనూ వర్షపాత లోటు ఉంది. 25 జిల్లాలు లోటు, 3 జిల్లాలు తీవ్ర లోటును ఎదుర్కొంటున్నాయి. దీంతో ఎల్నినో ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా చర్యలు చేపట్టింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: సానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట

0: ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: ఎనిమిది గంటల 9:50 అయిపోయింది. మన క్లాక్ లో టైం వింటూ ఆనందిస్తున్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జేస్వితో. వెల్, మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నారు కదా. మరి గోల్డ్ మార్కెట్ ఎలా ఉందో తెలుసుకుందామా బాస్? 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామ్ వచ్చి 16,374 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం ధర 15,009 రూపాయలు. అండ్ 18 క్యారెట్ల బంగారం ధర 12,280 రూపాయలు. సో గోల్డ్ మార్కెట్ అయితే ఇలా ఉంది. ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం, అండ్ ఆ తర్వాత కలుసుకుందాం. అస్సలు మిస్ అవ్వకండి. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
7: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
8: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
4: వెల్, మరి థర్స్డే, థండర్ థర్స్డే, చాలా విషయాలు మాట్లాడుకుందామని చెప్పాను కదా. ఈరోజు మన గుడ్ మార్నింగ్ విజయవాడలో ఒక సరికొత్త విషయాన్ని మనం తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు, చాలా హడావిడిగా అందరూ స్కూల్స్, కాలేజెస్, ఆఫీసులు బిజీగా ఉంటారు కదా. అందుకే బాస్, మరి మీ డెస్టినేషన్స్కి సజావుగా మీరు చేరుకోవాలి అన్నా ముందుగా మనకి ఇంధనం ఉండాలి. అదేనండి పెట్రోల్ అండ్ డీజిల్, రైట్? సో మరి పెట్రోల్ ధర 117.78 పైసలు, డీజిల్ ధర 105.36 పైసలు అనమాట. సో పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ కమింగ్ బ్యాక్ టు ఈ రోజు మన క్లైమేట్ విషయానికి వచ్చేస్తే, సుమారు 31 డిగ్రీస్ ఉండొచ్చు. అండ్ దాంతోపాటుగా పాక్షికంగా కొంచెం మేఘావృతంగా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందన్నమాట. సో అక్కడక్కడ చిరు జల్లులు పడుతూ ఆనందంగా ఇలా ఆస్వాదిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో బాస్, కరెక్టే. కానీ వీటితో పాటు వచ్చేటువంటి సీజనల్ ఫ్లూస్ కూడా చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. సో కావున తగిన జాగ్రత్తలు తీసుకోండి. అట్ ద సేమ్ టైం, ఇందాక మనం అనుకున్నట్టుగా ఎల్నినో ఎఫెక్ట్ వల్ల చాలా మటుకు వర్షపాతం లేదు కాబట్టి మనం కూడా మన బాధ్యతని మరొక్కసారి గుర్తు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు పచ్చదనానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ప్రకృతి హితంగా మనం జీవించే ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి. వెల్, మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. అంతకన్నా ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ ఫ్రమ్ ద మూవీ చింతకాయల రవి.

వీచు ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జేస్వితో 8:18 అయిపోయింది మన క్లాక్ లో టైం. అండ్ ఎస్, నేను చెప్పాను కదా ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకుందాం అని చెప్పి, కానీ అంతకన్నా ముందు నేను ఒక భాషలో సంభాషిస్తాను, అదేంటో గెస్ చేయగలరా? గెస్ చేయండి. ఓకే, ఓహాయో గొజాయిమసు, కొనిచివా. ఓహాయో గొజాయిమసు, కొనిచివా. ఇది చాలా సులభమైన భాష అండ్ మీకు అర్థమవుతుందని ఆశిస్తున్నాను. ఓహాయో గొజాయిమసు, కొనిచివా. సో నేను మాట్లాడింది జాపనీస్ అనమాట. నాకు జపాన్ భాష వచ్చని మీరు అనుకోకండి, బట్ నేనైతే ట్రై చేశాను. ఇప్పుడు నేను మాట్లాడిన దానికి అర్థం ఏంటి అంటే, గుడ్ మార్నింగ్ అన్నదానికి ఓహాయో గొజాయిమసు అనమాట. సో ఇది జపాన్ భాషలో ఇలా సంభాషించుకుంటారు. అండ్ దీనికి సంబంధించి జపాన్ వాళ్ళ లైఫ్ హ్యాక్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, కానీ అంతకన్నా

ముందు ఈ జపాన్ వాళ్ల జీవన శైలిలో వాళ్లు ప్రప్రథమంగా పాటించే కొన్ని విషయాలు. మనందరికీ తెలుసు ఇకిగాయ్ అనేటువంటి ఒక పుస్తకం, అండ్ దానికి సంబంధించిన జీవితాన్ని మార్చేటువంటి ఆ పుస్తకం, దాని రీతి, ఆ రచనా శైలి, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో అది ఉండే విషయము అని చెప్పి, సో దాని ఆధారంగానే కొన్ని ఇంట్రెస్టింగ్ పదాలు జీవితాన్నే మార్చేస్తాయి. మరి అలాంటి జీవితాన్ని మార్చే పదాల గురించి కూడా మనం తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్. మరి ఆ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ప్రియురాలు పిలిచింది నుంచి. సో వింటూ ఆనందిస్తూ ఉండండి. పలికే గోరింకల చిలకల సవ్వడిని, రైట్? స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్.

100% లా మూవీని ఇచ్చి అద్నాన్ సామి పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జేఎస్వితో. వెల్, మరి మాట్లాడుకుందాం కదా. జపాన్ భాషలో కొన్ని విషయాలు మనకి ఎంతో ఆనందాన్ని అందిస్తాయి అండ్ అలాగే జీవిత విషయాల్ని కూడా తెలియచేస్తాయి అని చెప్పి, అందులో భాగంగా మరీ ముఖ్యంగా మిషాన్ కొనీచివా, నిహోంగో నో ఒమాయిషిరో, కొతోబా ఒషియో మనాబిమషు. అమ్మ బాబోయ్, ఇదే భాషరా దేవుడా అని అనుకోకండి. నేను చెప్పాను కదా జాపనీస్ అన్నమాట. భాష ఏదైనా అందులో దాగున్నటువంటి భావాన్ని అర్థాన్ని కూడా ఎప్పుడూ మనం ఆకలింపు చేసుకుంటే జీవితంలో ముందుకెళ్లగలం. అండ్ అందులో మొదటి పదం షుగ్యో, షుగ్యో అన్నమాట. అంటే SHUGYO, షుగ్యో. తపస్సుతో కూడిన కఠోరమైన లేదా తీవ్రమైన స్వీయ క్రమశిక్షణ, ఆధ్యాత్మిక క్రమశిక్షణ అని దీని యొక్క అర్థం అన్నమాట. షు అంటే మార్గము, ఇంకా ప్రవర్తన, అలాగే ప్రవర్తనను పెంపొందించుకోవటం అని కూడా అర్థం వస్తుంది. అభ్యాసంలో నైపుణ్యాన్ని సాధించటం గ్యో అనే పదానికి అర్థం అన్నమాట. సో ప్రవర్తనని క్రమశిక్షణతో అభ్యాసం చేస్తే గనక ఖచ్చితంగా ఆ సాధన జీవితానికి ఒక మంచి సోపానమవుతుంది. అందుకే సాధనాత్ సాధ్యతే సర్వం అని ప్రతిక్షణం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇది కేవలం శారీరక వ్యాయామమో లేదా సాధారణ అభ్యాసానికి అతీతమైనటువంటి విషయమూ కాదు. అహంకారాన్ని, అరిషడ్ వర్గాలని తొలగించి మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దగలిగేటువంటి ఒక కఠోర తపస్సు ఈ యొక్క సాధన. మనస్సుని, శరీరాన్ని ఏకీకృతం చేస్తూ ఆత్మ చైతన్యాన్ని అందిపుచ్చుకోవటమే దీని యొక్క అసలైన లక్ష్యం. వినడానికి ఇది ఆధ్యాత్మిక ధోరణిగా మనకి కనిపించినా వినిపించినా మన దైనందిన జీవితానికి కూడా ఈ షుగ్యో అనే పదం చాలా వర్తిస్తుంది. ఇంకా మాట్లాడుకుందాం జపనీస్ కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ వర్డ్స్ గురించి. అండ్ దాని తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవి కూడా నేను మీకు అందిస్తాను. అంటూ దాన్ని స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జేఎస్వితో.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జేఎస్వితో. వెల్, మరి జపనీస్ భాషలో ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ లైఫ్ కి సంబంధించిన పదాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అండ్ అందులో భాగంగా వన్స్ ఇన్ లైఫ్ టైమ్ అంటే ఇషో కెన్ మై అనే పదం దాని యొక్క అర్థం అనమాట. ఇషో కెన్ మై అంటే ఏంటి అంటే వన్స్ ఇన్ లైఫ్ టైమ్. ఇషో అంటే వన్స్ ఇన్ లైఫ్ టైమ్, కెన్ మై విత్ అట్మోస్ట్ ఎఫర్ట్ అనమాట. ఈ పదము ఇంకొక అద్భుతమైన చరిత్రకి నాంది పలుకుతుంది. జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము అబ్సల్యూట్గా మన మనసు ఇంకా మన శరీరము ఈ రెండు ఏకీకృతమై చేసేటువంటి పనులలో సక్సెస్ అనేది సాధిస్తాం. కొన్ని సందర్భాల్లో సక్సెస్ మనకి రాకపోవచ్చు, అన్ని సందర్భాలలోనూ మనం గెలవాలి అనే రూల్ ఏవీ లేదు బాస్. ఓడిపోయినా కూడా అది గెలుపుతోనే సమానం. ఎందుకు అంటే ఓటమి మనకి మన ప్రయత్న లోపాన్ని తెలియచేస్తుంది. ఒకవేళ ఏదన్నా మనం మిస్ అయినా కూడా ఆ సూక్ష్మమైనటువంటి విషయాలను కూడా గ్రహించగలిగేటువంటి అనాలిసిస్ మనకి తెలియచేసే దిశగా మనకి దారి చూపుతుందన్నమాట. మరి అలాంటి ఒక సోల్ఫుల్ ఎఫర్ట్ పెట్టడమే దీని యొక్క అంతరార్థం. మరి అలాంటి సోల్ఫుల్ ఎఫర్ట్ పెట్టి జీవితంలో ముందుకి సాగాలి, సాగిపోతూ పతకాల జాబితాలో మన దేశం కూడా ముందు అడుగు వెయ్యాలి అనంటే ఆట ఆడాల్సిందే. జీవితంలో మనం ఆడేటువంటి ఆట, పాడేటువంటి పాట, చెప్పేటువంటి మాట, ఇలాంటి మూడు టాలు మన లైఫ్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతాయి. అండ్ దీనికి కావాల్సిందల్లా సాధన మాత్రమే. మరి ఏంటబ్బా జపాన్ పదం నుంచి ఆటలోకి జేస్వి అలా షిఫ్ట్ అయింది అనుకుంటున్నారా? అఫ్కోర్స్, ఖేలో ఇండియా సంవాద్ 2026 బాస్, ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, దీన్ని ఎలా మిస్ అయిపోతాం రైట్? ఇది జా

0: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్ట్ 27 ఈరోజు 10:30 దేశవ్యాప్తంగా నిర్వహించేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి యువజన కార్యక్రమం ఖేల్ కీ బాత్ ఇంకా ప్రధానమంత్రి మోదీ గారి నేతృత్వంలో సాగుతుంది. ఖేల్ కీ బాత్ ప్రధానమంత్రి మోదీ కే సాథ్ అంటూ ఈ ఇతివృత్తంతో సాగేటువంటి ఈ యొక్క ఖేలో ఇండియా సంవాద్ ఈ కార్యక్రమానికి సంబంధించి చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. అండ్ మరీ ముఖ్యంగా యువ క్రీడాకారులు దేశంలో ప్రముఖ పతక విజేతలు, అథ్లెటిక్స్లు, ఇంకా వీటందరితో కలిపి సాగేటువంటి ఈ అవకాశం ఈసారి ఈ ఖేలో ఇండియాకి సంబంధించి ఎవరు ఆతిథ్యాన్ని అందించనున్నారు, ఇంకా దీనికి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. అందులో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. గుడ్ మార్నింగ్ విజయవాడలో స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

a beautiful song from the movie Yeh Maya Chesave ni Jivintu Anandistu Unnaru Vivid Bharati FM. Me, J.S.V. Tho sa maatladukuntunnam kada. Kelo India Sambad ee karyakramam gurinchi. And indulo bhaganga chaala interesting vishayam enti ante Kel ki baat pradhanamantri ke saath anetuvanti oka virtual prasangam anamata. And deentlo అథ్లెటిక్లు క్రీడా ప్రేమికులను ఉద్దేశించి వర్చువల్ పద్ధతిలో ప్రసంగిస్తారు ప్రధానమంత్రి. అండ్ ఇవన్నీ ఇలా సాగుతూ ఉంటే పాలసీ రూపకల్పన, క్షేత్రస్థాయిలో క్రీడాకారుల యొక్క అనుభవాలు, వారి యొక్క వినూత్న ఆలోచనల్ని తెలుసుకుని భవిష్యత్ క్రీడా విధానాలలో కూడా రూపకల్పనలో ప్రధానమైనటువంటి భాగంగా పాలసీ మేకింగ్ చేంజెస్ ని కూడా తీసుకొస్తున్నారు. అండ్ ఈ యొక్క సంవాద్లో 1500కి పైగా ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా ఎంపికైనటువంటి విద్యాసంస్థలు, కాలేజీలు ఏకకాలంలో నిర్వహిస్తాయన్నమాట. వెరీ ఇంట్రెస్టింగ్ రైట్? అండ్ క్రీడా మౌలిక సదుపాయాల యొక్క కల్పన గురించి, క్రీడాకారుల యొక్క శిక్షణ గురించి, క్రమశిక్షణ గురించి, ఫిట్నెస్ ఇంకా డైట్ కి సంబంధించి దేశంలో క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి ఇలాంటి కీలకమైన విషయాల మీద చాలా అద్భుతమైనటువంటి చర్చ జరగబోతోంది. అండ్ ఈసారి August 29th మనందరికీ తెలుసు, ఇట్స్ అ స్పోర్ట్స్ డే, నేషనల్ స్పోర్ట్స్ డే. కానీ దాన్ని పురస్కరించుకుని ఈ రోజు గురువారం ఖేలో ఇండియా సంవాద్ అనే కార్యక్రమం జరగబోతోంది అన్నమాట. అండ్ ఇది ఇలా ఉంటే ఈ యొక్క ఖేలో ఇండియా సంవాద్ కి సంబంధించి ఎంతో మంది యొక్క జర్నీ, క్రీడాకారుల యొక్క జర్నీ చాలా ఇన్స్పైరింగ్ గా సాగబోతోంది. అండ్ కమింగ్ బ్యాక్, ఖేలో ఇండియా క్రీడల అప్డేట్స్ విషయంలో కూడా ఈసారి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ అనే 4 నగరాల్లో 6,000 మంది అథ్లెటిక్స్తో పోటీలు జరగనున్నాయి. అండ్ వీటితో పాటుగా భారత ప్రభుత్వం క్రీడారంగ అభివృద్ధికి కూడా కీలకమైనటువంటి పథకాల రూపకల్పనలో కూడా ఎంతో కీలకమైన నిర్ణయాలు తీసుకోనుంది. సో ఇలాగా ఈ యొక్క తెలంగాణలో జరిగేటువంటి, అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క ప్లేస్లో జరుగుతుంది, మరి ఈ సంవత్సరం తెలంగాణలో చోటు చేసుకుంటోంది, పెద్దపీట వేస్తూ జరిగేటువంటి పోటీల స్కెడ్యూల్స్లో కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా దాగున్నాయి. సో అవన్నీ తెలుసుకోవాలంటే ముందు మనం ఒక మంచి సాంగ్ వినాల్సిందే బాస్. అదే మసా మసా మసా ఫ్రమ్ ద మూవీ పెద్ద నుంచి వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతీ ఎఫ్ఎం.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
8: వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జేఎస్వితో. సో ప్రతి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు కదా. మరి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి యువ క్రీడా శక్తిని ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా పారా గేమ్స్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, అలాగే బీచ్ గేమ్స్, ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్, ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ వంటి క్రీడాకారులకి క్రీడా పోటీల నిర్వహణ, ఇది చాలా చాలా క్రీడా ప్రతిభని, తమలో దాగున్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఒక అతిపెద్ద వేదికగా చోటు చేసుకోనుంది. అండ్ వీటితో పాటుగా ఖేలో ఇండియా పోటీల్లో దేశం నలుమూలల నుంచి దాదాపుగా 60,000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొననుంటూ వాళ్ల యొక్క ప్రతిభని ప్రదర్శించబోతున్నారు. అండ్ ఇందాక మనకు అనుకున్నట్టుగా చెప్పా కదా, ఈసారి తెలంగాణకి దక్కిందన్నమాట ఆ అవకాశం. ఖేలో ఇండియా పథకంలో భాగంగా ఈ ఏడాది జరగబోయే 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఆతిథ్యాన్ని తెలంగాణ ఇవ్వనుందన్నమాట. సో తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు సంబంధించి వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ 4 ప్రధాన నగరాల్లో ఈ పోటీలు జరగబోతున్నాయి. అండ్ దేశం నలుమూలల నుంచి దాదాపుగా 6,000 మందికి పైగా అథ్లెటిక్లు ఈ యొక్క క్రీడా సంబరంలో పాల్గొన్నారు.

పాల్గొని ఉన్నారు. నేను నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందా ఇది చూస్తూ ఉంటే, ఆ టీమ్ స్పిరిట్, ఆ గేమ్ స్పిరిట్, గెలవాలి, సాధించాలి అనేటువంటి పట్టుదలతో వేసే ప్రతి అడుగు, సాధనతో చేసేటువంటి ప్రతి కృషి సఫలమవుతుంది, అవ్వాలి అని మనసారా కోరుకుంటూ, ఇలాంటి క్రీడాకారుల ఎంతో మందిని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకొచ్చి దేశ ఖ్యాతిని ప్రపంచ ఖ్యాతిగా నిల్చోబెట్టాలని మనసారా ఆకాంక్షిస్తూ, సో ఖేలో ఇండియా, ఖేలో భారత్, రైట్? సో ఇప్పుడు ఇంకొక మంచి సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. ఇది ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడ. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: రావాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా.
0: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
0: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
0: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. పల్నాడు జిల్లా చిల్కలూరుపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో 7 మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడ్డంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారు చిల్కలూరుపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారిగా అధికారులు వివరించారు. తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. కౌన్సిలింగ్ ద్వారా స్వర్ణ వార్డు గ్రామ శాఖ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి అర్హతకు అనుగుణంగా ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. కలెక్టరేట్లోని మీకోసం హాల్లో స్వర్ణగ్రామ వార్డు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ జాబ్ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట వ్యాప్తంగా 21 లక్షల మందికి ఉపాధి కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఏలూరు జిల్లా నుజ్వేడ్ మండలం మెట్టుగూడెం నుంచి అన్నారావుపేట వరకు, అన్నవరం నుంచి వెంకటాయపాలెం ఓగిరాల తండా వరకు నిన్న 5.06 కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్దికి భూమి పూజ, శంకుస్థాపన, శిలాఫలకాన్ని రాష్ట గృహ నిర్మాణ సమాచార శాఖ పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ది సంక్షేమానికి నిధుల కొరత లేదని, 2 చిన్న గ్రామాల్లో 5.06 కోట్లతో రహదారులకు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానమ్మల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా 2 క్రికెట్ టెస్టు మ్యాచ్ జరుగుతోంది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి ఫోలో అన్న ఆడుతున్న శ్రీలంక జట్టు 229 పరుగులు చేసి 6 వికెట్లు నష్టపోయింది. అంతకుముందు మొదటి ఇన్నింగ్స్లో భారత్ 503 పరుగులకు 9 వికెట్లు నష్టపోయి డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 290 పరుగులకు ఆల్అవుట్ అయింది. దీంతో శ్రీలంక జట్టు ఫోలో అన్లో పడింది. ప్రస్తుతం శ్రీలంక 16 పరుగుల ఆధిక్యంలో ఉంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

బృందావన మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం మీ జయస్మితో. 9:09 అయిపోయింది బాస్, మన క్లాక్ లో టైం. మరి ఇట్స్ ఆ ఫేవరెట్ టైం, మీ మా జోరుగా హుషారుగా. మరి ఈనాటి మన ఫేవరెట్ షో జోరుగా హుషారుగాలో వెయిట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇందాకైతే చక్కగా

జపనీస్ భాషలో మంచి జామింగ్ చేశాం. ఎండింగ్ గా మంచి ఖేలో ఇండియా సంవాద్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ రెండింటి స్ఫూర్తిని మిక్స్ చేసి అసలు ఆ కిక్కే వేరప్ప అని అనిపించేలాగా ఒక సాహిత్యానికి సంబంధించిన ప్రముఖమైనటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకుందామా? భారతీయ రచయిత, ప్రధానంగా కొంకిణీ భాషలో రచనలు చేసినప్పటికీ మరాఠీ మరియు హిందీ భాషల్లో కూడా ఆయన రచనలు అందించారు. స్వాతంత్ర సమర యోధులు, గాంధేయవాది, ఎవరో గెస్ చేస్తూ ఉండండి, ఆ కొంకణీ భాష రచయిత గురించి మరిన్ని విషయాలు, ఆయన జీవిత విషయాలు ఈనాటి మన జోరుగా హుషారుగాలో క్లుప్తంగా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ ఇష్క్.

వింటూ ఆనందిస్తూ ఉన్నారు మీ మా ఫేవరెట్ షో జోరుగా హుషారుగా. సో ఇందాక చెప్పాను కదా, కొంకణీ భాషలో ఎన్నో రచనలు రచించారు, అలాగే మరాఠీ ఇంకా హిందీ భాషల్లో కూడా రచించినటువంటి స్వాతంత్ర సమరయోధులు, భారతీయ రచయిత, గాంధేయవాది ఆయన ఎవరు? ఆధునిక కొంకణీ ఉద్యమంలో మార్గదర్శకుడు, సుప్రసిద్ధ కొంకణీ పండితుడు, భాషావేత్త మరియు సృజనాత్మకత ఆలోచనాపరుడు ఆయనే శ్రీ రవీంద్ర కాలేకర్. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మరిన్ని ఆయన సాహితీ జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. రవీంద్ర కాలేకర్ గారు 7 మార్చి 1925 పోర్చుగీస్ గోవాలో కుంకోలిన్లో జన్మించారు. ఆయన తల్లి పేరు చంద్ర. ఆ పేరు మీద ఆయనకి చంద్రకాంత్ అని మొట్టమొదట పేరు పెట్టారు. ఆ తర్వాత ఆ పేరుని మార్చి రవీంద్ర కాలేకర్గా మార్చారు. మరి ఆయన తండ్రి రాజారాం కాలేకర్ వైద్యులు. రాజారాం కాలేకర్ గారు భగవద్గీతను పోర్చుగీస్లోకి అనువదించి ఎంతగానో ప్రసిద్ధి చెందారు. ఇలా సాగుతున్నటువంటి తరుణంలో రవీంద్ర కాలేకర్ గారి యొక్క బాల్యమంతా చాలా వరకు డయ్యూలో గడిచింది. ఆ తర్వాత ఆయన తన ఉన్నత విద్య కోసం గోవాకి తిరిగొచ్చారు. పానాజీ లైజియం హైస్కూల్లో విద్యార్థిగా ఉన్నప్పుడే కాలేకర్ గారు 1946 గోవా విమోచన ఉద్యమంలో చేరి ఎంతగానో కృషి చేశారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది, ఎలాంటి సందర్భాలు చోటు చేసుకున్నాయి, సో తెలుసుకుందాం మరిన్ని విషయాలు. అంతకన్నా ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది ఫ్రమ్ ద మూవీ 1 నేనొక్కండి.

వింటూ ఆనందిస్తూ ఉన్నారు జోరుగా హుషారుగా మీ జేఎస్వితో రవీంద్ర కాలేకర్ గారి జీవిత విశేషాలని ఆయన వర్ధంతి సందర్భంగా తెలుసుకున్నా కదా. మరి 1946లో గోవా విమోచన ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. అప్పటికే గాంధీజీ గారి యొక్క తత్వంతో గాఢంగా ప్రభావితమైనటువంటి రవీంద్ర కాలేకర్ గారు 1949లో ప్రముఖ గాంధేయవాది మరియు రచయిత అయినటువంటి కాకాసాహెబ్ కాలేకర్తో కలిసి ఉండేందుకు తన స్వస్థలమైన గోవాను విడిచి వార్ధాకు వెళ్లారు. 1955వ సంవత్సరంలో న్యూఢిల్లీలో ఉన్నటువంటి గాంధీ మెమోరియల్ మ్యూజియంకు లైబ్రరియన్గా ఆయన నియమితులయ్యారు. అప్పుడు కాలేకర్ కాకాసాహెబ్ కాలేకర్ వద్ద ఆయన పర్యవేక్షణలోనే ఈయన ఉన్నారన్నమాట. ఇది కూడా ఎక్కువ కాలం కాదు, స్వల్పకాలమే. ఎందుకంటే కేవలం 1 సంవత్సరం తర్వాత రవీంద్ర కాలేకర్ గారు తిరిగి గోవా స్వాతంత్ర ఉద్యమంలోకి అడుగుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గోవా ప్రవాసులను తిరిగి కలపాలి అనేటువంటి లక్ష్యంతో ఆయన ముంబైలో లాటిన్ లిపిలో ప్రచురితమైనటువంటి గోమంత భారతి అనేటువంటి పత్రికని ప్రారంభించారు. 1956-1960 ఈ యొక్క టైమ్ లైన్లో. మరి ఆ తర్వాత కొద్ది కాలానికే గోవా స్వాతంత్ర పోరాటంలో చురుకైన భాగస్వామి అయినందుకు ఆయనను పోర్చుగీస్ వారు ఖైదు చేశారన్నమాట. మరి అలా ఖైదు అయిన తర్వాత ఏం జరిగింది తెలుసుకుందాం మరిన్ని విషయాలు. అంతకన్నా ముందు గౌతమ్ ఎస్ఎస్సి మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్.

గౌతమ్ ఎస్ఎస్సి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు కదా. సో ఇప్పుడు మనం వింటున్న పాటలన్నీ కూడా గోవాలో చిత్రీకరించబడినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి ప్రదేశాలు, అండ్ గోవా అనగానే మనకు గుర్తొచ్చేటువంటి చారిత్రక కట్టడాలు, వైభవం, అండ్ దాంతోపాటుగా చర్చెస్, బీచెస్, ఇవన్నీ ఎంత అద్భుతంగా ఉంటాయో. టూరిస్టులకి, ప్రకృతి ప్రేమికులకి వన్ ఆఫ్ ద బెస్ట్ హాలిడే డెస్టినేషన్, రైట్? మరి అంతటి ఘన చరిత్ర కలిగినటువంటి ఆ ప్రదేశానికి కొంకణీ భాషలో ఇంతటి అద్భుతమైన సేవ అందించిన రవీంద్ర కాలేర్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత సాహితీ విశేషాలని వింటున్నాం. మరి స్వాతంత్ర పోరాటంలో చురుకైన భాగస్వామి అయినందుకు పోర్చుగీస్ వారు ఆయన్ని ఖైదు చేశారు కదా. ఆ తర్వాత కొంతకాలానికి విడుదల చేసిన తరువాత, గోవా స్వాతంత్రం వచ్చిన తరువాత కాలేల్కర్ గారి జీవితం అంతా కూడా సాహిత్య ఉద్యమాన్ని చేపట్టారు. ఆయన మాతృభాష అయినటువంటి కొంకణిని మరాఠీ మాండలికంగానే కాకుండా ఒక ప్రత్యేక భాషగా గుర్తించేలా చేశారు. ఈ కాలంలో ఆయన కొంకణీ భాషను ప్రోత్సహిస్తూ అత్యంత ముఖ్యమైన కొన్ని రచనల్ని ఆయన వ్రాశారు. వాటిల్లో సామాన్యుడికి కొంకణీ భాష యొక్క ప్రాముఖ్యతను వెల్లడించే సంభాషణ అయినటువంటి అమ్చీ భాస్ కొంకనీచ్ అనేటువంటి ఇది 1969లో ఆయన రచించిన రచన. గోవాలో కొంకణీ మాధ్యమ పాఠశాలల ప్రాముఖ్యతను నొక్కి చెప్పే దిశగా షాలంట్ కొంకణీ కిట్యాక్ అంటూ 1962 సంవత్సరం అదే సంవత్సరంలో రాసిన ఇంకొక రచన. మరియు దేవనాగరి, రోమన్ మరియు కన్నడ అక్షరాలతో కొంకణీ సాహిత్య గ్రంథ పట్టిక 1963లో రచించారు. ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి మేలు కొలిపే దిశగా సాగేటువంటి ఈ యొక్క భాషా ఉద్యమాన్ని ఆయన రచనల ద్వారా అక్షరాలే సోపానాలుగా నడిపించారు. ఫిబ్రవరి 1987లో గోవా శాసనసభ కొంకణీ భాషని గోవా అధికారిక భాషగా చేస్తూ, అండ్ ఈ యొక్క బిల్

కూడా పాస్ చేసి ఆమోదించింది. 1992లో కొంకణీని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 8వ షెడ్యూల్లో అధికారిక భాషగా చేర్చడంలో ఈ పోరాటం ముగిసిందన్నమాట. సో దేన్నైనా సాధించాలి అంటే పట్టుదల ఎంత ముఖ్యమో, గెలవటం అసలైన ఉద్దేశం కాదు, నువ్వు చేసేటువంటి ఉద్యమం వెనక ఉన్న ఆ యొక్క భావనని, నీ భావనలో ఉన్నటువంటి భావజాలాన్ని ప్రతి ఒక్క సామాన్యుడి మదిని స్ఫురింపచేసే దిశగా, ప్రతి ఒక్క సామాన్యుణ్ణి చైతన్యపరిచే దిశగా, నీ ఉద్యమంలో తాను కూడా భాగమై ముందుకి అడుగు వేసే దిశగా వాళ్ళని చైతన్యపరచటమే, మోటివేట్ చేయటమే అసలైన ఉద్దేశం. మరి అక్షరాన్ని ఆయుధంగా ఎంచుకుని ఎంతోమంది మనసుల్లో ఆయన చైతన్య స్ఫూర్తిని నింపారు. నిజంగా ఈ భాషోద్యమం అద్భుతమైనటువంటి విషయం. మరి ఆయన జీవిత లక్ష్యం నెరవేరడం తర్వాత అసలు ఏం జరిగింది తెలుసుకుందాం మరిన్ని విషయాలు. అంతకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ ఫ్రమ్ ద మూవీ ఆ ఆ.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: తొమ్మిది గంటల 35:35 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనమున్నాము జోరుగా హుషారుగా. సో రవీంద్ర కాలేర్కర్ గారి జయంతి వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాల గురించి మాట్లాడుకున్నాం కదా. మరి ఆయన జీవిత లక్ష్యం కొంకణీ భాషని ప్రత్యేకంగా గుర్తించేందుకు ఆయన చేసినటువంటి కృషి నెరవేరడంతో కాలేల్కర్ ప్రజా జీవితం నుంచి కాస్త విరమించుకుని ప్రధానంగా ఆయన దృష్టినంతా కూడా ఆయన రచనలపైనే సాగించారు. మరి రవీంద్ర కాలేకర్ గారిని వరించినటువంటి పురస్కారాల విషయానికొస్తే 2008 పద్మభూషణ్, కళా అకాడమీ యొక్క గోమంత శారద అవార్డు, సాహిత్య అకాడమీ పురస్కారం మరియు సాహిత్య అకాడమీ ఫెలోషిప్, భారతదేశ జాతీయ సాహిత్య అకాడమీ అయిన ఆ సాహిత్య అకాడమీ యొక్క అత్యున్నత పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 2006 జ్ఞానపీఠ అవార్డుని కూడా ఆయన అందుకున్నారు. ఇది కొంకణీ భాషలో రాసే రచయితకు ప్రదానం చేయబడినటువంటి మొట్టమొదటి అవార్డు. జులై ఇరవైన 2010 దీన్ని అందజేశారన్నమాట. నిజంగానే కొన్ని విషయాలని ఆలోచిస్తే అసాధ్యము అనిపిస్తుంది. ఆ అసాధ్యాన్ని కూడా సంకల్పంతో సుసాధ్యం చేసి చూపించినటువంటి వ్యక్తులలో, మరీ ముఖ్యంగా సాహితీవేత్తలలో రవీంద్ర కాలేకర్ గారు ఒకరు. ఇవి ఆయన జీవితానికి సంబంధించిన అద్భుతమైనటువంటి విశేషాలు. ఆయన వర్ధంతి సందర్భంగా తెలుసుకున్నాం. అండ్ కమింగ్ బ్యాక్, ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకుందాం. అదేనండి, ఒక మంచి ఆట గురించి మాట్లాడుకుందాం. మరి ఆట గురించి ఏం మాట్లాడుకుంటామబ్బా? ఇందాక ఖేలో ఇండియా చెప్పుకున్నాం కదా, ఇది ఖేలో ఇండియాకి సంబంధించింది కాదు. అంతకు మించి దీనికి ఎక్కువ కష్టపడక్కర్లేదు, కానీ కాస్త ఆలోచించాలండోయ్. క్లూలైతే నేను ఇచ్చేశాను, మరి ఆ క్లూకి సంబంధించినటువంటి ఆట ఏంటో మీరు కూడా ఆలోచిస్తూ ఉండండి. చిన్ననాటి తీపి జ్ఞాపకం ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. సో అది తెలుసుకోబోయే ముందు మీకోసం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జేఎస్వితో. మరి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఆట పేరు రాయి ఒక కాగితం కత్తెర. రాగి ఒక కాగితం ఒక కత్తెర. అమ్మ బాబోయ్, ఇది ఇంత వెరైటీగా ఉంది, అంత కష్టపడకండి సార్. రాక్ పెప్పర్ సిజర్స్, ఎస్, ఈరోజు వరల్డ్ రాక్ పెప్పర్ సిజర్స్ డే. అబ్బా, ఇదొక ఆట, దీని వెనక ఒక చరిత్ర, అసలు ఏంటి జేఎస్వి? అదే అక్కడే సార్ మనం అందరం కూడా ఏముందిలే అని అనుకుంటాం. ఆ ఏముందిలే అని అనుకునే లోపే అమ్మ బాబోయ్ ఇంత ఉందా అని అనిపిస్తుంది. మరి ఈ రోజున ప్రపంచ రాక్ పెప్పర్ సిజర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? దీని యొక్క చరిత్ర విషయానికి వస్తే చాలా ఇంట్రెస్టింగ్. ఈ ఆట చైనాలోని హన్ అనేటువంటి డైనాసిటీ అంటే రాజవంశానికి చెందింది. అది కూడా క్రీస్తుపూర్వం 2006-220 శకాని మధ్య కాలంలో ఉన్నటువంటిది అన్నమాట. సో ఆ కాలం నాటి చరిత్ర. అప్పట్లో దీన్ని ఎక్కువగా కూడా బద్ధ శత్రువులైనటువంటి స్లంగ్ ఇంకా స్నేక్ అంటే కప్ప పాము, నత్త కప్ప ఇలా సంబంధించినటువంటి ప్రాణుల యొక్క రూపాలతో ఆడేవారు. అండ్ కాలక్రమేణా 17వ శతాబ్దంలో ఇవి రాక్ పెప్పర్ సిజర్స్గా రూపాంతరం చెందాయన్నమాట. సో ఒకప్పుడు కొంచెం చూసుకుంటే అంటే 206-220 క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం ఆ చరిత్రలో ఎక్కువగా ఇవి కప్ప

నత్త, పాము ఈ రూపాలతో ఆడుకునేవారు. అండ్ 17th శతాబ్దానికి సంబంధించి రాక్ పెప్పర్ సిజర్స్ గా రూపాంతరం చెందింది. మరి ఇలా రూపాంతరం చెందిన తర్వాత ఈ సులభమైనటువంటి ఆట ఇందులో అంత ప్రత్యేకత ఏముంది, ఇంత గుర్తించాల్సిన అవసరం ఏంటి అంటే, ప్రజల్లోకి మరింత ఆదరణగా తీసుకురావటానికి సరదాగా ఉండేటువంటి చిన్న చిన్న వివాదాలని పరిష్కరించుకునే దిశగా 2014లో కెనడాలో ఉన్నటువంటి ఒట్టావాలో ఈ వరల్డ్ రాక్ పెప్పర్ సిజర్స్ అసోసియేషన్ ఈ యొక్క దినోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించింది అండ్ ఆమోదించింది కూడా. మరి ఈ యొక్క రాక్ పెప్పర్ సిజర్స్ ఆడటం వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, సో బెనిఫిట్స్ వెనక ఉన్నటువంటి స్ట్రాటజీస్ ఏంటి తెలుసుకుందాం ఒక మంచి సాంగ్ తర్వాత. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

మిరపకాయ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు కదా. 9:56 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి వరల్డ్ రాక్ పెప్పర్ సిజర్స్ డే, దాని యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం కదా. మరి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని, అసలు ఈ ఆట ఆడటం వెనక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి, ముఖ్యంగా సులభంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది, అంటే ఇద్దరి వ్యక్తుల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవల్ని ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి బొమ్మ బొరుసు ఎలా అయితే వేస్తామో ఈ రాక్ పెప్పర్ సిజర్స్ కూడా అలానే యూజ్ అవుతుంది. లేదా అసలు ఇద్దరి మధ్య ఎవరికి ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలి, నువ్వు ఆడతావా, ఆ కాదు కాదు నేను ఆడతాను, హే నువ్వు, అరే నేను ఆడతాను, ఇలా కొట్టుకుంటూ ఉంటాం కదా. సో ఇలా కొట్టుకునేటప్పుడు కూడా ఈ రాక్ పెప్పర్ సిజర్స్ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎలాంటి పక్షపాతం చూపించకుండా తక్షణమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి సులువైనటువంటి ఉపాయం అన్నమాట. అంతేనా, ఒక ఫ్రెండ్లీ రిలేషన్తో పాటుగా పోటీతత్వం కూడా డెవలప్ అవుతుంది. కేవలం అదృష్టం మీద ఆధారపడితేనే ఈ ఆట అని మాత్రం అనుకోకండి బాస్. ఎదుటివారి మనస్తత్వాన్ని అంచనా వేసేటువంటి సైకలాజికల్ స్ట్రాటజీని కూడా ఇది మనకి తెలియజేస్తుందన్నమాట. అంటే ఎదుటివాడు రాక్ పెప్పర్ సిజర్స్ ఈ మూడిట్లో ఏది వేస్తాడు, సో నేనేది వేస్తే గెలుస్తాను, యూ కెన్ గెస్, అలా గెస్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. కొన్నిసార్లు టై అవ్వచ్చు కూడా, సో ఏది ఏదైనా సరదా ఆట కదా. ఒత్తిడి కూడా తగ్గిస్తుంది. అంటే మామూలుగా మనం ఎక్కడికన్నా స్ట్రెస్ తగ్గించుకోవాలి అంటే ఏ వాకింగో ఇంకా ఏదన్నా ఇతర ఉపాయాలని మనం ఎంచుకుంటూ ఉంటాం. అలా కాకుండా రూపాయి ఖర్చు లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా నీతో పాటు ఇంకొక వ్యక్తి సరదా మనిషి దొరికితే చాలు బాస్, లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఇలా ఆడుతూ గడిపేయచ్చు కదా. అండ్ వీటితో పాటుగా మనకి ఈ ఆట నేర్పించేటువంటి కొన్ని బేసిక్ లైఫ్ ప్రిన్సిపల్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఇందులో లైఫ్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయి జేఎస్వి? జస్ట్ రాక్ పెప్పర్ సిజర్స్ అంతే కదా, జస్ట్ రాక్ పెప్పర్ సిజర్సే. ఆ జస్ట్లోనే చాలా ఉన్నాయి అసలైన జీవితపు జిస్ట్ తెలుసుకున్నాం. అంతకన్నా ముందు మీ అందరి కోసం ఆగిపో బాల్యమా ఈ పాట వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ మహానటి.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మహానటి నుంచి వింటూ ఆనందిస్తున్నారు. సో 9:55 ఏం అయిపోయింది, జస్ట్ రాక్ పెప్పర్ సిజర్స్ లో ఏముంది బాస్? అక్కడే ఉంది లైఫ్ లో అసలైన ట్విస్ట్, ఇంకా జీవితానికి సంబంధించిన అసలైన జిస్ట్. మరి ఈ యొక్క రాక్ పెప్పర్ సిజర్స్ డే అంటే, రాక్ అంటే ఏమిటి, రాయి అని అర్థం అన్నమాట. సో రాయి ఎప్పుడూ కూడా చాలా బలంగా స్థిరంగా ఉంటుంది, అంటే స్థిరత్వాన్ని చూపిస్తూ ఉంటుంది. మనం చైతన్యంతో కదిలితేనే తప్ప దాన్నెవరూ అంత సులువుగా కదల్చలేరు. కావున జీవితంలో మనకి ఈ రాయి సూచించేదేంటి అంటే, పరిస్థితి ఎంత విషమించినా సరే నీలో ఉన్నటువంటి దృఢత్వాన్ని స్థిరత్వాన్ని ఎప్పుడూ కోల్పోకు, ధైర్యంగా ముందుకి సాగి నిలబడు, ఎదుర్కో, అప్పుడే విజయం నీకు వరిస్తుంది అనే ఒక స్థిరమైనటువంటి ఒక మంచి సందేశాన్ని అందిస్తుంది. ఇంకా పేపర్ విషయానికి వస్తే, పేపర్ అనగానే మనకేమనిపిస్తుంది, గాలి రాగానే ఉఫ్ఫన ఎగిరిపోతుంది. కానీ నువ్వు గాలిలో ఎగిరే కాగితాన్నే చూస్తున్నావు. ఇది జ్ఞానవంతమైనటువంటి పరిశీలనగా ఎప్పుడు చూస్తావో అప్పుడే నీ జీవితం మారిపోతుంది. ప్రతిదాన్ని సాధించాలి అంటే కొన్ని క్లూస్ ఉంటాయి. ఏదన్నా మనం ఒక పట్టుదలగా ముందుకు వెళ్ళాలి అంటే తెలివుండాలి, తెలిసుండాలి. తెలివి ఒక్కటే ఉంటే సరిపోదు, దానికి సంబంధించిన విషయాలు కూడా తెలిసి ఉండాలి. అలా తెలియాలి అంటే మనకి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం అక్షర రూపమైతే ఇంకా బాగుంటుంది. కావున మనలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యూహాత్మక శక్తికి, మన మేధస్సుకి జ్ఞానం గనక తోడైతే ఇంకా ఎంతో అద్భుతమైనటువంటి ఉన్నత స్థాయికి మనం చేరుకోగలం. ఇంకా సిజర్స్ విషయానికి వస్తే, ఇది ఎడిటింగ్కి బాగా ఉపయోగపడుతుంది. ఈ కత్తెర వేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎక్కడ ఎప్పుడు ఎలాంటి స్థితిగతులని, ఎలాంటి భావజాలాలని, మన మనసు అదుపు తప్పినప్పుడు ఎక్కడ కత్తెర వేయాలో మనమే తెలుసుకోవాలి బాస్. ఇది పదునైనటువంటి కత్తెర అయ్యుండొచ్చు, కానీ మనం ఎంత సున్నితంగా దాంతో వ్యవహరిస్తే జీవితం అంత బాగుంటుంది. ఎందుకంటే లైఫ్లో ప్రతి దాంట్లోనూ కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. టీనేజ్లో వచ్చే ఆకర్షణ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా సంపద వల్ల, లేకపోతే సెలబ్రిటీ స్టేటస్ వల్ల, ఇవన్నీ కూడా ఒక పాసింగ్ క్లౌడ్స్ లాగా కనిపించేవి, మనిషిని మాయ రూపంలో ఆకర్షించవచ్చు. కానీ అలాంటి విషయాలు వేటికి కూడా మనసు లోబడకుండా స్థిరమైనటువంటి వాటికి జ్ఞానంతో మనం వేసే ప్రతి అడుగు ఎంతో ఉన్నతమైన స్థానానికి చేరుస్తుంది. మరి ఇలా ఉంటే మనిషి ఎప్పుడూ కూడా ఫాస్ట్గా అడాప్టబిలిటీకి ముందుకు వెళ్ళాలన్నమాట. అది ఆటలోనైనా సరే, జీవితంలోనైనా సరే, ఒక మార్పు వచ్చింది అంటే ఆ మార్పుని ఎంత తొందరగా నువ్వు ఆకలింపు చేసుకుంటే అంత తొందరగా పోటీ ప్రపంచంలో ముందుకు సాగగలవు. అండ్ గతాన్ని వదిలేయటం అనేది చాలా ముఖ్యమైన విషయం. జీవితంలో జరిగిపోయిన విషయాలను తలుచుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు ముందుకు వెళ్ళిపోతుంది. కనీసం నీకు మంచి జరిగే విషయాలు కూడా ఆలోచించలేనంత డిప్రెషన్లోకి మనసు వెళ్ళకూడదు. కావున అలాంటి విషయాల్లో కత్తెర వేయటం చాలా ఇంపార్టెంట్. అండ్ బియాండ్ ఆల్ దిస్ థింగ్స్, అన్నీ మన దగ్గర ఉన్నప్పుడు, అంటే సక్సెస్ఫుల్ లైఫ్, ఇంకా మనకి కావలసినవన్నీ జీవితంలో సమకూరినప్పుడు బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రాక్ లాగా స్థిరంగా ఒక బ్యాలెన్స్డ్ థాట్ఫుల్గా మనం ఉండటం, జీవించటం అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో ఈ రాక్ పెప్పర్ సిజర్స్ అనేటువంటి ఒక చిన్న ఆట వెనక దాగున్నటువంటి జీవిత సత్యం ఇది.

ఆలోచించండి, గమనించండి, ఈసారి ఇలాంటి ఆట మీ ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా ఆడుకున్నప్పుడు ఏముంది అనే కన్నా ఏ ఉందిరా అనేలాగా

0: మనకి వేచి ఉండదు మిత్రమా. సో ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ మీకోసం వస్తాయి. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిత్ భారతి ఎఫ్ఎం. మీ జేఎస్వి తో
1: వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా పాల్గొని యువతనుద్దేశించి ప్రసంగించనున్నారు. క్రీడలు, యువనాయకత్వం, ఆరోగ్యం, దేశ నిర్మాణం వంటి అంశాలపై యువతతో ప్రధానమంత్రి చర్చించనున్నారు. యువ సంవాద్లో భాగంగా క్రీడా మౌలిక వస్తులు, శిక్షణ, క్రీడా విజ్ఞానం తదితర అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరగనుంది. రాష్టంలో వైద్యారోగ్య సేవలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన సంజీవని ప్రాజెక్టును వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సంజీవని ప్రాజెక్టుపై అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలు చేస్తే వైద్య సేవల్లో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చునని ఆయన చెప్పారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్నినో ప్రభావాన్ని ఫిబ్రవరి నుంచే అంచనా వేసి తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించామని చెప్పారు. జూన్ 1వ వారం నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు రాష్టంలో సాధారణం కంటే 51% తక్కువ వర్షపాతం నమోదైన పప్పుధాన్యాల సాగు 23.6% పెరిగిందని అన్నారు. ఎల్నినో పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్టంలో ప్రతి ఒక్కరికి త్రాగునీటిని ఇబ్బంది లేకుండా చివరి రిజర్వాయర్ వరకు నింపుతున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఆయన, శ్రీశైలం నుంచి రాయలసీమకు తొలి విడతగా రోజుకు 11,500 క్యూసెక్ల నీటిని తరలిస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. సత్యసాయి జిల్లాలోని గోరంట్ల పట్టణ ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి చేపట్టిన పైప్లైన్ల పనులను మంత్రి పరిశీలించి మాట్లాడుతూ ప్రజలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం కోపల్లి వద్ద పాత బ్రిటిష్ కాలం నాటి వంతెన స్థానంలో నిర్మించిన నూతన వంతెన్ను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ, కేవలం 5 నెలల్లోనే 2 లేన్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGOV.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపటి వరకు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ 3:11 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ మేము అడిగే

0: క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
1: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
2: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
3: ఏమైందమ్మా అలా ఉంటే?
2: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
3: ఆ కావాలి.
2: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
3: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జయస్వితో. వెల్, అందరూ ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నారు కదా? ఏంటి మళ్ళీ అడుగుతోంది ఎలా ఉన్నారు అని చెప్పి. అఫ్ కోర్స్ చాలా రోజులైంది కదండి మీతో మాట్లాడి, ఆ మాత్రం చనువులేదా? సో విషయాలు అలా ఉంచితే, చాలా మంది నాకైతే మెసేజెస్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజెస్. అండ్ కమింగ్ బ్యాక్, 10:06 అయిపోయింది. మనమున్నాము నవరస భరిత హరివిల్లులో. నేను అడిగేటువంటి ప్రశ్నలకి మీరు కూడా సమాధానాలు పంపించాలి అనుకుంటే 8662488114 అనే నెంబర్కి నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ కమింగ్ బ్యాక్, గుడ్ మార్నింగ్ జయస్వి గారు, మీకు ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు. అందరి ఆర్జేలకు కూడా పేరు పేరున తెలియచేయండి అంటూ రామచంద్రరావు గారు రాజమండ్రి నుంచి మనకి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పెడన జోగనంద్రరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, హాయ్ జయస్వి, ఎలా ఉన్నారు? మీ బ్రాంచ్ షో జోరుగా వచ్చారుగా, అదిరింది బాస్, అడ్వాన్స్ గా హ్యాపీ రక్షాబంధన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ జయస్వి గారు, రాక్ పెప్పర్ సిజర్స్ గేమ్ గురించి ఎంతో సింపుల్ గా సూపర్ గా చెప్పారు, థ్యాంక్ యూ అండి. రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి, ఎం నరేష్ మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, బాగున్నారా? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజ్. అండ్ హలో జేఎస్వి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు, ఓహియో గోజైమసు, ఓహియో గోజైమసు, గుడ్ మార్నింగ్ మీకు కూడా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. ఇవాళ చాలా చాలా స్పెషల్స్ ఉన్నాయి. ఎస్ ఉన్నాయండి, అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ మాత్రమే నేను తెలియచేయడం జరిగింది. అండ్ ఇందులో భాగంగా బనానా లవర్స్ డే, నేషనల్ పీచ్ డే, అండ్ జస్ట్ బికాస్, అండ్ వరల్డ్ రాక్ పెప్పర్ సిజర్స్, నేషనల్ హంబర్గర్ డే, ఇంకా నేషనల్ పెట్రోలియం డే, ఇలా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ అబ్జర్వెన్సెస్ అయినప్పటికీ మనకి ఏది ప్రధానమో వాటికి మాత్రమే నేను ఇవాళ సమయం కేటాయించే అవకాశం నాకు లభించింది. సో ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. సౌజన్య గారు ఫ్రమ్ మంగళగిరి నుంచి మెసేజ్ చేశారు. అలాగే వరల్డ్ లేక్ డే సందర్భంగా మీరు ఎప్పట్లాగే ఈరోజు కూడా కార్యక్రమాన్ని ఎంతో ఆహ్లాదంగా సమాచారంతో అందించారు. ఈ సందర్భంలో సరస్సుల ప్రాధాన్యతను గుర్తు చేసిన తీరు మరింత ప్రత్యేకంగా అనిపించింది. మీ స్వరం, ఎంపిక, మీ ప్రజెంటేషన్ నాకు చాలా నచ్చాయి. కార్యక్రమానికి ఒక ప్రత్యేక అందాన్ని తెచ్చాయి. ఫ్యాంటాస్టిక్ ప్రోగ్రామ్ యాజ్ ఆల్వేస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సరస్సు ఉంటే నీరు, నీరు ఉంటే జీవం, చెరువు ఉంటే పల్లెకు పచ్చని వైభవం, భారత నేలలో జలమే జీవనాధారం, మన సరస్సుల సంరక్షణే మన భవితకు భరోసా. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు, మద్రాస్ నుంచి చాలా మంచి విషయాన్ని పంచుకున్నారు, థ్యాంక్స్ అ లాట్. అండ్ వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ బొడ్డు తులసిదాస్, నవీపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి, మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈనాటి నా మొట్టమొదటి ప్రశ్న అయితే నేను అడిగేస్తున్నాను, రెడీయేనా? సో ఆన్సర్స్ పంపించాలి అంటే 8662488114 ఇది మన ఫోన్ నెంబర్. అండ్ జిఐ ట్యాగ్ పొందిన కార్బీ అనలాంగ్ అల్లం ఏ రాష్ట్రానికి చెందింది? ఇటీవల జిఐ ట్యాగ్ అందుకుంది కార్బీ అనలాంగ్ అల్లం ఏ రాష్ట్రానికి చెల్లింది? సో ఇది ఒక జింజర్ అన్నమాట, కార్బీ అనలాంగ్ అల్లం అని. ఇది ఏ రాష్ట్రానికి చెందినటువంటి జిఐ ట్యాగ్ చెందిన అల్లము? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు పంపిస్తూ ఉండండి. అండ్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, ఆ తర్వాత ఒక మంచి పాట వినిపిస్తాను. ఓకే, స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛ

0: కారణంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
7: సువెల్ మరి 10:11 నేనైతే నా ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, GI ట్యాగ్ పొందినటువంటి కార్బీ అనలాంగ్ అల్లం ఏ రాష్ట్రానికి చెందింది అని చెప్పి. సో ఆలోచించి మీ ఆన్సర్స్ ని 8662-4888-14 ఈ నెంబర్ కి నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే నేను గాలి గోపురం, నీవు తెల్ల కాగితం, వచ్చి వాలే ఈ క్షణం. ఈ బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ మనసున్న మహారాజు.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జయస్వితో. వెల్, మరి జిఐ ట్యాగ్ పొందిన కార్బీ అనలాంగ్ అల్లం ఏ రాష్ట్రానికి చెందింది అని అన్నాను. శుభోదయం జయస్వి గారు, అడ్వాన్స్ గా రక్షాబంధన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ కూడా రాయి పేపర్ కత్తిర జీవితానికి బాట. రాయిలా గట్టిగా ఉంటే కష్టాలు మనల్ని కదిలించలేవు, పేపర్లా మెత్తగా ఉంటే మనసులను మమతలతో ముడిపెట్టగలం, కత్తెరలా పదునుగా ఉంటే అవసరం లేని బంధాలను తెంచగలం. అందుకే జీవితంలో ఎప్పుడు రాయిలా నిలవాలో, ఎప్పుడు పేపర్లా ఒదగాలో, ఎప్పుడు కత్తెరలా తెగించాలో తెలిసిన వాడే నిజమైన జీవిత విజేత. ఈనాటి జోరుగా హుషారుగా క్లైమాక్స్ మాత్రం రాక్ సాలిడ్ గా ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు, అండ్ రైట్ ఆన్సర్ అందించినందుకు కూడా మీకు ధన్యవాదాలు. శుభోదయం జయస్వి గారు, శుభోదయం అండి మీకు కూడా, థ్యాంక్ యూ సో మచ్. శుభ శుభోదయం. అసలైన ధనం ఉన్నవారి కంటే అభిమాన ధనం ఉన్నవారే శ్రీమంతులని, ఆస్తులు కూడబెట్టుకోవడం కంటే ఆశయాలే గొప్పవని నేటి అయినటువంటి నేటి కార్యక్రమ చివరిలో మీ ఉపన్యాస మాటలకు అభిమానం ఆవరించి చిరుకే గొడుగైనట్లుగా, నిప్పు కూడా నీరైనట్లు భగభగలాడే సూర్యకాంతి చల్లని చంద్రకాంతులీని మీ సుజ్ఞాన గల పరిమళ ధ్వని ఈనాటి సమస్త కార్యక్రమానికి ప్రాణం పోసిందమ్మా. నిజంగా ఫినిషింగ్ మాత్రం అదిరిపోయింది. ఏం చేస్తాం వాసు గారు, కొన్ని కొన్నిసార్లు అలా జరుగుతుంటాయి అలా టాపిక్స్. నిజంగా నాకు కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. రాస్తున్నప్పుడు తెలుసుకున్నప్పుడు ఏం చిన్న ఆటే కదా అనిపించింది, కానీ ఆటే జీవితాన్ని నిర్ణయిస్తుంది అని ఇలాంటి రోజుల ద్వారా ఎంత ముందు చూపుతో ఇలాంటివి ఆలోచించి పెట్టిన ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అనుబండి నుంచి వాసు గారు మెసేజ్ చేసినందుకు. హాయ్, గుడ్ మార్నింగ్ జయస్వి, వెరీ గుడ్ మార్నింగ్ వీరరాఘవమ్మ, రేఖా సాయి, మోనికా, మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది, థ్యాంక్ యూ. రాంగ్ ఆన్సర్ అండి. అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి, పెడన జోగానంద్ర కాలనీ నుంచి, అప్పలరాజు గారు

రైట్ ఆన్సర్ మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి డి గోవర్ధన్ రావు, ఇంద్రబాబు, భానుప్రకాష్, నవ్యాలకి, మీరాబాయి, మోతిబాయి. హాయ్ హాయ్ మీకు కూడా. ఐఎమ్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. వెరీ గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ పుట్టపాక నుంచి పురిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. రాంగ్ ఆన్సర్. సరైన సమాధానాన్ని పంపించారు సుశ్లా వేణుగోపాల్ దత్త గారు మద్రాసు నుంచి. పెడన భాస్కర్ గారు రైట్ ఆన్సర్. హరినాథ్ బాబు గారు ఫ్రమ్ ఏలూరు నుంచి సరైన సమాధానం. గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి. విజయవాడ నుంచి నందు గారు రైట్ ఆన్సర్. అండ్ నాగలక్ష్మి గారు మీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ గుడ్ మార్నింగ్ మీకు కూడా. రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈరోజు క్లైమేట్ చాలా చల్లగా కూల్గా ఉంది మేడం. ఎస్. బొడ్డు తులసీదాస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నవీపేట నుంచి. మాకు ఎఫ్ఎం సౌండ్ క్లారిటీగా రావటం లేదండి, కొంచెం డిస్టర్బెంట్గా ఉంది, టెక్నికల్ ప్రాబ్లం ఉన్నదా. ఇక్కడ నుంచి నిజంగా అంతా బాగానే ఉంది సార్, చాలా సజావుగా జరుగుతోంది. మరి ఏదన్నా మీకు వచ్చేటువంటి వాటిల్లో ఇష్యూస్ ఉండొచ్చేమో. ఎనీవేస్ ఒకసారి యాప్లో చెక్ చేయండి, లేకపోతే ఆన్లైన్లో వినొచ్చు. సో జిఐ ట్యాగ్ పొందిన కార్బీ అనలాంగ్ అల్లం ఏ రాష్ట్రానికి చెందింది అని అడిగాను. నవీపేట నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు బొడ్డు తులసీదాస్ అండ్ ఫ్యామిలీ. అంబికా గారు ఫ్రమ్ భవానీపురం. గుడ్ మార్నింగ్ జయస్వి గారు. మాకు ఎఫ్ఎం కొంచెం డిస్టర్బెన్స్గా వస్తుంది, సో కొంచెం చెక్ చేయండి మ్యామ్, డెఫినెట్గా వస్తుంది. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి. హరివిల్లుకి స్వాగతం. అండ్ వావ్, ఇవాళ చాలా చాలా ఇంట్రెస్టింగ్ డేస్ చెప్పారు జయస్వి గారు, థ్యాంక్ యూ అండి. మిజోరాం ఇస్ ద రాంగ్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పైనే పాపినేని పాలెం నుంచి రైట్ ఆన్సర్. దుర్గారావు గారు సరైన సమాధానాన్ని పంపించారు. ఆట పాట మాట కింగ్ బాయ్స్, థ్యాంక్ యూ. అండ్ జయస్వి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. శ్రావ్యశ్రీ, బడ్డీ, అర్జున్, సారీ, అరుణ, జ్యోత్స్న అండ్ మున్ని, కావ్య, వీరందరూ కూడా అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పెట్టారు. వేటపాలెం రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు సరైన సమాధానాన్ని అందించారు. తిరుపతి నుంచి మా ఊరికి రైల్లో మీ ప్రసారం వింటూ ప్రయాణం సాగిస్తాను, థ్యాంక్ యూ సార్. కనకారావు గారు పెడన్ నుంచి. ఆంధ్రప్రదేశ్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి. మహారాష్ట్ర ఇస్ ఆల్సో ద రాంగ్ ఆన్సర్ అండి. సరైన సమాధానం అస్సాం అన్నమాట. సో జిఐ ట్యాగ్ పొందిన కార్బీ అనలాంగ్ అల్లం అస్సాం రాష్ట్రానికి చెందింది. సో నా నెక్స్ట్ క్వశ్చన్ ఈనాటి నవరస భరిత హరివిల్లులు. ఒడిస్సా రాష్ట్రంలో తొలి స్మార్ట్ విలేజ్ గా ఏ గ్రామాన్ని అభివృద్ధి చేశారు? ఒడిస్సా రాష్ట్రంలో తొలి స్మార్ట్ విలేజ్ గా ఏ గ్రామాన్ని అభివృద్ధి చేశారు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు పంపిస్తూ ఉండండి. అండ్ ఎస్, ఇప్పుడైతే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ కందిరీగా.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేస్విటు. సో వెల్, మరి నేను క్వశ్చన్ అడిగాను కదా, ఒడిశా రాష్ట్రంలో తొలి స్మార్ట్ విలేజ్ గా ఏ గ్రామాన్ని అభివృద్ధి చేశారు అని చెప్పి. సో చాలా మంది నాకు ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. శుభోదయం జేస్వి, దిస్ ఇస్ లాస్యా ఫ్రమ్ విజయవాడ. థ్యాంక్ యూ సో మచ్ లాస్యా గారు, నిజంగా ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైమ్ నాకు మెసేజ్ చేసినందుకు. అండ్ హ్యాపీ రక్షాబంధన్ ఇన్ అడ్వాన్స్ టు ఆల్, అండ్ కన్వే చేస్తాను మీ విషెస్ ని కూడా. అండ్ ఒక మంచి పంపాడి, సో పంపాడి ఇస్ నాట్ ద రైట్ ఆన్సర్ అండి, ఐ లెట్ యు నో. ముసపేట్ మెహబూబ్ నగర్ నుంచి ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ శ్రేయి వెంకటాపూర్ అంటూ పంపించారు. రైట్ ఆన్సర్ తో అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి, కనకారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే గుడ్ మార్నింగ్ జయస్వి గారు అంటూ వాసు గారు సనబండ నుంచి సరైన సమాధానం. క్వశ్చన్ ఆల్రెడీ రిపీట్ చేశానండి. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు, ఒడిశా రాష్ట్రంలో తొలి స్మార్ట్ విలేజ్ గా ఏ గ్రామాన్ని అభివృద్ది చేశారు అని చెప్పి. అండ్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పులరాజు గారు, జయస్వి గారు రేడియో యాప్ లో బాగానే వస్తుంది, రేడియో సెట్ లో ప్రసారం కొంచెం డిస్టర్బెన్స్ గా వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ విషయాన్ని మాకు అందించినందుకు, అండ్ సరైన సమాధానాన్ని పంపించినందుకు కూడా. పుట్టపాక నుంచి పులిబాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి నీలేంద్ర హరిణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, ఎస్ ఫస్ట్ ఆన్సర్ కరెక్టే అండి. సో నాకు మిజోరాం వెనకది కనిపించేటప్పటికీ ఓకే అలా అనిపించింది అనమాట. ఎనీవేస్ థ్యాంక్ యూ, నా రెండు ప్రశ్నలకి మీరు సరైన సమాధానాలు పంపించినందుకు. విజయవాడ నుంచి మనకి నందు మెసేజ్ చేశారు, హాయ్ నందు, వెరీ గుడ్ మార్నింగ్, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే నాగలక్ష్మి గారు ఫ్రమ్ నందివెలుగు నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. కోలా నాగలక్ష్మి గారు థ్యాంక్ యూ అండి. అండ్ రైట్ ఆన్సర్ తో పుట్టపర్తి బాబాన్

సత్యసాయి జిల్లా నుంచి మనకి పంపించారు సరైన సమాధానం. కవిత, జోష్నవి, మోహిత్ రావ్, ఇంకా బెంగళూరు నుంచి కోనకొండ రమణారావు గారు అండ్ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ పంపించారు. దిస్ ఇస్ హరినాథ్ ఫ్రమ్ ఏలూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే వేటపాలెం రామనగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు సరైన సమాధానాన్ని అందించారు. గుడ్ మార్నింగ్ వివిధ భారతి, రాఘవ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి, కిషోర్ కుమార్ గారు మీకు కూడా. మూసపేట్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మంచి సాంగ్స్ వినిపిస్తున్నారు మీకు కూడా, థ్యాంక్ యూ సో మచ్. అలాగే హాయ్ జయస్వి, నేను బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సౌజన్య గారు, రంగాచార్యులు గారు, టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. భువనేశ్వర్ సిటీ అంటూ నిఖిల్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ సరైన సమాధానంతో మనకి మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపాలెం నుంచి పంపించారు. అలాగే సరైన సమాధానంతో దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే కుసున్పూర్ అన్నమాట. ఒడిశా రాష్ట్రంలో తొలి స్మార్ట్ విలేజ్ గా ఏ గ్రామాన్ని అభివృద్ధి చేశారు అన్నాను కదా, కుసున్పూర్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో శ్రావ్యశ్రీ, పండు, అరుణ, మునేస, ఇంకా జోష్న అయ్యప్పనగర్ విజయవాడ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఒరిస్సా నుంచి మల్కాపూర్ అంటూ పంపించారు ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. కుసున్పూర్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఇంకా ఈ క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపించద్దు, ఆల్రెడీ రివీల్ చేసేసాను కాబట్టి మరి నెక్స్ట్ క్వశ్చన్. వికోసాట్ 1 అనే మినీ ఉపగ్రహం ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు అభివృద్ధి చేశారు? వికోసాట్ 1 అనే మినీ ఉపగ్రహం ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు అభివృద్ధి చేశారు? ప్రశ్న ఇంకొకసారి, వికోసాట్ 1 అనే మినీ ఉపగ్రహం ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు అభివృద్ధి చేశారు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జయస్వీతు. వెల్, మరి వికోసాట్ 1 అనే మినీ ఉపగ్రహం ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు అభివృద్ధి చేశారు అని అడిగాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు, చూద్దాం ఎవరు రైట్ ఆన్సర్ పంపించారు. మల్కాపూర్ నుంచి ఒరిస్సా అంటారు, తర్వాత ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ మూసాపేట్ మెహబూబ్ నగర్ నుంచి కుషజన్పూర్ ఒరిస్సా అంటూ పంపించారు. సో రాంగ్ ఆన్సర్ అండి. రైట్ ఆన్సర్తో ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి హరినాథ్పురం నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. అలాగే సరైన సమాధానం పంపించారు పెద్దపరిమి నుంచి అబ్దుల్ కలాం గారు. పెడన జోగానంద్రావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్. అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపల్లి నుంచి సరైన సమాధానం. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు ఇందాకటి ప్రశ్నకి సమాధానం పంపించారు రైట్. సరైన సమాధానంతో ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కనకారావు గారు పెడన నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, అండ్ వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. పిల్లగండ్ల కాలనీ ముల్లగూరి విజయ్ కుమార్ గారు సరైన సమాధానాన్ని పంపించారు. అంబికా గారు ఫ్రమ్ భవానీపురం నుంచి, పాండిచేరి స్టూడెంట్స్, ఓకే గాట్ ఇట్. అండ్ శివగంగై జిల్లా అరియకుడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందినటువంటి 11వ తరగతి విద్యార్థులు చేశారు అంటూ విజయ పరమేష్ గారు గుంటకల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ పొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, మార్కాపురం నుంచి సిరిగిరి రాంప్రసాద్ గారు సరైన సమాధానం పంపించారు. అండ్ కోలా నాగలక్ష్మి నందివెలుగు నుంచి రైట్ ఆన్సర్. అండ్ కేరళ రాష్ట్ర విద్యార్థులు అని అంటూ పంపించారు రమణారావు గారు, కవిత జోష్ణవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. కాదు, భాస్కర్ గారు సరైన సమాధానం పంపించారు పెడన నుంచి. కలమందలపాడు గ్రామం నుంచి కాసీమ్ అండ్ ముత్తుజావులి గారు రైట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండి. అండ్ నిరంజన్ జగదీష్ చీరాల నుంచి సరైన సమాధానం. హరినాథ్ బాబు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ హాయ్ జయస్వి, మీకు కూడా వెరీ బిగ్ హాయ్. శ్రావ్యశ్రీ గారు, తుసి, అరుణ అండ్ సాహితీ, రాజ్యలక్ష్మి అయ్యప్పనగర్ విజయవాడ నుంచి అన్నమాట. ఓకే అండ్

విజయవాడ నుంచి. మీ పేరు? సో నందు గారు రైట్ ఆన్సర్ పంపించారు విజయవాడ నుంచి, థ్యాంక్ యూ సో మచ్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల బెంగళూరు అంటూ పంపించారు కాదు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు నా ఆన్సర్ వచ్చేసి అంటూ సరైన సమాధానాన్ని పంపించారు. అలాగే బీడుపల్లి పుట్టపర్తి సత్యసాయి జిల్లా నుంచి సరైన సమాధానాన్ని పంపించారు బాబాజాన్ గారు, థ్యాంక్ యూ అండి. సరైన సమాధానంతో మనకి మెసేజ్ చేశారు, మీ పేరు కూడా పంపించలేదు. మూసపేట మహబూబ్ నగర్ నుంచి మనకి నరేష్, మెర్సీ విజయ. సో నా క్వశ్చన్కి ఆన్సర్ అప్పుడే పంపించలేదు, మళ్ళీ నేను ఎప్పుడు వస్తానని అడుగుతున్నారు. హౌస్ స్వీట్, నేను వస్తానండి, ఎక్కడికి వెళ్ళను. సో తొందరలో కలుసుకుందాం, కానీ నా ఆన్సర్ కూడా పంపించండి ఈసారి. కన్నయ్య ఫ్రమ్ మామిడిగుంటపల్లి ఈరాల మండల్ చిత్తూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే హాయ్ జేస్వి గారు, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ ఉమ్మడి నుండి మామ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్. ఇంకా ఒక క్వశ్చన్, సో తప్పకుండా అండి, మీకోసం ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. తమిళనాడు స్టూడెంట్స్ అనమాట. సో తమిళనాడు వాళ్ళు వీకోసాట్1 అనే మినీ ఉపగ్రహాన్ని రూపొందించారు, అభివృద్ధి చేశారు. సో రైట్ ఆన్సర్స్ పంపించారు చాలా మంది, అందరికి కంగ్రాచులేషన్స్ అండ్ కమింగ్ బ్యాక్. 10:46 ఏమైపోయింది మన క్లాక్ లో టైం. ఇప్పుడు అడిగే ప్రశ్న చాలా జాగ్రత్తగా వినండి. ఇటీవల మనకి వార్తల్లో కనిపించినటువంటి ఆకాశ 300 ఏంటి? ఆకాశ 300 ఇది ఏమిటి? ఇదొక డిజిటల్ ఇదన్నమాట. సో తీవ్రమైనటువంటి టెంపరేచర్ కి సంబంధించి చేసేటువంటి ఒక పరికరం. ఏంటి దీని దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? అసలు ఈ ఆకాశ 300 అంటే ఏంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ 8662488114 కి వాట్సాప్ చేస్తూ ఉండండి.

0: చుట్టూగా
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. సరిపోదు, ఇది అస్సలు సరిపోదు. మీ ఆన్సర్స్ వస్తే సరిపోతాయి. సో ఆకాశ 300 అంటే ఏంటి అని అడిగాను. నా క్వశ్చన్లోనే చాలా ఆన్సర్ ఉంది. సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు. మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపల్లి నుంచి సరైన సమాధానాన్ని అందించారు అండ్ కమింగ్ బ్యాక్. ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ. ఇందాకటి ప్రశ్నకి పాకాల నుంచి నాకు మెసేజ్ పెట్టారు. సో నాకైతే అర్థం కాలేదు సార్. గుడ్ మార్నింగ్ జయస్వి గారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్, సూపర్ ప్రోగ్రామ్, థ్యాంక్ యూ సో మచ్. రాంబాబు, టైలర్, కమల, మానస, రచన, ఉదయ్ తేజ్, బైరెడ్డిపల్లి, చిత్తూరు డిస్టిక్ నుంచి థ్యాంక్ యూ. రైట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్ గారు, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హరినాథ్పురం నుంచి. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి సరైన సమాధానాన్ని అందించారు. అలాగే కోలా నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు సరైన సమాధానం. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ అండ్ సరైన సమాధానంతో ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అనంతపురం జిల్లా పిల్లగుండ్ల కాలనీ నుంచి విజయ్ కుమార్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు సరైన సమాధానం. అలాగే విజయ్ పరమేష్ గుంతకల్ నుంచి సరైన ఆన్సర్ అందించారండి. ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. వెల్ శుభోదయం జయస్వి గారు, మీకు కూడా శుభోదయం అండి. సరైన సమాధానంతో పెద్దాపురం మండలం నుంచి ఎన్టీఆర్ కాలనీ బండారు త్రిమూర్తుల గుప్తా గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ అంబికా గారు ఫ్రం భవానీపురం నుంచి సరైన సమాధానం అందించారు. విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్తో మనకి నెక్స్ట్ తిరుమలేష్ గారు పంపించారు. అలాగే ఎల్పీఎస్సీ త్రివేంద్రంకు చెందినటువంటి వాళ్ళు అందజేశారు. రంగచారులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి, కేరళ స్పేస్ అనేటువంటి సంస్థ రూపొందించింది. ఓకే. కన్నయ్య గారు ఫ్రమ్ మామిడి తుంటపల్లి ఐరాల మండల్ చిత్తూరు డిస్టిక్ నుంచి పంపించారు. హ్యాపీ రక్షాబంధన్ అంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు కూడా రక్షాబంధన్ శుభాకాంక్ష.

పరీక్షలు సిరిగిరి రామప్రసాద్ గారు మార్కాపురం నుంచి. రైట్ ఆన్సర్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి సరైన సమాధానాన్ని పంపించారు. బాయ్ బాయ్ జయస్వి గారు, మీకు కూడా బాయ్ అండి. అండ్ నేను క్వశ్చన్ వినలేదు. ఓఫో, బీవీ నగర్ భక్తవత్సల్ నగర్ నెల్లూరు జిల్లా నుంచి పంపించారు రాజశేఖర్ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఆన్సర్ రివీల్ చేసేస్తాను. అండ్ సరైన సమాధానంతో మనకి శ్రావ్యశ్రీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు. అండ్ ఫైనలీ సో సౌజన్య గారు మంగళగిరి నుంచి. ఈ ఆకాశ 300 అనేటువంటిది ఒక 3D ప్రింటర్ అన్నమాట. అధునాతన ఏరోస్పేస్ మరియు అంతరిక్ష పరిశోధనలకు మద్దతు ఇవ్వడానికి కేరళకి చెందినటువంటి ఒక స్టార్టప్ ఇది నిర్మించింది. అండ్ దాంతోపాటుగా అధిక ఉష్ణోగ్రత ప్రింటింగ్, 350 డిగ్రీస్ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను చేరుకోగల అధునాతన డ్యూయల్ ప్రింటర్ అన్నమాట. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ దీని యొక్క గరిష్ట ఉష్ణ స్థిరత్వం కూడా 80 డిగ్రీస్ సెల్సియస్ వరకు ఉంటుంది. So that's the magic of this 3D printer Akasha 300. So right answers pampinchina mi andariki kuda hearty hearty congratulations and advance ga happy happy Raksha Bandhan mi andariki kuda. So Raksha Bandhan elago repe kabatti chaala adbhutamaina roju anna chellella anubandhaniki and akka tammullu kuda and dantho paatuga akka chellellu kuda evarikaina sare ఆ రక్ష సదా శ్రీరామ రక్షగా కొనసాగాలని కోరుకుంటూ మీ అందరికీ ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేనే పాడి వినిపిస్తాను. ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. ఒక్క

సో విషింగ్ యూ ఆల్ అ హ్యాపీ రక్షాబంధన్ ఇన్ అడ్వాన్స్. మరి నేనైతే టాటా బాబాయ్ చెప్పేసి టైం వచ్చేసింది 10:57 అయిపోయింది. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ బ్యూటిఫుల్ డే. బోల్డ్ అన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా. సో మరొక బ్యూటిఫుల్ షోలో కలుసుకుందాం మరిన్ని అద్భుతమైన మాటలతో, పాటలతో, సరదాల ఆటలతో కూడా. అండ్ నెక్స్ట్ మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక సూపర్ డూపర్ ధమాకా ఆర్జే రెడీగా ఉంది. మరి సో ఎవరో ఏంటో తెలియాలి అంటే 11 దాటాల్సిందే. అంతకన్నా ముందు ఒక చిన్న పాట మీ అందరి కోసం. సో దిస్ ఇస్ యువర్ ఆర్జే జేఎస్వి సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. గోదావరి జన్మస్థానం నుంచి సముద్రంలో కలిసే వరకు అనేక ఉపనదులు, వాగులు, ఏరులు కలుస్తున్నందున అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ అమరావతిలో అసెంబ్లీ భవన నిర్మాణాన్ని నిర్ణీత సమయంలోపు పూర్తి చేయాలని అధికారులను శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదేశించారు. సచివాలయం 2 బ్లాక్లో అధికారులు, ఇంజనీర్లు ఐకానిక్ భవనాల నమూనాలు రూపొందించిన ఆర్కిటెక్చర్ ప్రతినిధులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆయన నిన్న పాల్గొన్నారు. రాష్టంలోని సుదీర్ఘ తీర ప్రాంతానికి రక్షణ కవచంగా తలపెట్టిన గ్రేట్ గ్రీన్వాల్ ప్రాజెక్టులో భాగంగా తాటివనాల ఏర్పాటు ప్రారంభించినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రస్తుతం తాటికాయల సీజన్ ప్రారంభం కావడంతో తాటిగింజల సేకరణ నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. గ్రీన్ గ్రేట్వాల్ ప్రాజెక్టులో భాగంగా మొదటి అంచెలో మడ అడవులు, రెండవ అంచెలో తాటివనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు. రాష్ట వ్యాప్తంగా తీర ప్రాంతం వెంబడి 5499 హెక్టార్ల పరిధిలో తాటివనాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తులు, తుపాన్ల సమయంలో ఈ తాటివనాలు పెనుగాలుల నిరోధక వ్యవస్థలా పనిచేసి తీరప్రాంత గ్రామాలకు రక్షణ కల్పిస్తాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. సూపర్ ఎల్నినో నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరికి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చివరి రిజర్వాయర్ను సైతం నీళ్లతో నింపుతున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మాట్లాడుతూ శ్రీశైలం నుంచి రాయలసీమకు మొదటి విడతగా రోజుకు 11,500 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వంలో మొదటి ఏడాదే హంద్రీ నివాకు 3,870 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 55 TMC నీటిని రాయలసీమ చివరి భూములకు తరలించామని, మరో 3,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని వివరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారు లాజుకి లభ్యమైంది. వీరు పశ్చిమ బెంగాల్లో సురక్షితంగా ఉన్నట్లు మత్స్యశాఖ సహాయ సంచాలకులు రమణారావు తెలిపారు. అల్లవరం మండలం ఓడరేవు తీరం నుంచి 7 మత్స్యకారులు ఈ నెల 3 వేటకు వెళ్లారు. ఆ తర్వాత వారి ఆచూకీ తెలియరాలేదు. దీంతో ఈ నెల 17 నుంచి 10 రోజుల పాటు నేవీ, కోస్ట్గార్డ్, మెరైన్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మత్స్యకారుల బోట్ ఆచూకీని కోల్కతా సమీపంలో గుర్తించినట్లు రమణారావు తెలిపారు. వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొస్తున్నట్లు చెప్పారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తాయానమ్మల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే ఖనిష్ కానీ 11:11 అవుతుంది. చాలా మంది 11:11 ని చాలా లక్కీగా ఫీల్ అవుతారు కదా. లాస్ట్ టైం నేను షోకి వచ్చినప్పుడు కూడా ఈ నెంబర్ చెప్పినట్టు గుర్తు. చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను నేను కూడా. మీకు కూడా అంతే లక్ కలిసి రావాలని కోరుకుంటూ మన సినిమా కబుర్ని మొదలు పెట్టేసేద్దాం. అర్జున్ రెడ్డి మూవీ గురించి అప్డేట్ వచ్చింది తెలుసా? సో అర్జున్ రెడ్డి మూవీలోంచి ఆల్రెడీ సాంగ్ వినేశారు. సమీర భరద్వాజ్ పాడారు రాధాన్ మ్యూజిక్ అండ్ శ్రేష్ఠ ఈ సాంగ్కి లిరిక్స్ అందించారు. అండ్ ఇప్పుడైతే అర్జున్ రెడ్డి గురించి ఏంటి కనిష్క అప్డేట్ అంటే నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను అనమాట. ఈ పేరు వినగానే మనకి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అండ్ ఆయన మూవీలోని లుక్ అయితే మన కళ్ళ ముందుకు కనిపించేస్తుంది. అండ్ ఈ మూవీ రిలీజ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ కి 10 ఇయర్స్ కంప్లీట్ అవబోతున్న సందర్భంగా ఎక్స్టెండెడ్ వర్షన్ ని రిలీజ్ చేయబోతున్నట్టు ప్లాన్ చేస్తున్నట్టు సందీప్ రెడ్డి వంగ రీసెంట్ గా చెప్పడం జరిగింది. అండ్ ఈ ఒక్క లైన్ తో ఫ్యాన్స్ లో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అండ్ అంతేకాదు చాలా క్వశ్చన్స్ వచ్చేసాయి అనమాట, ఎలా ఉండబోతుంది, ఏం ఎక్స్టెండ్ చేస్తారు, అసలు ఏంటి అనేది. సో వెయిట్ చేయాలి మనం అయితే ఈ ఎక్స్టెండెడ్ వర్షన్ ఎలా ఉండొచ్చు అనేది తెలుసుకోవడానికి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మంచి వైబ్ ఉన్న పాట అయితే వచ్చేస్తుంది. మిరాయి మూవీలో నుంచి వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోని ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
6: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
6: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
6: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
6: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.

మంచి సాంగ్ వినే సక్క. ఇంతకీ ఏంటి సినిమా అప్డేట్ అంటే గనక మరి తేజ సజ్జ మూవీలో ఉంచే అన్నమాట అప్డేట్. జాంబిరెడ్డి 2021లో రిలీజ్ అయిన మూవీకి సీక్వెల్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. ఆల్రెడీ రిలీజ్ అయిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో ఏదైతే ఉందో అందులో మనం జాంబీస్ హవా అయితే చూసాము. అండ్ నాగవ్వ పాడిన ట్రెడిషనల్ సాంగ్కి ర్యాప్ వచ్చేసి యాడ్ చేయడం చాలా యూనిక్గా అనిపించింది అనమాట వీడియోకి. అండ్ తేజ సజ్జ, రియల్ స్టార్ ఉపేంద్ర అండ్ సర్ షానియా కపూర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మెయిన్ రీడ్లో కనిపించబోతున్నారు. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం అయితే మరొక అప్డేట్ తెలుపబోయే ముందు మనమైతే ఒక చిన్న సాంగ్ అయితే వినేసేద్దాం. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: FM 101.3.

ప్రభాతి ఎఫ్ఎం 101.3. కబుర్లో ఉన్నాం మనం. మరి ఈరోజు సినిమా కబుర్లో ఆల్రెడీ కొన్ని విషయాలు అయితే వినేశారు. నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే గనక ఆల్రెడీ క్రాక్ మూవీలోంచి వినేశారు కదా రవితేజ మూవీ. సో నెక్స్ట్ రవితేజ మూవీ గురించి అనమాట. రవితేజ సంక్రాంతి బరిలో నిలబడబోతున్నారని తెలుస్తుంది. దాగుడు మూతులు దండాకూర్ అనే మూవీతో రాబోతున్నారనమాట. రాజరాజ చోర స్వాగ్ మూవీస్తో మెప్పించిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో హసిత్ ఈ మూవీకి కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. అది సంగతి. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటి అంటే కనుక దృశ్యం ఆల్రెడీ 3 పార్ట్స్ వచ్చేసింది కదా. నెక్స్ట్ 4th, 5th పార్ట్స్ కూడా ఉండబోతున్నాయంట. ఇంకెన్ని పార్ట్లు ఉంటాయి అని అనుకునే వాళ్ళు కొంతమంది అయితే వావ్ ఇంకెలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ కూడా ఉన్నారు. ఉన్నారు కాబట్టి తీస్తున్నారు ఏమంటారు అంతే కదా. మరి ఇప్పుడైతే దృశ్యం లాంచి మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది. ఇంటర్స్టేట్ యూట్యూబ్ భారతీయ FM 101.3 అని నేను మీ ఆర్జే కనిష్క.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ప్రశాంత్ వర్మ అనగానే ఆయన క్రియేట్ చేసిన యూనివర్స్లన్నీ గుర్తొస్తుంటాయి. నెక్స్ట్ అలాంటి ఒక మరొక మూవీని రాబోతుంది అనమాట, మహాకాళి మూవీ.

మరి ఈ మూవీలోని కాళీదేవి పాత్ర కోసం నటి శ్రేయారెడ్డి ఎవరైతే ఉన్నారో, 2 ఏళ్ల పాటు కలరి పట్టు అంటారు కదా ఇండియన్ మార్షల్ ఆర్ట్, అందులో ట్రైన్ అయ్యారంట. రీసెంట్గా రిలీజ్ అయిన వీడియోలో శ్రేయారెడ్డి ఇంటెన్స్ లుక్స్ అయితే ఏవైతే ఉన్నాయో అండ్ గ్రేస్ ఏవైతే ఉందో చాలా హైలైట్ అయిందని చెప్పాలి. జాన్8కి ఈ మూవీ రిలీజ్ కాబోతుందని చెప్పేసి అప్డేట్ అయితే ఉందన్నమాట. అంతే కదా, నెక్స్ట్ అయితే మీ అందరి కోసం ప్రశాంత్ వర్మ తీసిన మూవీ, అద్భుతమైన మూవీ, అద్భుతం మూవీలోంచి మీ అందరి కోసం ఒక పాట అయితే విచ్చేస్తున్నాను, ప్లే చేసేస్తున్నాను. వింటూ స్టేడియం బేబీస్ భారతీయ FM 101.3 అండ్ నేను మీ ఆర్చే కనిష్క.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

అద్భుతం మూవీలోంచి అద్భుతమైన పాట అయితే వినేశారు. వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ ఫ్యామ్ 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్ కాని. ఆల్రెడీ మన సినిమా కంప్యూటర్లో బోలెడ్ అని అప్డేట్స్ అయితే వినేసాం కదా, ఒక్కసారి అవన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి వినేద్దామా. దృశ్యంకి ఆల్రెడీ 3 పార్ట్స్ తీశారు, నెక్స్ట్ అయితే 4-5 పార్ట్స్ రాబోతున్నాయి. అండ్ జాంబీ 2కి నెక్స్ట్ ఇంకొక సీక్వెల్ అయితే తీయబోతున్నారు అనమాట. అండ్ ఈ మూవీకి వచ్చేసి వీడియో టైటిల్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. తేజ సజ్జ, రియల్ స్టార్ ఉపేంద్ర ఉండబోతున్నారు ఈ మూవీలో. అండ్ టైటిల్ అనౌన్స్మెంట్ జాంబీ హవా అసలు మామూలుగా లేదనమాట అందులో చూస్తే గనక మనం. అండ్ నాగవ్వ పాడిన ట్రెడిషనల్ సాంగ్ ఏదైతే ఉందో అది యాడ్ చేయడం చాలా యూనిక్గా అనిపించింది వ్యూవర్స్కి. అండ్ అంతేకాదు మనం జాంబీ రెడ్డి 2లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేలాగా ఉంటుంది ఆ వీడియో చూస్తే గనక. అండ్ ప్రశాంత్ వర్మ నెక్స్ట్ యూనివర్స్ ఇంకొకటి రాబోతుంది అనమాట. సో దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. సినిమా కబుర్లో ఇలా బోల్డ్ అని విషయాలు అయితే మాట్లాడుకున్నాం కదా. మన అశోక్ అయితే బయట చెప్పాల్సిన టైం వచ్చేసింది 11:50 కాబోతుంది అనమాట. స్టూడియోస్ లో సమయం అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే కనిష్క హియర్. మరి నెక్స్ట్ షోలోకి ఎంటర్ అవబోయే ముందు మీ అందరి కోసం 2 బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వచ్చేసినాయి. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క.

మన్ కీ బాత్ గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. నేపాల్లో వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నేపాల్లో ఏపీకి చెందిన ఎవరైనా విపత్తులో చిక్కుకున్నారా అనే దానిపై ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ బాధిత యాత్రికులకు అవసరమైన సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీజీ ద్వారా కూడా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ నేపాల్లోని ఏపీ వాసులకు అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు. సహాయం కోసం

అధిక రద్దీ మార్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మార్గాలు మొత్తం రైల్వే నెట్వర్క్లో 16% విస్తీర్ణాన్ని కలిగి ఉండగా సుమారు 41% రైల్వే ట్రాఫిక్ నియంత్రిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఇది నెట్వర్క్ అంతటా మరింత సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ప్రయాణికుల సరుకు రవాణా భవిష్యత్తు వృద్దికి ఎంతగానో తోడ్పడుతుందని ఆయన తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో 7 మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారుల నుంచి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రైవేటు బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల పట్టణ ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి చేపట్టిన పైప్లైన్ పనులను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం కోపల్లె వద్ద పాత బ్రిటిష్ కాలం నాటి వంతెన స్థానంలో నిర్మించిన నూతన వంతెనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGOV.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపటి వరకు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ 3 1 గంటకు వింటారు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
3: గుడ్ మార్నింగ్ మ్యామ్.
4: హాయ్ స్టూడెంట్స్.
3: గుడ్ మార్నింగ్.
4: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈరోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
5: Yes, ma'am.
4: చెప్పండి.
5: సార్, రంగనాథన్ మ్యామ్.
4: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
5: Yes, ma'am.
4: గుడ్ గుడ్.
5: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.

ఫైవ్ ఓ క్లాక్ 10 మినిట్స్ దాటిని మన స్టూడియోస్లో సమయం మనమైతే ఎంటర్ అయిపోయాం మీకు తెలుసా ప్రోగ్రాంలోకి. ఇంతకీ మీకు తెలుసా నేను ఒక సీక్రెట్ చెప్తాను అంటూ ఒక అతను ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడనమాట. అది ఏఐయో మనిషో తెలియదు కానీ మొత్తానికి అందరినీ బురడి కొట్టించేసాడనమాట. చిన్నప్పుడు మీకు సీక్రెట్ చెప్తా ఇలా రండి అని చెప్పి పెద్దవాళ్ళు ఎప్పుడైనా అన్నప్పుడు ఇంట్రెస్ట్గా వెళ్ళేవాళ్ళం. అదే క్యూరియాసిటీ పెద్దైనప్పుడు కూడా కంటిన్యూ అయితే ఇలా ముంచే రేంజ్కి తెస్తే కష్టమే అనమాట. రీసెంట్గా 8 crores దగ్గర దగ్గర కలెక్ట్ చేశాడు ఒక ఫేక్ అకౌంట్లో ఇట్లాగే సీక్రెట్ చెప్తారండి అంటూ. మాట్లాడుకుందాం దీని గురించి. నీతో చెప్పనా నాకు డబ్బులు ఇస్తావా అంటే కనుక ఎవరికి ఇవ్వబాకండి. మొత్తానికి ఇప్పుడైతే మీ అందరి కోసం అతడు మూవీ తర్వాత పైసా మూవీలో వచ్చి టైటిల్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టేడియం భారతీయ 101.3 అండి మీ ఆర్జే కనిష్క.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1

జరగండి జరగండి జరగండి, గుగ్గులు తిక్కిన గుంసు వచ్చనండి. జరగండి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు. అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECI NET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి.

0: ఆంధ్రప్రదేశ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ప్రోగ్రామ్ లో ఉన్నాం గేమ్ చేంజర్ మూవీలో నుంచి సాంగ్ వినేశారు. నిజంగా గేమ్ చేంజ్ చేసేసే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయో మొత్తానికి వాళ్ళకి. ఫ్యూ డేస్ బ్యాక్ నే సోషల్ మీడియాలో పేజ్ ఓపెన్ చేసి నీకు సీక్రెట్ రివీల్ చేస్తాను 25th August అంటూ చాలా మంది ఫాలోవర్స్ ని కలెక్ట్ చేశారన్నమాట. జస్ట్ 6 పోస్ట్లే, అందులో ఏమి ఉండదు, మీ జీవితాన్ని మార్చే విషయాన్ని నేను చెప్తాను మీకు అంటూ పెట్టాడు అనమాట పోస్టులు. మొత్తానికి అది ఫేస్ కనిపించిన కొన్ని పోస్టులు అనుకుందాం. మొత్తానికి పాయింట్ ఏంటంటే చూడండి, జనాలు ఎంతమంది క్యూరియస్ ఫీల్ అయ్యారంటే వాళ్ళు వేరే యాప్లోకి మీరు కన్వర్ట్ చేసి, అంటే అక్కడికి వెళ్ళి మీరు నేను పెట్టే వీడియోని చూడొచ్చు అని చెప్పేసి, అంటే అందరూ కూడా ఇటు నుంచి అటుకు జంప్ చేసి ఆ యాప్లో కూడా వెళ్ళి యాప్లో వీడియో ఓపెన్ చేయాలంటే మనీ పే చేయాలనే ఆప్షన్ ఉందన్నమాట. మొత్తానికి మనీ పే చేసి ఒక మోటివేషనల్ వీడియోని చూసి వచ్చారు. అన్ని డబ్బులు వదిలిపెట్టుకుని, అంటే 500 అరౌండ్ ఉంటుందన్నమాట పే. మొత్తానికి అలా స్కామ్ చేశాడు అనమాట. ఒక చిన్న మోటివేషనల్ వీడియో ఒక క్యూరియాసిటీని అలా బిల్డప్ చేసి ఇప్పటికే 150,000 మంది పే చేసి దాన్ని చూడడం జరిగింది. అసలు వాళ్ళ తెలివికి చెప్పుకోవాలి ఆ స్కామర్స్, జనాల క్యూరియాసిటీని క్యాష్ చేసుకున్నారనే చెప్పాలి. ఇలాంటివి చాలానే మోసాలు ఉంటున్నాయి సోషల్ మీడియాలో, నమ్మకండి. డబ్బులు వృధా చేసుకోకండి మెయిన్గా చెప్పాలంటే కనుక. సూర్య అది ఒక డైలాగ్ గుర్తొస్తుంది నాకు, 5,000 ఉంటే కూరగాయల షాప్ పెట్టుకుంటా, 40,000 ఉంటే పచారీ షాప్ పెట్టుకుంటా, ఇంకా ఎక్కువ ఉంటే మార్కెట్ పెట్టుకుంటా అంటూ ఇలా చెప్తాడు కదా. సో మనకి ఉన్న డబ్బులు ఏదో ఒక దానికి పనికి వస్తే ఆ స్కామర్ల చేతికి ఎందుకు ఇవ్వడం చెప్పండి. ఈజీ మనీ, సీక్రెట్ రివీల్, అప్లికేషన్ ఫీ, జాబ్ ఇప్పిస్తామని చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతుంటే కనుక అస్సలు ఇవ్వకండి. చాలా ఆన్లైన్ మోసాలు ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఆఫ్లైన్లో కూడా జాబ్ ఇప్పిస్తామని చాలామంది ఇట్లాంటి మోసాలు చేస్తున్నారు. ఎక్కడ కూడా నమ్మకండి, మనిషి కనిపిస్తున్నాడు కదా, ఎదురు మన ఏరియాలోనే ఉంటారు కదా, ఇట్లాంటివి మాటలు ఏవి మీ బ్రెయిన్లోకి రానివ్వు బాకండి. ఇవన్నీ కూడా మోసాలే అనమాట. ఇంతకీ ఈ స్పామర్ ఇచ్చిన మోటివేషనల్ వీడియోలో ఏముందో తెలుసా, చెప్తాను మీకు. రైట్, నువ్వు అందరి కోసం మరొక సాంగ్ అయితే వస్తుంది. పైసా వసూలు మూవీలో వచ్చి పైసా వసూలు చేసుకున్నాడు మొత్తానికి అతను అయితే ఒక చిన్న వీడియోతో.

పైసా వసూల్ మూవీలోంచి టైటిల్ ట్రాక్ వినేస్తారు భాస్కర్ భట్ల, రవికుమారి సాంగ్ లిరిక్స్ అందించగా అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అండ్ డాలర్ మెహందీ అండ్ అనురాగ్ కుల్కర్ని ఉమా నేహా ఈ సాంగ్కి పాడారనమాట. అండ్ మన స్టూడియోస్లో సమయం 12:29 దాటిపోయింది. మరి ఎగ్జాక్ట్గా 12:30 మీ అందరి కోసం తెలుగులో వార్తలు అయితే రెడీగా ఉంటాయి. మరి ఆ వార్తల తర్వాత మరిన్ని విషయాలు, ఇంతకీ సస్పెన్స్ నేను అట్టి పెట్టాను కదా, మరి ఆ సస్పెన్స్ ఏంటో చెప్తాను. సీక్రెట్ రివీల్ చేస్తా అంటూ ఒక వీడియో రివీల్ చేశాడు కదా, ఆ వీడియోలో ఏముంది అనేది నేను చెప్తాను. మరి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి, వింటూ స్టే ట్యూన్.

భారతి ఎఫ్ఎం 101.3. ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్హాల్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. నేపాల్లో నిన్న సంభవించిన ఆకస్మిక వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గల్లంతయ్యారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్టాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. స్పోర్ట్స్ యూనివర్సిటీల నుండి ఆధునిక శిక్షణ కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థ రూపుదిద్దుకుంటోందని, దీనివల్ల ప్రతిభకు ప్రతి దశలోనూ తగిన మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. ఈరోజు ఖేలో ఇండియా డైలాగ్ నుద్దేశించి మాట్లాడుతూ మోదీ, క్రీడలు కేవలం పతకాలు గెలవడానికే పరిమితం కాదని, అవి భారతదేశ క్రీడా నైపుణ్యాన్ని, యువశక్తిని వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక లక్ష్యమని అన్నారు. ప్రతి జిల్లా ప్రపంచ క్రీడాపటంలో ప్రకాశించే సామర్థ్యాన్ని కలిగి

0: ఉందని అన్నారు. క్రీడల్లో 5 నుండి 15 సంవత్సరాల వయసు గల పిల్లలను గుర్తించడం కోసం టాలెంట్ హంట్ నిర్వహిస్తామని ఎర్రకోట నుండి తాను ప్రకటించినట్టు ప్రధాని గుర్తు చేసుకున్నారు.
1: జబ్ మే స్పోర్ట్స్ కి బాత్ కర్తా హూ తో యే కేవల్ మెడల్ జీతనే తక్ సీమిత్ నహీ హై. యే వికసిత్ భారత్ కే నిర్మాణ మే భారత్ కీ ఖేల్ శక్తి ఔర్ భారత్ కీ యువా శక్తి కో ఏక్ సాథ్ జోడనే కా అభియాన్ మే హమేషా కహతా ఆయా హూ జో ఖేలే వో ఖిలే. ఔర్ ఖేల్ మే ఖిల్నా సిర్ఫ్ మైదాన్ పర్ జీతనా నహీ హై. ఖేల్ మే ఖిల్నా మత్లబ్ వ్యక్తిత్వ కా ఖిల్లా ఔర్ దేశ్ కా గౌరవ్ బఢానా.
0: ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, క్రీడలు ఒక జాతీయ ప్రాధాన్యతగా, యువత సాధికారతకు ఒక ముఖ్యమైన సాధనంగా రూపాంతరం చెందాయన్నారు. ఫిట్ ఇండియా మూమెంట్, సండే ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల ద్వారా పౌరులు ఫిట్నెస్ ను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నందున భారత క్రీడా వ్యవస్థ ఇప్పుడు కేవలం మౌలిక సదుపాయాలు, పథకాలకు మించి ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా సాగే ప్రయాణంలో దేశ యువతను క్రియాశీల భాగస్వాములుగా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మాండవీయ వెల్లడించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఈరోజు జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్హాల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. రక్షణ రంగంలో జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీకి అత్యంత కీలకమైన బాధ్యత దక్కనుంది. ఇకపై ఈ కర్మాగారం యుద్ద ట్యాంకుల మరమ్మతులు, ఓవర్హాల్, సాంకేతిక ఆధునీకరణకు ఒక ప్రధాన కేంద్రంగా మారనుంది. ప్రస్తుతం T-72 ట్యాంకుల మరమ్మతులు చేసే ప్రధాన బాధ్యత తమిళనాడులోని ఆవడిలో ఉన్న హెవీ వెహికల్ ఫ్యాక్టరీ వద్ద ఉంది. ఈ ప్రాజెక్టు కింద తొలి దశలో ప్రతి ఏటా 12 T-72 ట్యాంకులను పూర్తిగా ఆధునీకరిస్తారు. అలాగే ట్యాంకుల నిర్వహణ, మరమ్మతులు, పరీక్షల కోసం జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీలో ఒక ఆధునిక ప్లాంట్ టెస్టింగ్ ట్రాక్ ను కూడా అభివృద్ది చేస్తారు. వచ్చే నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల అధినేతలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కొనసాగుతోంది. పరస్పర ప్రాముఖ్యత గల ప్రపంచ ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలు వారు పంచుకుంటారు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ JNPT ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నౌకాశ్రయంగా అవతరించిందని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ చెప్పారు. 2026 మొదటి అర్ధభాగంలో నౌకా రవాణాలో 13.6% వృద్దిని నమోదు చేస్తూ ఈ పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా 21వ స్థానానికి చేరుకుందని తెలిపారు. ప్రపంచంలోని టాప్ 30 పోర్టుల్లో వృద్దిపరంగా ఈ పోర్ట్ మిగతా అన్ని పోర్టులకు మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల్లో అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో అసలు స్థానమే లేని స్థాయి నుంచి భారతదేశ సముద్ర రంగం ఒక ప్రముఖ పోర్టుగా ఎదుగుతూ సరికొత్త మైలురాళ్లను సాధించిందని సోనోవాల్ వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. అమ్రేలీ జిల్లాలోని హేత్నీ హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. థాల్తేజ్లో ఆర్వీ పటేల్ ఫార్మినోవా అవార్డ్స్ 2026 కార్యక్రమానికి హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాలను వరద ముంచెత్తడంతో వేలాది మంది గల్లంతుకాగా, వారిలో దాదాపు 300 మంది భారతీయ పర్యాటకులు కూడా ఉన్నట్టు నేపాల్ విదేశీ వ్యవహారాల మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. రసువా ప్రాంతంలో సంభవించిన ఈ వరదల్లో 160 మంది మరణించారని, వేలాది మంది ఆచూకీ

0: తెలియకుండా పోయిందని ఖనాల్ ధృవీకరించారు. మరోవైపు మూడు జిల్లాలను అతలాకుతలం చేసిన భొటేకొషి నది ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 162కు పెరిగిందని నేపాల్ పోలీసులు తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్దతను ముమ్మరం చేసింది. రాష్టంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలీల్లో గండక్ నదీ పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామడి, షయోహార్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారన్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గోపాల్గంజ్, బెట్టియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, నేపాల్ అధ్యకులు రామచంద్ర పోడెల్ ఆ దేశ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తు ప్రభావిత బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం చేపట్టే సహాయ రక్షణ చర్యలకు భారత్ మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ ఆకస్మిక వరదల పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్ లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి అనేవి ఆ 7 రద్దీ మార్గాలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ, అలాగే పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో జారీ చేసిన ఆదేశాల పురోగతిని సమీక్షించడానికి కొనసాగుతున్న కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సమీక్షించారు. రేపటి వరకు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్ హాల్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. నేపాల్లో నిన్న సంభవించిన ఆకస్మిక వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గల్లంతయ్యారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
3: ఏదో బాగానే ఉన్నానులే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
3: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
3: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
3: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
3: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
2: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 401.3.
5: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
6: అయితే సినిమాకి వెళ్దామా?
5: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
7: అక్కా,
1: పోనీ ఇక్కడికన్నా టూర్కెళ్ళి

0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: FM 101.3.

0: బుర చల్లగా మూవీలో మంచి సాంగ్ అయితే వినేశారు. వింటే చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్కాని. నిజంగా చావు కబురు చల్లగానే చెప్పాడు అనమాట ఈ స్కామర్ ఎవరైతే ఉన్నాడో. ఏం చెప్తున్నాడు అంటే ఒక మోటివేషనల్ వీడియో పోస్ట్ చేసి మొత్తానికి ఆ వీడియో చూడడానికి మీరు డబ్బులు పే చేయాలని చెప్పేసి ఒక యాప్లో క్రియేట్ చేసి ఈ సోషల్ మీడియాలో తన పేజ్కి వచ్చిన ఫాలోవర్స్ అందరినీ అటు షిఫ్ట్ చేసి ఎన్నో లక్షల మంది వచ్చారంట, 400,000 పైగానే. సో అందులో 150,000 మంది పైగానే ఆ వీడియో చూడడం జరిగింది. సో ఎన్నో కోట్లలో అతనికి డబ్బులు రావడం జరిగిందని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ అనమాట. ఇంతకీ ఈ స్కామర్ చేసింది ఏంటి అంటే కనుక మీకు సీక్రెట్ చెప్తా అంటూ స్టార్ట్ చేసి ఒక మోటివేషనల్ వీడియో వదిలాడు మొత్తానికి ఫైనల్గా. ఇంతకీ ఆ మోటివేషనల్ వీడియోలో ఏముంది అని చెప్తాను కదా, టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పి ఉందన్నమాట. నిజమే కదా, టైం చాలా ఇంపార్టెంట్, మీరు అనవసరంగా వేస్ట్ చేశారని చెప్పేసి అందరినీ ఫూల్ చేసి అవతలు పెట్టాడు ఆ ఎవరైతే వీడియో చూడడానికి డబ్బులు కట్టి చూసారో. మొత్తానికి అలా నడుస్తున్నాయి స్కామ్లు. అయితే మీరు ఆ స్కామ్ల బారిన పడకుండా ఉండాలి అంటే కనుక ఇలా క్యూరియాసిటీ ఇచ్చి ఆ తర్వాత డబ్బులు పే చేయండి అంటే స్టాప్ దేర్ ఇట్ సెల్ఫ్, అక్కడే ఆగిపోండి. డబ్బులు పే చేసి చూడాల్సిన అవసరం లేదు. ఎక్కువ క్యూరియాసిటీ పెట్టుకొని ఇదిగోండి ఇట్లాంటివి ఏవో ఉంటాయి మంచి మాటలు. మొత్తానికి ఆ మంచి మాట కోసం అంత గట్టావా అని అనుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఆ తర్వాత రైట్ నౌ స్టూడియోస్లో సమయం 12:49 దాటిందనమాట. ఇంకా దీనికోసం ఒక మీమ్ కూడా క్రియేట్ చేశారు, దాని గురించి కూడా షేర్ చేస్తాను మీతో. రైట్ నౌ మీ అందరి కోసం F3 మూవీలో నుంచి సాంగ్ అయితే వస్తుంది. వింటూ స్టేడియం టు విత్ భారతీ ఎఫ్ఎం 101.3 అండి మీ ఆర్జే కనిష్క.
1: లవ్ డబ్ లవ్ డబ్ లవ్ డబ్ డబ్బో ఎవడు కనిపెట్టాడు కానీ దీని అబ్బో క్యాష్ లేని లైఫ్ ఎక్కడ స్టాన్ బాత్ డబ్బో పైసా ఉంటే లోకమంత పెద్ద.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఇంతకీ మేం ఏంటంటే గనక స్కామర్ని డబ్బులు కట్టడం త్వరగా చెప్పండి అంటే టైం చాలా ఇంపార్టెంట్, పోయి ఏదైనా పని చూసుకోండి అన్నట్టు క్రియేట్ చేసినట్టుంది ఈ ఫన్నీ మీమ్ అయితే. పాపం డబ్బులు అయితే పోగొట్టుకున్నారు చాలామంది, మీరు ఇంత తెలివి తక్కువగా ఉండకండి ఓకేనా, చాలా జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి ఏవైనా స్కామ్లు స్కీమ్లు ఉంటే కనుక. ఓకేనా, రైట్, నువ్వు అందరి కోసం న్యూస్ హెడ్లైన్స్ అయితే రెడీగా ఉన్నాయి, వింటూ స్టే ట్యూన్డ్.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్తో మస్తాన్వి. 21వ శతాబ్దానికి అనుగుణంగా దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా క్రీడా విశ్వవిద్యాలయాలు, ఆధునిక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రతి దశలోనూ అవసరమైన సహకారం అందించే సమగ్ర వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈ ఉదయం ప్రసంగించారు. కేవలం పతకాలు సాధించడానికే పరిమితం కాకుండా దేశ నిర్మాణంలో దేశ క్రీడా ప్రతిభను, యువశక్తిని ఏకం చేసే మహత్తర లక్ష్యమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేపాల్లో భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోగా 133 మంది భారతీయుల ఆచూకీ గల్లంతైంది. నేపాల్లో వరదల కారణంగా సంభవించిన ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి సంతాపం తెలిపారు. ఈ కష్టకాలంలో భారత ప్రజలు నేపాల్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తారని పేర్కొన్నారు. నేపాల్కు సాధ్యమైన అన్ని మానవతా సహాయాలను అందించడానికి భారత్ సిద్దంగా ఉందని తెలిపారు. సహాయ రక్షణ చర్యలపై భారత్ నిరంతరం సమన్వయం చేసుకుంటుందని ప్రధానమంత్రి వెల్లడించారు. వివిధ మార్గాల ద్వారా

నేపాల్లో వరదల్లో తెలుగువారి క్షేమ సమాచారాన్ని రాష్ట ప్రభుత్వం అమరావతిలోని ఆర్టీజీఎస్ సేకరిస్తోంది. తిరుపతికి చెందిన 28 మందితో కూడిన యాత్రికుల బృందం కాఠ్మండ్లో ఉన్నట్లు ఆర్టీజీఎస్ గుర్తించింది. యాత్రికుల క్షేమ

అన్నారు. కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత ఆర్థిక సహాయం, వ్యవసాయం సహా పలు అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధాని సూచించినట్లు సామాజిక మాధ్యమం వేదికగా జయంత్ సింగ్ తెలిపారు. కోనసీమ జిల్లా ఓడరేవుల నుంచి వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు పశ్చిమ బెంగాల్లోని దిఘా హార్బర్కు సురక్షితంగా చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం చేసిన చొరవను అభినందించి కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు తిరుపతి ఎంపీ ఎం గురుమూర్తి. తిరుపతిలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ మత్స్యకారుల గాలింపు కోసం కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని మత్స్యకారులు సురక్షితంగా బయటపడేందుకు కృషి జరిగిందని అన్నారు. రానున్న రెండు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా mygov.in లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపటి వరకు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: కట్టుకుంటూ వచ్చినాడే గల్లీలో దుక్కుడే జల్సా అలా దారుడే.

ఎంత ఉందని లైఫ్ అని చెప్పేసి చాలా మంది వాళ్ళ డైట్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినవి తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం మేము హెల్తీగా బతకాలి, ఎంత లైఫ్ ఉందని చెప్పండి, సేమ్ డైలాగ్, ఉన్న లైఫ్ని హెల్తీగా బతకాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. పైసా మూవీలోంచి సాంగ్ అయితే వినేశారు, గోవింద గోవింద అంటూ. ధీరా ప్రోగ్రాంలోకి మనమైతే ఎంటర్ అయిపోయాం అనమాట. 1:08 అవుతుంది మన స్టూడియోస్లో సమయం. సడన్గా మన కంటి ముందు లైటింగ్లో చేంజెస్ వస్తేనే కళ్ళు, బ్రెయిన్, బాడీ ఒక్కసారిగా రియాక్ట్ అయిపోతుంది కదా, ఎంతో డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతుంది బాడీ. అలాంటిది సడన్గా టోటల్ డైట్ చేంజ్ చేయడం లేదా మొత్తానికి మానేయడం ఇట్లాంటివి ఏవైనా చేస్తే అసలు ఆలోచన ఎప్పుడైనా చేశారా? ఇలాంటివి చేసింది ఒక ఆవిడ, చైనాలోని ఒక ఆవిడ అనమాట. ఇలాగే ట్రయల్ వేసింది, అస్సలకే అసలు తెచ్చుకుంది అనమాట. మాట్లాడుకుందాం దీని గురించి ఈనాటి ధీరాలో. సో ఎప్పుడైనా కానీ ఆ డైట్లో చేంజెస్ తెచ్చినప్పుడు తెలియని ఫుడ్ తింటే మన ఏంటి, మనలో ఏమన్నా చేంజెస్ వచ్చిందా, ఎలర్జెటిక్ రియాక్షన్, వాతం ఇట్లాంటివి, హౌ వి ఫీలింగ్ అంటే బర్నింగ్ సెన్సేషన్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా, ఇట్లాంటివన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎప్పటికైనా ఉంటుంది. అంటే చిన్నపిల్లలకు మాత్రమే టెస్టింగ్ కాదనమాట, మనం బ్రతికి ఉన్నంత వరకు కూడా ఇవన్నీ కూడా నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ప్రొఫెషనల్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను. ఇంకా మాట్లాడుకుందాం, రైట్ మూవీ అందరి కోసం మరొక సాంగ్ రెడీగా ఉంది. అదృష్ట మూవీలో నుంచి మరి ఈ సాంగ్ని అయితే ఎవరు రాశారు అంటే చిరావూరి విజయ్ కుమార్ గారు రాశారు. దినా మ్యూజిక్ కంపోజ్ చేయగా శంకర్ మహాదేవన్ పాడారనమాట. మరి ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. వివిధ భారతీయ 101.3 అని నేను విఆర్జే కనిష్క.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: అదృష్ట మూవీలోంచి సాంగ్ అయితే వినేశారు, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ నేను మీ ఆర్జే కనిష్క, 1:08 స్టూడియోస్లో సమయం, ధీర ప్రోగ్రాంలో ఉన్నాం మనం. మరి ఈ సాంగ్ విన్నేశాక నిజంగా అదృష్టం ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలంటే అని అనుకుంటారు కొంతమంది. కానీ ఆరోగ్యం మన చేతిలోనే ఉండాలి, అంటే మన చేతుల్లో ఉంది అనమాట. మనం ఏం చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా మన ఆరోగ్యం అనేది డిసైడ్ అవుతుంది. చాలామంది ఆరోగ్యం కోసం అని చెప్పేసి ఎక్కువ ప్రెషర్ తీసుకొని కూడా ఎక్కువ ఆరోగ్యంకి ఇబ్బంది తెచ్చుకుంటూ ఉంటారు. చైనాలోని ఒక ఆవిడ ఇలాగే ట్రయల్ వేసిందనమాట, అంటే ఆ వెయిట్ ఎక్కువ ఉండిపోయాను, నేను కొంచెం తగ్గితే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి ఈ ఒక ప్రయోగం చేసింది. ఇంతకీ ఏం చేసిందంటే ఎవరో చెప్పారో మరి, లేకపోతే ఆవిడే ఓన్ డెసిషన్ తీసుకొని ఇట్లా చేసిందో తెలియదు, కానీ ఫుల్గా ఫుడ్ మానేసి వాటర్తోనే తన పొట్ట నింపుకొని బరువు తగ్గడానికి ట్రై చేసిందనమాట. మొత్తానికి 160 సెంటీమీటర్స్ ఎత్తు ఉండే ఆవిడ 70 కేజెస్ వెయిట్ ఉందన్నమాట అప్పట్లో. సో ఆ తర్వాత ఈ డైట్ చేసిన తర్వాత డ్రాస్టిక్గా కొన్ని వారాల్లోనే 20 కేజీలు తగ్గింది. అలా చేయడం వల్ల ఏమైందంటే తన కళ్ళు కనీసం అంటే ఐస్ కళ్ళు తిప్పలడానికి కూడా ఆవిడ బాడీ సహకరించక అంత ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అంతేకాదు అయోమయం, జ్ఞాపశక్తి కోల్పోవడం, నడవలేకపోవడం వంటి న్యూరలాజికల్ ఏవైతే సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా వచ్చి హాస్పిటల్లో చేరడం జరిగింది. అలాంటి పరిస్థితి తెచ్చుకుంది ఆవిడ. సో ఎవరు కూడా అలా తెచ్చుకోకండి. ఇప్పుడైతే మీ అందరి కోసం ప్రాంతి వార్తలు రెడీ ఉన్నాయి, ఇంకా మాట్లాడుకుందాం. మీటూ స్టేడియం
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నకర్. ముఖ్యాంశాలు. 21వ శతాబ్దానికి అనుగుణంగా దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న రాష్ట్ర వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ అమల్లో భాగంగా 2,447,98,00,000 రూపాయలను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాద ఘటనలో 7 మృతి చెందడం పట్ల గవర్నర్, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రితో సహా పలువురు విచారం వ్యక్తం చేశారు. వార్తల వివరాలు. 21వ శతాబ్దానికి అనుగుణంగా దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా క్రీడా విశ్వవిద్యాలయాలు, ఆధునిక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రతి దశలోనూ అవసరమైన సహకారం అందించే సమగ్ర వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈ ఉదయం ప్రసంగించారు. క్రీడలు కేవలం పతకాలు సాధించడానికి మాత్రమే పరిమితం కాకుండా దేశ నిర్మాణంలో దేశ క్రీడా ప్రతిభను, యువశక్తిని ఏకం చేసే మహత్తర లక్ష్యమని ప్రధానమంత్రి పేర్కొంటూ,
2: జబ్ మే స్పోర్ట్స్ కి బాత్ కర్తా హూ తో యే కేవల్ మెడల్ జీతనే తక్ సీమిత్ నహీ హై, యే వికసిత్ భారత్ కే నిర్మాణ మే భారత్ కీ ఖేల్ శక్తి ఔర్ భారత్ కీ యువా శక్తి కో ఏక్ సాథ్ జోడ్నే కా అభియాన్ హై. మే హమేషా కహతా ఆయా హూ జో ఖేలే వో ఖిలే ఔర్ ఖే

0: में खेलना सिर्फ मैदान पर जीतना नहीं है, खेल में खेलना मतलब व्यक्तित्व का खिलना और देश का गौरव बढ़ाना।
1: నేపాల్ వరదల్లో చిక్కుకున్న రాష్ట వాసులను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, నేపాల్లో చిక్కుకున్న రాష్ట వాసులు వారి కుటుంబ సభ్యులు కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చని సూచించారు. ఏపీ భవన్ కంట్రోల్ రూమ్లోని 01 1 2 3 3 8 0 8 9 ఫోన్ నంబర్లకు వాట్సాప్ ద్వారా సంప్రదించడానికి 9 0 5 9 8 2 4 1 0 1 నంబర్ను వినియోగించాలని కోరారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ బాధిత యాత్రికులకు అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మృతి చెందారు. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొంది. ప్రమాద సమయంలో ఆటోలో 15 ప్రయాణిస్తున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. మృతులు వేలూరు వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులకు గుంటూరు ప్రభుత్వ సర్జన ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఈ ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఆధునిక హంగులతో రైతు బజార్ నిర్మాణ పనులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ప్రాజెక్టు నమూనా చిత్రాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 5 ఎకరాల విస్తీర్ణంలో అరబిందో ఫార్మా ట్రస్ట్ సీఎస్ఆర్ నిధులు 18.55 కోట్ల రూపాయలతో ఈ రైతు బజార్ను నిర్మించనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. అక్టోబర్ నుంచి నూతన పింఛన్లు మంజూరు చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గౌనివారిపల్లి నుంచి చెట్లమురంపల్లి వరకు 2.50 కోట్ల రూపాయలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 2 ఏళ్ల పాలనలో అభివృద్ది సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా రహదారులు, సీసీ డ్రైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ తో పాటు జాబ్ క్యాలెండర్ ను కూడా విడుదల చేస్తామని మంత్రి పేర్కొంటూ,
2: ప్రతి సంవత్సరం డీఎస్సీ ఇస్తాం, జాబ్ క్యాలెండర్లు ఇస్తాం, కొత్త పెన్షన్లు ఇస్తున్నాం, కొత్త ఇండ్లు కూడా ఇస్తున్నాం, ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా మేము తల్లికి వందనం అందజేసాం, అన్నదాత సుఖీభావ అందజేసాం, ఉచిత గ్యాస్ సిలిండర్, 70 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు మరి ఈ రోజు వాడుకుంటున్నారు, పరిశ్రమలు తీసుకొచ్చాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చాం, జలధార ప్రోగ్రాం వల్ల ఏ వర్షం బొట్టు కూడా వేస్ట్ కాకుండా మరి కాలువల్లో నీళ్లు పోవాలన్న ఉద్దేశంతో మరి జంగల్ క్లియరెన్స్ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వాన్ని అనే విషయం తెలియజేస్తున్నాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2,447.98 కోట్ల రూపాయలను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మొత్తంలో కేంద్రం వాటా 1,468.79 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్రం వాటా 979.19 కోట్ల రూపాయలని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నిధులతో రాష్ట్రం ప్రాధాన్యత క్రమంలో కార్యక్రమాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిపి 1,175.03 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో భాగంగా దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని తిరుపతి జిల్లాకు చెందిన విద్యార్థులు ఆసక్తిగా

0: తిలకించారు. తిరుపతి నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాళహస్తిలో బాలికల డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లాలో ఎన్సీసీ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న విద్యార్థులను ప్రధానమంత్రి అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థిని మల్లేశ్వరి ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: మా కాలేజీ నుంచి ముగ్గురం ఖేలో ఇండియా ద్వారా సెలెక్ట్ అయ్యాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు టీవీ కాంట్రాక్ట్ ద్వారా మేము ప్రధాని నరేంద్ర మోడీతో సార్తో మాట్లాడుతున్నాము. ఆయన మమ్మల్ని చాలా క్వశ్చన్ అడిగాడు. మేము సార్తో చాలా కాంటాక్ట్ అయ్యాము. దానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు. అండ్ ప్రధాని మోడీ సార్కి ధన్యవాదాలు.
0: ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళగిరిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కరువు పరిస్థితులు, వర్షాభావం వంటి అంశాలపై ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో క్షుణ్ణంగా చర్చించామన్నారు. రాష్ట్రంలో మంచినీటి అవసరాలు తీర్చేందుకు, పంటలను కాపాడుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల్ని ప్రోత్సహిస్తున్నామని, రాయలసీమ ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 13,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు పేర్కొంటూ,
2: 13,500 కోట్ల రూపాయలు ఈరోజు రాయలసీమ ప్రాజెక్టుల మీద ఖర్చు పెడతా ఉన్నాం. రాయలసీమ ప్రాజెక్టులు అన్ని కూడా ఈరోజు కంప్లీట్ చేయడానికి ఒక కార్యాచరణ తయారు చేసుకున్నాం. ఈరోజు మరి కుప్పానికి గాని పులివెందులకు గాని నీరు తీసుకెళ్లగలిగామంటే ఇరిగేషన్ పట్ల చిత్తశుద్ధి అనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. రాయలసీమ రైతులకి డ్రిప్ సబ్సిడీ మళ్ళీ తిరిగి ఇవ్వగలిగాం. అలాగే వెలుగొండకి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అందులో ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి అతి త్వరలోనే ప్రారంభించబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం సీఆర్డీఏ అథారిటీపై సమీక్ష నిర్వహించనున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించే ఈ సమావేశంలో రాజధానిలోని ప్రభుత్వ భవనాలకు సంబంధించి భవనాల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు కొత్తగా చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలియజేయనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 21వ శతాబ్దానికి అనుగుణంగా దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న రాష్ట వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ అమల్లో భాగంగా 2,447,98,00,000 రూపాయలను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
5: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
7: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటే

0: ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెరీ గుడ్, బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి, రెడీయా?

మిరపకాయల బజ్జి కొరికి చూడు, గోంగూర పచ్చడి గొడ్డు కారపు ముద్ద మినప

తక్క దిన్న దిన్న అక్కడ దిన్న దిన్న తంగిడ తక్క తరిగిడ తక్క దిగి దిగి దిగి తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట తదిగిణతో తదిగిణతో తదిగిణతో తాంగిడ తగ్గ తరికిట తగ్గదివి తాంగిడ తగ్గ తరికిట తగ్గదివి తాంగిడ తగ్గ తరికిట తగ్గదివి తత్త తన్నక దిన్న దీన్ తన్నక దిన్న దిద్ది తన్నక దిన్న దీన్ తన్నక దిన్న తక్క తక్క దిన్ని తక్క దిన్ని తక్క దిన్ని తక్క దిన్ని తక్క దిన్ని తక్క దిన్ని తక్క దిన్ని ఆహా ఆహా తక్క

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.
5: పెళ్లి పుస్తక మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వినేసారు, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్కని. ధీరాలో ఉన్నాం మనం. ఇంతకీ చైనాలోని ఆవిడ ఏం చేసిందో చెప్పాను కదా, ఒక్క డెసిషన్ లైఫ్నే మార్చేసింది. ఫుల్ ఫుడ్ మానేసి ఓన్లీ వాటర్ డైట్ మీద ఉండి ఏదో వెయిట్ తగ్గుదా అని చాలా ట్రై చేసింది అనమాట. మొత్తానికి కొన్ని వారాల్లోనే 20 కేజీస్ దాకా తగ్గింది, కానీ బాడీలో పార్ట్స్ పనిచేయడం మానేసాయని చెప్పాలి. మీరెప్పుడు కూడా ఇలా చేయబోకండి, ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో సో వాళ్ళ గైడెన్స్లో మాత్రమే డైట్లు, వర్కౌట్లు, యోగాలు ఇలాంటివన్నీ చేసుకోవాలి. దట్ టు ప్రాపర్ హెల్త్ చెకప్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ, మనం డైట్ చేంజ్ చేయమన్నా మన హెల్త్ ఏమైనా అప్సెట్ అవుతుందా, ఏంటి చేంజెస్ అని చూసుకుంటూ కాస్త మనం ముందుకెళ్తే మంచిది. మెయిన్గా సోషల్ ప్రెషర్ కానివ్వండి, ఎవరో సలహా ఇచ్చారనో లేదా నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా సొంత ప్రయోగాలు చేసేవాళ్ళు చాలామంది మనకు చుట్టూ కనిపిస్తూ ఉంటారు. ఎలాంటి ప్రాపర్ గైడెన్స్ లేకుండా వాళ్ళు చేసే డైట్స్ని వాళ్ళు ఓన్గా బిల్డప్ చేసుకొని పెద్ద ఏమంటారు మంచిగా మేమే బిల్డప్ అవుతున్నాము అన్నట్టుగా ఫీల్ అయ్యి మళ్ళీ వేరే వాళ్ళకి సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు, మాకు ఇంత బాగుంది అంత బాగుందని చెప్పి. అంత సజెషన్స్ అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కరెక్ట్ కాదనమాట. ప్రాపర్ ప్రొఫెషనల్ గైడెన్స్ అనేది ఎప్పుడూ కూడా సజెస్టబుల్ థింగ్. అదే సంగతి అండ్ రైట్ మీ అందరి కోసం మరొక సంగతి రెడీగా ఉంది. మరి ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.
4: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
5: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
4: కాసేపు ఉండొచ్చు కదా?
5: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
4: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
5: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
4: మీ తెలివి ముందు నాదేముందండి.
5: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
6: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

మన్ కీ బాత్ గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతీ కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని కొన్ని కేంద్రాలు అన్ని కేంద్రాల్లో వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

0: భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఇప్పుడు ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఉంటుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
5: Sunday, Sunday, only on Vivid Bharati FM 101.3.

వింటే అందిచేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క. 2:32 మన స్టూడియోస్లో సమయం మనమైతే ఎంటర్పోయాం సందరే సందరిలోకి. మరి సందరే సందరిలో బోరడని క్వశ్చన్స్తో పాటు నేను ప్లే చేసే సాంగ్స్ ఏ మూవీలో కూడా గెస్ చేస్తూ ఉండొచ్చు మీరు ఈ 1.5 hour పాటు. మరి ఏంటి నెంబర్ అంటే కనుక 0866-2488-14 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి మీ పేరు, ఊరు, ఆన్సర్ని. ఈ మూడు విషయాలు పెడితే చాలు, అంతకుమించి నేను ఎక్స్పెక్ట్ చేయను. సో మీరు మితంగా పంపించండి, నేను కూడా అలాగే మీకు ఫాస్ట్గా మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పేర్లు చదువుతూ ఉంటారు.

మరి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జుట్టు, గోళ్ళు, చర్మం ఇవి ఏవైతే ఉన్నాయో దీనికోసం ఒక విటమిన్ కావాల్సి వస్తుంది. సో బి విటమిన్ అని చెప్పచ్చు. ఆ బి విటమిన్కి ఒక పేరు కూడా ఉంది, దానికి ఒక నంబర్ కూడా ఇస్తారు కదా, విటమిన్స్లో నంబర్స్ ఉంటాయి బి, బికి సంబంధించినవి మెయిన్గా. సో ఇవి చాలా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ దాని పేరు కూడా ఫ్రీక్వెంట్గా మనం వింటూ ఉంటాం, వాడుతుంటారు కూడా. ఈ దీనికి సంబంధించింది జుట్టు, గోళ్ళు, చర్మానికి సంబంధించి మనం తీసుకోవాల్సిన వైటమిన్ ఏంటి, దానికి ఒక పేరు కూడా ఉంది. పేరు ఏంటో తెలిస్తే వాట్సాప్ చేయండి 0866-248-1499 నెంబర్కి మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి. మరి రైట్ నువ్వు మీ అందరి కోసం ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ ఏ మూవీలోది కూడా గెస్ చేస్తూ ఉండండి 0866-248-1499 నెంబర్కి వాట్సాప్ చేస్తూ.

ఏంటో చేస్తున్నారు విద్యార్థి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే కనీష్. కానీ మన వాళ్ళ మెసేజ్లు ప్రవాహంలో వచ్చి పడుతూ ఉన్నాయన్నమాట. నేను కిందకి స్క్రోల్ చేద్దామని చూస్తున్నాను, అది మళ్ళీ టాప్కి వెళ్ళిపోతుంది, అట్లా అవుతుంది అనమాట ప్రస్తుతానికి. శుభ మధ్యాహ్నం అంటూ చాలామంది మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తూ. మీరు కూడా ఏమైనా మెసేజ్ చేయాలంటే 0866-2488-14 అనే నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. ఇందుకే నేను ఏం అడిగానంటే, బి విటమిన్స్లో ఒక విటమిన్ ఉంటుంది, అందులో మనకి జుట్టు, గోళ్ళు, చర్మంకి యూజ్ అయ్యే విటమిన్ అనమాట, బి విటమిన్లో ఒక విటమిన్. సో అది ఏంటి, దానికి ఒక పేరు ఉంటుంది, ఒక నెంబర్ ఉంటుంది, మీకు తెలిస్తే వాట్సాప్ చేయండి అన్నాను. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మజి వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణ, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలుక్, నెహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక్, వీళ్ళందరూ కూడా పంపించారు. అండ్ రేడియో వింటున్న ఓకే, దానికి అర్థం చెప్పగలరు అంటున్నారు. ఇప్పుడు మీరు ఎప్పుడో విన్న పాటకి ఇప్పుడు నేను అర్థం చెప్పాలంటే ఎలా చెప్పండి. రామళ్ళ కోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారనమాట. సి విటమిన్ అంటున్నారు, వెల్కమ్ టు సందరి అంటూ, సందరి సందరి అంటూ. శాంతినగర్ నుంచి ఒకొక్కడు గారు పంపించారు, కాదుగా బి విటమిన్లోనే ఒక విటమిన్ అనమాట, నెంబర్స్ ఉంటాయి కదా, B1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అని 12 దాకా ఉంటాయి. సో మీరు ఏదనుకుంటున్నారు. సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి, మీరు పప్పులు కాలేస్తారు అనుకోలేదు అంటే సగం కరెక్ట్ చెప్పారనుకోండి, సగం రాంగ్ అనమాట. మొత్తానికి B7 ఈజ్ కరెక్ట్, B7ఏ, దానికి ఒక పేరుంది, అదేంటో చెప్పండి. మొత్తానికి వెల్కమ్ టు సందరి సందరి అంటూ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారు అనమాట, B12 అంటున్నారు, కాదండి. అండ్ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి పంపించారు ఎం నరేష్. మెరిసి విజయ, రాజేష్ రాజ్, ఓకే, రోజా, శిరీష, ఓం శంకర్, లక్ష్మీ, నరసింహ, యాదోజీ, సక్కుబాయి, వీళ్ళందరూ కూడా పంపించారు. ఆన్సర్ సి అంటూ కర్నూలు నుంచి నస్రీన్, నజీర్ ఫ్యామిలీ మొత్తం పంపించారనమాట. ఎస్, B7 అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు వేదాంతం జానకి, శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి. అండ్ నేను రివీల్ చేయని ఆన్సర్ కూడా, అంటే దానికి ఒక పేరు ఉందన్నాను కదా, అది లాస్ట్లో రివీల్ చేస్తాను మన మెసేజెస్ అన్ని కంప్లీట్ అయినాక. సో B7 కరెక్ట్ ఆన్సర్ అండ్ దాని పేరు కూడా కరెక్ట్గా పంపించారు. సందరే సందరికి రెడీ అని కూడా అంటున్నారు. ఓకే, ఎస్, విటమిన్ B12 అంటున్నారు, కాదండి. ఎవరు, మీ పేరు, మీ ఊరు, మీ ఆన్సర్, ఇలా మూడు, ఈ మూడు విషయాల్ని మీరు వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు 0866-2488-14 అనే నెంబర్కి. న్యావనంద నుంచి శ్రీరామ్ నరేందర్ వెంకట్ నర్సయ్య గారు పంపించారు మొత్తానికి ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజుల నుంచి జయన్న హాయ్ నమస్తే అంటూ పంపించారన్నమాట, విటమిన్ B7 అని. ఓకే, అండ్ కొల్లిపార నుంచి పంపించారు మౌలారే చెన్నై లవ్ స్టోరీ మూవీలో అనేది ఈ సాంగ్ అంటూ. ఎస్, నేను ఇంతకు ముందు ప్లే చేసిన సాంగ్ చెన్నై లవ్ స్టోరీ మూవీలోనేది అనమాట. ఈ షోలో సందరి సందరి కంప్లీట్ అయ్యేలోపు నేను ప్లే చేసే సాంగ్స్ అన్నీ కూడా మీరు గెస్ చేస్తూ ఉండొచ్చు ఏ మూవీలోంచి ప్లే చేశాను అని. నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ మాత్రమే కాదు, సాంగ్స్ కూడా గెస్ చేస్తూ ఉండండి. ఎస్, విటమిన్ B7 అంటున్నారు ఎర్రమల్లి. సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారనమాట. నెక్స్ట్ విజయ రమేష్, విజయప్ప రమేష్ గుంతకల్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ పురుషోత్తమ సిద్ధేశ్వర కొండ నుంచి పంపించారనమాట. ఎస్, అండ్ జయరామ్ పదిపుట్ల బయలు పాకాల మండలం నుంచి పంపించారు, B12 అంటున్నారు, కాదండి. అండ్ హాయ్ కనిష్క గారు ఎలా ఉన్నారు అంటూ బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చెన్నై లవ్ స్టోరీ మూవీ అండ్ B7 అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజల్ మండలం వీవర్స్ కాలనీ నుంచి మాదుగుండు రమేష్ చరణ్ సమాధానం అంటూ, మానవ శరీరంలో చర్మం, జుట్టు మరియు

గోర్లు ప్రధానం. ఈ రకమైన ప్రోటీన్ తయారవుతాయి. కెరటిన్, ఎస్, ఇంకొకటి ఏదైతే పంపించారో అది కరెక్ట్ అనమాట దీనికి. నెక్స్ట్, మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా జవాబు పంపించారు. విటమిన్ హెచ్ లేదా విటమిన్ బి7 అంటాం, హెచ్ దాకా వెళ్ళక్కర్లేదండి, బీలో చాలు మనకి. గిడ్డం అక్కయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు. బి7 CED అంటున్నారు, అవన్నీ అక్కర్లేదండి, బీలు చెప్పండి చాలు. మొత్తానికి ఆన్సర్స్ పంపించేవాళ్ళు పంపిస్తూ ఉండండి. నేను సగం ఆన్సర్ రివీల్ చేసేసాను కదా. జుట్టు గోళ్ళు చర్మం కోసం తీసుకోవాల్సిన వైటమిన్ ఏంటి, బి విటమిన్స్లో అని చెప్పన్నాను. సో దానికి నంబర్ బి7 అని కూడా రివీల్ చేసేసాను. మన వాళ్ళు మిగిలిన పేరు తప్పు పంపించారనమాట ఇనీషియల్గా పంపించిన వాళ్ళు. నెక్స్ట్, మీరు కూడా ఎలా వాట్సాప్ చేయాలంటే 0866244884 అనే నెంబర్కి పంపిస్తూ ఉండండి. ఆల్రెడీ మనకి 2-డిజిట్ నెంబర్ అలా రన్నింగ్లో ఉందన్నమాట. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ సాంగ్ ఏ మూవీలో దగ్గర గెస్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే వస్తుంది, వింటో స్టే ట్యూన్డ్.

0: ఎక్కువగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
4: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.

జుట్టు గోళ్ళు చర్మం కోసం తీసుకోవాల్సిన బి విటమిన్ ఏంటి అని అడిగాను అనమాట. B7 అని చెప్పేసి ఆల్రెడీ రివీల్ చేశాను, మిగిలిన పేరు ఆ B7కి ఒక పేరు ఉంది, అది ఏంటో మీకు తెలుస్తుంది. 0866-244-1414 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి అన్నాను. మీ పేరు, ఊరు, ఆన్సర్ని, ఈ మూడు విషయాల్ని మీరు టైప్ చేసి పంపిస్తే చాలన్నమాట. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను, మరి అదేంటి అంటే ఈ మధ్యకాలంలో మనం ప్రతి దాంట్లోనూ ఒక ఇన్నోవేటివ్నెస్ని ట్రై చేస్తూ ఉన్నారు కదా, సో అలాగే రాఖీల్లో కూడా కొత్త కొత్తవి వస్తున్నాయి, రకరకాలవి. మీరు చూసిన కొత్త రకమైన రాఖీ ఏంటి, ఇది చాలా కొత్తగా ఉంది అనిపించిన రాఖీ ఏంటి మీకు తెలిసిన వాటిలో, సో అది కూడా వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ నేను ప్లే చేసే సాంగ్స్ ఏ మూవీలోవో కూడా గెస్ చేసి పంపిస్తూ ఉండొచ్చు. మరి ఇంతకుముందు ప్లే చేసిన సాంగ్ ఏ మూవీలోదో

కూడా గెస్ చేశారని అనుకుంటున్నాను. చూద్దాం మీ ఎవరెవరు పంపించారో. స్క్రోల్ చేసే కొద్దీ 100 మెసేజెస్ చాలానే ఉన్నాయన్నమాట. విటమిన్ ఇయా అన్న రంగారెడ్డి నుంచి శంకర్పల్లి, ప్రొద్దుటూరు, స్పందన, కృష్ణ, సంతోష్ వీళ్ళందరూ పంపించారు. నేను అనేది బీలో ఏంటి అని అడిగాను అనమాట. బీట్వెల్ అంటున్నారు, మీ పేరేంటి, ఏమి పంపించలేదు కదా, మీ పేరు ఊరు ఆన్సర్, ఈ మూడు పంపించండి. ఓకేనా? ఓకే. రామకృష్ణ గారు, స్వర్ణ, గౌతమి, రాజేశ్వరి, ఉదయ్, కర్నూలు నుంచి పంపించారనమాట. B12 అంటున్నారు, కాదండి, అండ్ ఈ అని కూడా గెస్ చేశారు. కొండారెడ్డి నుంచి సిద్ధార్థ మండలం, కడప జిల్లా నుంచి పంపించారు. ఎం కొండారెడ్డి జిల్లా. నెక్స్ట్ అనంతపూర్ నుంచి అక్థర్ ఇమామ్ బి పంపించారు. వలి భాష బయోటిన్ అంటూ పంపించారనమాట. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఎస్, నేను అడిగిన క్వశ్చన్కి B7 అనేది చెప్పాను కదా రివీల్. నెక్స్ట్ కంప్లీట్ వర్షన్ వచ్చేసి B7కి పేరు బయోటిన్ అనమాట. సో దీనివల్ల మనకి జుట్టు, గోళ్ళు, చర్మం అనేది బెటర్గా ఉంటుంది, మంచి షైనీగా, హెల్దీగా కనిపిస్తూ ఉంటాయి, హెల్దీగా ఉంటాయి కూడా, నాట్ కనిపించడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ రామళ్ళకోట నుండి దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారన్నమాట. B7 అంటూ కూడా పంపించారు. ఎస్, మేము ప్రశ్న వినలేదు, ఇప్పుడే రేడియో ఆన్ చేసామంటూ పంపించారన్నమాట. రఘుపతి, ఈశ్వరమ్మ అండ్ తేజ్, శరణ్, వీళ్ళందరూ కూడా. విశ్వేశ్వరయ్య, నాగేళ్ళ నుంచి పంపించారు. మీరు కూడా ఎలా పంపించాలంటే 0866-24-8814 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి, మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి. రకరకాల రాఖీలు వస్తున్నాయి, యూనిక్గా అనిపించిన రాఖీ ఏంటి అనేది కూడా షేర్ చేసుకోవచ్చు. ఈనాటి మన షోలో 0866-24-8814 నెంబర్కి డిహైడ్రో కొలెస్టరాల్ అంటూ పంపించారు. దర్పినేని, సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రమ్ కర్నూలు అంటూ పంపించారు. మొత్తానికి నేను బాగానే చదివాను కదా, కానీ ఆన్సర్ అది కాదండి. కనిష్క మేడం గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ విజయవాడ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్, చెన్నై లవ్ స్టోరీ అండ్ బయోటిన్ అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. మాధవి ఆంజనేయులు, భూదాన్, పోచంపల్లి నుంచి పంపించారనమాట, కరెక్ట్ ఆన్సర్. అండ్ పాలంపోలే, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అని పంపించారు. కరంకారావు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. బయోటిన్ అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి పంపించారనమాట. ఎం మురహరి, యశోద, జానకి రాజు పంపించారు. కర్నూల్ ముజాఫర్ నగర్ నుంచి రామ కార్తీక్, వెన్నెల వల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ, వీళ్ళందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆన్సర్ ఏమంటారు. విత్తనాలతో తయారైన రాఖీలు నాకు బాగా అనిపించాయి. రాఖీ పండుగ అవి భూమిలో అయిపోయిన తర్వాత అవి భూమిలో వేసుకోవచ్చు కదా అంటూ పంపించారనమాట. ఎస్, ఈ కైండ్ ఆఫ్ రాఖీస్ అయితే చాలా సంవత్సరాలుగా సేల్ చేస్తూ ఉన్నారు, బట్ అందరికీ రీచ్ అవ్వలేదన్నమాట ఇన్ఫర్మేషన్. సో మన షో ద్వారా కొత్త కొత్త రాఖీలు ఏంటి అనేది మన లిజనర్స్కి కూడా తెలుస్తాయి. ఈవెన్ నాకు కూడా తెలియను, మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే తెలుసుకుంటాను కదా. సో అలా తెలుస్తాయని చెప్పేసి నేను ఈ క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. మీకు యూనిక్గా అనిపించిన రాఖీలు ఏమన్నా ఉంటే షేర్ చేసుకోండి 0866-24-8814 అనే నెంబర్కి. మళ్ళీ ఈరోజు వింటున్నాను అంటూ ఎలా ఉన్నారంటూ పంపించారనమాట. బీజిఎం ఏం మార్చలేదండి. మీ పేరేంటి, ఇంతకీ వాసు చనుబండ నుంచి పంపించారు. ఎస్, నెక్స్ట్ ఏకలవ్య నగర్ నుంచి పంపించారన్నమాట, రంగారెడ్డి జిల్లా నుంచి. బిజిలి వెంకటేష్, శ్యామల, విజయప్ప, విజయ అపర రమేష్ అనుకుంటా. మీరు కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు కదా, మేము ఎట్లా చదవాలో అర్థమవుతుంది. గుంతకల్ నుంచి పంపించారు. గోదావరి గట్టుపైన మూవీలోనిది అంటూ. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నేను ఇంతకు ముందు ప్లే చేసిన సాంగ్ గోదావరి గట్టుపైన అనమాట. నాని సినిమా, కీర్తి రాజ్ కుమార్ అంటూ పంపించారు, బట్ నాని సినిమా కాదండి. ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి పంపించారన్నమాట. మేడం, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ 35 ఒక చిన్న కథ అంటున్నారు, కాదండి, మూవీలోని సాంగ్.

అంటూ కర్నూలు నుంచి నస్రీన్ నజీర్ ఫ్యామిలీ పంపించారు. బట్ నేను ఇంతకు ముందు ప్లే చేసిన సాంగ్ గోదావరి గట్టు పైన అండ్ చెన్నై లవ్ స్టోరీస్ మూవీస్లోంచి ప్లే చేశాను అనమాట. సత్యరెడ్డి అనుపర్తి B12 అంటూ పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్. మీరు ఆన్సర్లు చాలా స్లోగా నవ్వుతూ ఎంతో ఎంజాయ్ చేసినట్లు చదువుతున్నారండి అంటూ పంపించారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఎస్, మన షో ఉన్నది ఎంజాయ్ చేయడానికే కదా. చక్కగా మీరు పంపించిన మెసేజ్లు, మీ పేరు చదవలేదు అన్న పేరు రాకుండా నేను చదివి వినిపిస్తాను కదా. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ పంపించారనమాట. సో ఇలాగే మెసేజ్ చేస్తూ ఉండండి. 0866-24888-14 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి. మరి ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తర్వాత మీ అందరి కోసం న్యూస్ హెడ్లైన్స్ అయితే రెడీగా ఉంటాయి. మరి ఆ తర్వాత ప్లే చేసే సాంగ్ ఏంటో గెస్ చేసి మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. అండ్ రాఖీస్లో మీకు యూనిక్గా అనిపించిన రాఖీని కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట. 0866-24888-14 అనే నెంబర్కి మీ పేరు, ఊరు అండ్ మీ మెసేజ్ని టైప్ చేసి.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. 21వ శతాబ్దానికి అనుగుణంగా దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా క్రీడా విశ్వవిద్యాలయాలు, ఆధునిక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రతి దశలోనూ అవసరమైన సహకారం అందించే సమగ్ర వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని ప్రధానమంత్రి తెలిపారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న రాష్ట వాసులను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, నేపాల్లో చిక్కుకున్న రాష్ట వాసులు, వారి కుటుంబ సభ్యులు కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చని సూచించారు. ఏపీ భవన్ కంట్రోల్ రూమ్లోని 01133484 01132387 ఫోన్ నంబర్లకు వాట్సాప్ ద్వారా సంప్రదించడానికి 905982401 నంబర్ను వినియోగించాలని కోరారు. రాష్టంలో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2,447.98 కోట్ల రూపాయలను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మృతి చెందారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొంది. ఆటోలో 15 మంది ప్రయాణిస్తున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. మృతులు వేలూరు వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులకు గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం సీఆర్డీఏ అథారిటీపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించే ఈ సమావేశంలో రాజధానిలోని ప్రభుత్వ భవనాలకు సంబంధించి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు కొత్తగా చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలియజేయనున్నారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నోటీసుల పంపిణీ 98.20% పూర్తయిందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. రాష్ట వ్యాప్తంగా సుమారు 44,28,000 మందికి నోటీసులు చేయాల్సి ఉండగా, నిన్నటి వరకు 43,49,000 మందికి అందజేయడం పూర్తయిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి

వాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం బొప్పుడు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

పాయింట్ ఆన్సర్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే ఖనిష్. కానీ 3:08 అవుతుంది మన స్టూడియోస్లో. సమయం ఇంతకు ముందు విన్న పాట ఏ మూవీలోదో గెస్ చేస్తారా చేయలేదా ఏంటి కథ మరి వాళ్ళైతే మెసేజ్లు అలా పంపించేస్తూ ఉన్నారు.

1888 అనే నెంబర్కి మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి పంపించవచ్చు. మీకు సరికొత్తగా అనిపించిన ఏదైనా రాఖి గురించి చెప్పండి అని చెప్పన్నాను. మీరు వాట్సాప్ చేయొచ్చు, మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి 0866244883 అనే 14 అనే నెంబర్కి అనమాట, నాట్ 13. కానూరు నుంచి తాతారావు గారు పంపించారు మెసేజ్. అండ్ కర్నూలు ముజాఫర్ నగర్ నుంచి రామకార్తిక్ కాదు అంతే, రామకార్తిక్ వెన్నెల వల్లి తులసి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా పంపించారనమాట. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. నెక్స్ట్ రిబో ఫ్లెమిన్ అంటూ పంపించారు, బట్ నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ B12 పంపించారు కదా, దాని పేరు పంపిస్తున్నారా? ఓకే, నేను అడిగింది క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి B7 బయోటిన్ అనమాట. జయరామ్ పాకాల మండలం నుంచి పంపించారు. గోదావరి గట్టు మీద అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు పంపించారనమాట. ఉడత కుందేలు బొమ్మలతో రాఖీ వచ్చాయి, అవి చాలా బాగున్నాయంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు పంపించారనమాట. సో ఉడత కుందేలు ఇవన్నీ కూడా చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేసేలాగా ఉంటున్నాయన్నమాట. చాలానే ఇంకా కార్టూన్ క్యారెక్టర్స్ ఏవైతే పిల్లలు ఇష్టపడతారో అలాంటివి. అండ్ స్పాంజ్ రాఖీస్ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి మన ఆ రాఖీస్లో. నాకు ఎందుకో ఎన్ని రకాల రాఖీలు చూసినా ఆ స్పాంజ్ అండ్ గ్లోయీ షైనీ కలర్, ఈ పేపర్తో తయారు చేసిన గోల్డ్ సిల్వర్ పేపర్స్తో తయారు చేసిన రాఖీస్ అలాంటివి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటాయి. ముసాపేట నుంచి పంపించారు. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెర్సీ విజయ, రాజా, రోజా, శిరీష, ఓంకార్ వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా పంపించారనమాట. అండ్ నెక్స్ట్ ఆర్చ కనిష్క గారు పికాక్ రాఖీ అని కొత్తగా చూశాను, బాగున్నాయి అంటూ ఎర్రమిల్లి సీతాల మహాలక్ష్మి గారు పంపించారన్నమాట అమలాపురం నుంచి. ఓకే. అండ్ నెక్స్ట్ నా పేరు దేవరాజ్ యాదవ్, మీ వాయిస్ చాలా బాగుంది మేడం అంటున్నారు, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ బి మధు ప్రసాద్ గారు పంపించారు, ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారన్నమాట. దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి సమాధానం అంటూ పంపించారు. కొత్తగా ట్రెండ్ అవుతున్న రాఖీ వచ్చేసి ఈవిల్ ఐ రాఖీలంట. ఓకే, ఎస్, బ్లూ ఐ, ఈవిల్ ఐ ఇట్లాంటివి రాఖీలు ఈ మధ్య ట్రెండ్ అవుతున్నాయని చెప్పాలి. బ్లూ థ్రెడ్, ఈవెన్ ఇట్లాంటివి బ్లూ అండ్ వైట్ థ్రెడ్స్ యూస్ చేసి తయారు చేస్తున్నారు. రీసెంట్గా అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ రాఖీస్ లాగా కనిపిస్తున్నాయి అనమాట అవి. బట్ యూనిక్గా ఇంకేదైనా కొత్తగా ఇప్పుడు మన వాళ్ళు రాఖీల్లో సీడ్స్ పెట్టి రాఖీ కంప్లీట్ అయిన తర్వాత ఆ సీడ్ నాటితే మొక్క వచ్చే కైండ్ ఆఫ్ రాఖీలు, ఇంకా లైటింగ్ వచ్చేలా ఆ రాఖీలు ఇట్లాంటివి చాలానే ఉంటాయి, మ్యూజిక్ వచ్చేవి. సో అలాంటివి ఎప్పుడైనా యునిక్గా అనిపించింది ఈ రాఖీ అని ఎక్కడైనా చూసారా, విన్నారా, తెలుసుకున్నారా, ఇట్లాంటివి ఎవరినో ఉంటే నాతో షేర్ చేసుకోండి. అన్న లేక తమ్ముడు పేరుతో చెక్కిన రాఖీలు వస్తున్నాయి. కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి పంపించారు. ఎస్, ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతున్న రాఖీస్లో కస్టమైజ్డ్ రాఖీస్ అనేవి బాగా ట్రెండ్లోకి వచ్చాయని చెప్పాలి ఫ్యూ ఇయర్స్ నుంచి. ఎలా అంటే మనం ఏదైనా పేరు చెప్తే ఆ పేరుకి తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ చేసి, ఫాంట్ కూడా డిఫరెంట్ ఫాంట్స్ యూస్ చేసి డిజైన్ చేసి ఇస్తున్నారు. ఇంకా అంతేకాదు, ఈ మధ్య ఫొటోస్ రాఖీస్, మ్యాగ్నెట్ ఫోటో రాఖీస్ అంటే ఒక ఫ్యూ ఫొటోస్ మనకి ఫోల్డ్ చేసేసి ఒక మ్యాగ్నెట్ లాంటి బాక్స్లో పెట్టేసి, మ్యాగ్నెట్ లాక్ ఉన్న బాక్స్లో పెట్టేసి రాఖీ కింద తయారు చేస్తారు. జస్ట్ 2 ఇంచెస్ ఉంటుంది ఆ బాక్స్ అంతేను. సో అందులో మన ఎవరైతే ఫొటోస్ ఇస్తామో ఆ ఫొటోస్ని ఇంక్లూడ్ చేసేసి ఇలా ఓపెన్ చేస్తే ఒక జానడో బారడో వచ్చేంత పెడుతున్నారనమాట మన రిక్వైర్మెంట్ని బట్టి. అందులో ఫొటోస్ అన్ని ఇంక్లూడ్ చేసేస్తున్నారు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న కస్టమైజ్డ్ రాఖీస్లో. ఇలాంటివి మీకు ఏమైనా తెలిస్తే 0866244884 అనే నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి. ఏవైనా కొత్తగా అనిపించాయా రాఖీల్లో ఈ విషయాన్ని నాతో షేర్ చేసుకోండి. రమణమూర్తి శ్రీకాకుళం నుంచి పంపించారనమాట. రాఖీలు నేను అంతగా అబ్జర్వ్ చేయను మేడం అంటున్నారు కేవీ రమణ గారు. ఓకే,
నెక్స్ట్ మీరందరూ కూడా మరొక సాంగ్ని వినిపిస్తున్నారు. ఈ సాంగ్ కూడా ఏ మూవీలో కూడా గెస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ కూడా మనం తెలుసుకుంటూ ఓకేనా, ఈ షో మొత్తంలో మీరు ఈ క్వశ్చన్కి

జస్ట్ పంపిస్తూ ఉండండి, నెక్స్ట్ క్వశ్చన్స్ నేను అడుగుతూ ఉంటాను, ఓకేనా? మరి ఇప్పుడైతే మీ అందరి కోసం వస్తున్న సాంగ్, ఎస్, ఇంతకు ముందు నేను ప్లే చేస్తున్న సాంగ్ వచ్చేసి A1 ఎక్స్ప్రెస్ మూవీలోనిదనమాట. మరి నెక్స్ట్ సాంగ్ ఏ మూవీలోదో గెస్ చేయండి. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు అనమాట మూవీ టైటిల్ నేమ్, ఒకవేళ మీరు వెతికినా కానీ. చూద్దాం ఎంతమంది గెస్ చేస్తారు, ఇంటర్ స్టేట్ యూండ్.

చేస్తున్నారు మీ భారతీయ 101.3 అండి. మ్యాజే కనిష్క మనము నామ్ సందరే సందటిలో మరి రాఖీ స్పెషల్. మీకు ఏమైనా కానీ యునిక్గా కొత్తగా అనిపించిన రాఖీలు ఏమన్నా తెలిస్తే కనుక నాతో షేర్ చేసుకున్నాను. 08662488114 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. రాజుల నుంచి జయన్న గారు ఏఎన్ ఎక్స్ప్రెస్, ఓకే ఏ1 ఎక్స్ప్రెస్ మూవీలోనిది ఈ పాట అంటూ ఇంతకు నేను ప్లే చేసిన సాంగ్స్కి ఆన్సర్స్.

అన్నమాట. ఇవన్నీ కూడా 3 o'clock తర్వాత జస్ట్ ఆఫ్టర్ ద సాంగ్ పంపించారు. సో మనకి చదివేసరికి ఏ టైం అయింది, కానీ మొత్తానికి వాళ్ళైతే బాగానే గెస్ చేశారని చెప్పాలి. రాజోల నుంచి జయన్న వీళ్ళందరూ కూడా ఎకో ఫ్రెండ్లీ ప్లాంటబుల్ రాఖీస్, ఇవి యునిక్గా అనిపించాయంటూ పంపించారనమాట. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం అంటూ వెండి ముత్యాలతో చేసిన రాఖీలు పండుగ నాడే కాకుండా సాధారణ రోజుల్లో కూడా వీటిని ధరించవచ్చు, ఉంచుకోవచ్చు. సుగంధ ద్రవ్యాలు యాలుక్కాయలతో అవి మణికట్టుకు కట్టగానే సుగంధ పరిమళాలు వెదజల్లుతుంది అని చెప్పి పంపించారు. సో మొత్తానికి ఈ సుగంధ ద్రవ్యాలతో చేసే రాఖీలు కానివ్వండి, ఇంకా వెండి ముత్యాలతో తయారు చేసిన రాఖీలు యునిక్గా అనిపించాయి అనమాట వేదాంతం జానకి శ్రీనివాస్ గారికి. నిజమే కదా, ఇదివరకు రాఖీ అంటే జస్ట్ థ్రెడ్తో ఉండేది, ఇప్పుడు మాత్రం బియాండ్ ద లిమిట్స్, కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి తయారు చేస్తూ ఉన్నారు. సీడ్ రాఖీస్ అంటూ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి పంపించారనమాట ఎం మురహరి, యశోద అండ్ జానకి, రాజు వీళ్ళందరూ కూడా. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ బయోటిన్ అంటూ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసురెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు పంపించారు. అండ్ అది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. వివి రెడ్డి గారు అడ్రోడ్ నుంచి పంపించారు. మేడం చాలా రోజుల తర్వాత మీ షో వింటున్నానంటూ పంపించారు అనమాట. ఏవన్ ఎక్స్ప్రెస్ మూవీలోనిది ఈ సాంగ్ అంటూ కొల్లిపారు నుంచి మౌలాలి న్యూ ఇష్క్ మూవీలోనిది అంటున్నారు. ఎస్, ఇష్కే, బట్ దానికంటూ ఒక ట్యాగ్ లైన్ ఉందన్నమాట. తేజ సజ్జ మూవీ ఈ మూవీ, ఇంతకుముందు నేను ప్లే చేసిన సాంగ్ ఏ మూవీలోది అని అడగను కదా. సో దానికి ఆన్సర్స్ అయితే పంపించారు. దేవరాజ్ యాదవ్ పంపించారు ఇష్క్ మూవీ అంటూ కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు మీరు వినిపించిన సాంగ్ ఇష్క్ మూవీలోనిది, మీ వాయిస్ మ్యాచ్ అవుతుందా అనుకున్నాను, డౌట్ వచ్చి మేడం అని పెట్టాను అంటున్నారు. ఓకే, నా పేరు విజయ పరమేష్. ఓకే, మొత్తానికి కరెక్ట్గా చదివాను. యాక్చువల్లీ మీరు డబల్ఏ పంపించడం వల్ల నేను కొంచెం డౌట్ వచ్చి అడిగాను అనమాట. విజయ పరమేష్ గారు మొత్తానికి ఆన్సర్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కంప్లీట్గా ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ ఇది మూవీ నేమ్ అనమాట. కంప్లీట్గా కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాలంటే, ఎందుకంటే ఆల్రెడీ ఇష్క్ మూవీ మనకి నితింది ఉంది కదా, నిత్య మూవీ. సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి ఇష్క్ మూవీలోనిది అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీరు కూడా ఇలానే పంపిస్తూ ఉండాలంటే 0866244884 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. అండ్ మీకు తెలిసిన సరికొత్త రాఖీల గురించి కూడా మీరు షేర్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అది ఎప్పుడు చాలా ఆకలితో ఉంటుందంట, ఎప్పుడు ఏదో ఒక ఫుడ్ ఇస్తూనే ఉండాలంట దానికి, కానీ దాన్ని టచ్ చేస్తే మాత్రం మనం ఎర్రగా అయిపోవడం ఖాయమంట. ఇంతకీ ఎవరు అది, ఏంటి అది మీకు తెలిస్తే కనుక 0866244884 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇది ఎప్పుడు చాలా ఆకలితో ఉంటుంది అండ్ ఏదో ఒక ఫుడ్ ఇస్తూనే ఉండాలి, టచ్ చేస్తే మాత్రం ఎర్రగా అవ్వడం ఖాయం, ఇంతకీ ఏంటి అది మీకు తెలిస్తే వాట్సాప్ చేయండి. అండ్ ఇప్పుడు నేను ప్లే చేస్తున్న సాంగ్ ఏ మూవీ లేదు కూడా గెస్ చేస్తూ ఉండండి. వింటూ స్టే ట్యూన్డ్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్ కానీ మనమైతే ఉన్నాం. సందడే సందడిలో ఇది ఎప్పుడూ చాలా ఆకలితో ఉంటుంది అంట. ఎప్పుడు ఏదో ఒక ఫుడ్ ఇస్తూనే ఉండాలంట. టచ్ చేస్తే ఎర్రగా అవడం ఖాయమంట. ఇంతకీ ఏంటది అని అడిగాను, మన వాళ్ళు ఆన్సర్లు పంపిస్తూ ఉన్నారనమాట. అలా డబుల్ డిజిట్ కంటిన్యూ అవుతూ ఉంది. అండ్ రాఖీస్లో యూనిక్గా అనిపించిన రాఖీస్ గురించి కూడా షేర్ చేసుకోమన్నాను. 0866244888 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. రాజల్ మండలం వీవర్స్ కాలనీ నుంచి మాదుగుండ రమేష్, రాజేష్, చరణ్, సౌమ్య వీళ్ళందరూ కూడా పంపించారు. అంజలి ఇష్క్ మూవీ అంటూ పంపించారనమాట. నెక్స్ట్ ఇష్క్ అంటూ కర్ణాటక రాష్ట్రం నుంచి, చిన్న తిరుపతి నుంచి పంపించారనమాట. ప్రకాష్, శ్యామల అంటూ అండ్ సత్యనారాయణ దేవినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ లైటర్ అంటూ పంపించారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గారు. ఇవేవి కాదు, లైటర్ అగ్గిపుల్ల పంపించారనమాట. మొత్తానికి దగ్గరకు వచ్చారు కానీ బట్ ఎగ్జాక్ట్గా అదైతే కాదు. ఎం కొండారెడ్డి సిద్ధార్థ మండలం కడప డిస్టిక్ నుంచి పంపించారు. లెనిన్ అంటూ, ఎస్, నేను ఇంతకు ముందు ప్లే చేసిన సాంగ్ లెనిన్ మూవీలోనిదే అనమాట. అగ్గి గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు. నెక్స్ట్ కనిష్క మేడం గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ వీక్లీ ఉమ్మడి మా జైముద్దీన్ అండ్ మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ పంపించారు ఉమ్మడి నుంచి. మొత్తానికి ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లెనిన్ మూవీ అంటూ సిఎస్ శ్రీకాంత్, రామ్ ప్రకాష్, హర్నద్ వీళ్ళందరూ కూడా ఊరవకొండ నుంచి పంపించారు. అనంతపూర్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ ఎస్. మీరు కూడా ఇలానే వాట్సాప్ చేయాలంటే 0866244888 అనే నెంబర్కి మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి పంపిస్తూ ఉండండి. ఇది ఎప్పుడూ చాలా ఆకలితో ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఫుడ్ ఇస్తూనే ఉండాలి. టచ్ చేస్తే మాత్రం ఎర్రగా అవడం ఖాయం అంటూ ఇంతకీ ఏంటది అని అడిగాను. పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య అండ్ ఆల్ పంపించారనమాట. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వాణి ఫ్రమ్ విజయవాడ. హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ అంటూ కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. ఎస్, నేను అడిగిన క్వశ్చన్కి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి మంటలు అనుకుంటున్నా అంటూ పంపించారనమాట. రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ వేదాంతం. జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి బొగ్గుల నిప్పు లేదా కట్టెల పొయ్యి అంటున్నారు. నేను క్లారిటీ ఇచ్చేస్తాను. కానూరు నుంచి తాతారావు గారు, మీరు వినిపించిన సాంగ్ రావణ సంబనాలు అనే సాంగ్ ఏ మూవీలోనిది అనేది చెప్పలేదుగా, సాంగ్ మాత్రం పంపించారు టైటిలే. అగ్గి నిప్పు లెనిన్ మూవీలోనిది అంటూ పంపించారు. ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఎస్, రామళ్ళ కోట నుంచి పంపించారనమాట. దుబాయ్ భాష అండ్ అబ్దుల్లా మా నాన్న అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా. విజయ్ పరమేష్ ఈ పేరు మొట్టమొదటిసారి విన్నాను అంటున్నారు. ఎస్, మంటలు అంటున్నారు. కనకరూపేడ నుంచి ఫైర్ అంటూ పంపించారనమాట. విజయ్ పరమేష్ గారు పంపించారు. గుంతకల్ నుంచి తమలపాకు అంటూ పంపించారు. కాదండి, లెనిన్ అనేది కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుంచి కరెంట్ అంటున్నారు. కాదు, కనిష్క గారు అంటూ మురళి గారు పంపించారు. హాయ్ హాయ్ అండి అండ్ వెల్కమ్ టు సందడి సందడి అంటూ జయరామ పదిపుట్ల బయలు పాకాల మండలం నుంచి పంపించారనమాట. నెక్స్ట్ కట్టెల పొయ్యి అనుకుంటున్నా అంటున్నారు. ఇట్స్ ఫైర్ అంటూ పంపించారు. ఇంతకీ మీ పేరు గీత్స్ గీతా ఆర్ గీతాంజలి, మీ పేరు, ఊరు, ఆన్సర్ ఇలా టైప్ చేసి పంపించండి. సో దట్ మీ పేరు మీరు రేడియోలో విన్నారని ఒక ఆనందం ఉంటుంది కదా. అనంతపూర్ నుంచి మస్తాన్ ఫ్యామిలీ, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆర్జే కనిష్క గారు ఆన్సర్ నిప్పు అంటున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ నిప్పు ఆన్సర్ అనమాట. మంటలకి ఆర్జ్యం మనం ఏదో ఒక ఫుడ్, లైక్ లిక్విడ్ ఫుడ్ కానివ్వండి లేకపోతే చెక్క, ఎనీ వస్తువులు ఉంటేనే కదా నిప్పు మండగలిగేది. ఏది లేకుండా నిప్పు పుట్ట అంటే అక్కడ మండడం కంటిన్యూ అవ్వలేదు. సో ఎప్పుడు ఏదొకటి దానికి ఆకలేసి తింటుంది అని చెప్పి ఒక చిన్న టంగ్ ఏమంటారు ట్విస్టింగ్ క్వశ్చన్ లాగా తయారు చేశాను అనమాట. మొత్తానికి అది మీకు సరికొత్తగా అనిపించిన రాఖీ గురించి చెప్పమన్నాను.

ఏదైనా యునిక్ గా అనిపించిన రాఖీస్ గురించి షేర్ చేసుకోవచ్చు ఈనాటి షోలో 0866244884 అనే నెంబర్కి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడుగుతాను. నెక్స్ట్ మీ అందరి కోసం మరొక సాంగ్ రెడీగా ఉంది. ఈ సాంగ్ ఏ మూవీలో కూడా గెస్ట్ చేసి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి వింటూ స్టేట్ ఇంటూ విత్ భారతీయ FM 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800.

ఎంజాయ్ చేస్తున్నాను వివిధ భారతి 101.3 అండి. రిమి ఆర్జే కనిష్ కానీ మనము నామ్ సందడే సందడిలో నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే పంపించేస్తూ ఉన్నారు. చాలా మెసేజెస్ అయితే అలా ఉన్నాయన్నమాట, మనం వినిపించాల్సినవి. రాజోలి మండలం ఆ వీవర్స్ కాలనీ నుంచి మాదుగుండ రాజేష్, చరణ, సౌమ్య, అంజలి, సమాధానం, నిప్పు లేదా మంట అంటూ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ రెండా. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మంటలు అంటే అమ్మూరు హరియశోద జానికి పంపించారు. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్ అండ్ సిఎస్ శ్రీకాంత్ రామ్ ప్రకాష్ హరినాథ్ రోకొండ అనంతపూర్ నుంచి పంపించారు. సీతా పయనం అంటున్నారు, ఎస్ నేను ఇంతకు ముందు ప్లే చేసిన సాంగ్, భరత్ అనే నేను మూవీ కంటే ముందు ఇంకొక సాంగ్ ప్లే చేశాను కదా, సీతా పయనం అన్నమాట ఆ మూవీ పేరు. నెక్స్ట్ అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ సీతా పయనం అంటూ పంపించారన్నమాట. నెక్స్ట్ విజయ పరమేష్ గుంతకల్ నుంచి పంపించారు సీతా పయనం మూవీలోనిది అంటూ. కర్ణాటక స్టేట్ చిన్నతుర్పు నుంచి ప్రకాష్ శ్యామల ముండిపు మానస మెసేజ్ చేశారు. ఎకో ఫ్రెండ్లీ రాఖీ అంటూ జయరాం పంపించారు పడిపుట్ల బయలు పాకాల మండలం నుంచి. నెక్స్ట్ దేవరాజ్ యాదవ్ నెల్లూరు నుంచి మూవీ నేమ్ సీతా పయనం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రారా సాంబశివ మూవీ అంటూ రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు, కాదండి ఇది సీతా పయనంలోనిది. అండ్ బసవన్న అనే సాంగ్ అంటూ పంపించారు. మూవీ నేమ్ కూడా బసవన్న అంటారు, కాదండి దేవసేన తిరుపతి నుంచి పంపించారనమాట. నెక్స్ట్ సీతాపయనం అంటూ శాంతినగర్ నుంచి ఓకే ఒకటి పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు సీతాపయనం అంటున్నారు. నెక్స్ట్ ముజాఫర్నగర్ కర్నూ నుంచి దేవేంద్ర బాబు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. మీరు కూడా ఏమైనా మెసేజ్ చేయాలి అంటే 0866-248-1414 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి, మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. మరి మీకు యునిక్గా అనిపించిన రాఖీల గురించి ఈరోజు షోలో షేర్ చేసుకోవచ్చు అన్నాను కదా. అండ్ ఇంకొక క్వశ్చన్, సమ్ ఇలాంటిది మీరు ఒపీనియన్ షేర్ చేసుకోవాల్సిందనమాట. మీరు హెల్దీ అని చెప్పేసి తినేసి తిప్పలు తెచ్చుకున్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా, అంటే ఇది హెల్దీ ఫుడ్ ఫుడ్ ఇది తిందాము ఈరోజు ధీరాలా మాట్లాడుకున్నాం కదా, సో హెల్త్ కోసం అని చెప్పి ఓవర్ కాన్షియస్ ఆర్ ఓవర్ డైటింగ్ చేసేసి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకున్న ఒక లేడీ గురించి మాట్లాడుకున్నాము. అలాగే మీరు హెల్దీ అని చెప్పేసి ఏదైనా తిని లైక్ డైట్ మార్చేసి ఇట్లా తిప్పలు ఎప్పుడైనా తెచ్చుకున్నారా అనేది నేను అడిగిన క్వశ్చన్ అనమాట. ఇప్పుడు మీరు 0866-248-1414 అనే నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. కనిష్క మేడం గారు సీతాపయనం అంటూ భరత్ అని నేను అంటూ ఈ టూ మూవీస్లోనివి పాటలు అంటూ పంపించారనమాట. నిజామాబాద్ వీక్లీ బజార్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ బాను జైనుద్దీన్ పంపించారు. సో నెక్స్ట్ మీరు కూడా ఇలానే మెసేజ్ చేస్తూ ఉండండి, నెక్స్ట్ ప్లే చేస్తున్న సాంగ్ ఏ మూవీలో కూడా గెస్ట్ చేస్తూ ఉండండి, వింటూ స్టే ట్యూన్డ్.

అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్ గారు పంపించారనమాట. కంచర్పాలెం అంటున్నారు, కానీ సగమే చెప్పారండి. ఇంకా ఉంది సినిమా పేరు. మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ నేను మీ ఆర్జే ఖనిష్. కానీ మన సందరేస్ అందరికీ బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది అనమాట. మీరు హెల్దీ అని చెప్పి తిని తిప్పలు తెచ్చిపెట్టుకున్న సిచ్యువేషన్ ఏదైనా చూసారా? ఆర్ మీరు ఏదైనా సిచ్యువేషన్ తెచ్చుకున్నారా, తెలుసుకున్నారా? ఇట్లాంటివి అడిగాను అనమాట. మన వాళ్ళు మెసేజ్లు చేస్తూ ఉన్నారు, మీరు కూడా మెసేజ్ చేయాలంటే 0866-244-8144 అనే నెంబర్కి ఇంకొక 2 మినిట్స్ లోపు పంపిస్తే ఓకే, ఓకేనా? ఆ తర్వాత పంపిస్తే నేను చదువుకుంటాను, కానీ మీకు అనౌన్స్ చేయడానికి కుదరదనమాట, ఎందుకంటే షో కంప్లీట్ అవుతుంది కాబట్టి. కొల్లిపారి నుంచి మౌలవి కేర్ ఆఫ్ కంచర్పాలెం మూవీ అంటూ పంపించారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఇంతకుముందు ప్లే చేసిన సాంగ్ ఆ మూవీ లేదని అనమాట. కానూరు నుంచి తాతారో మీరు వినిపించిన సాంగ్ కంచర్పాలెం మూవీలోనిది అంటున్నారు. నెక్స్ట్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా సమాధానం బిర్యానీ తినడం వల్ల అంటున్నారు. సో బిర్యానీ హెల్దీ అని చెప్పేసి ఎక్కువ తినేసారా మొత్తానికి? ఏది అనేది కంప్లీట్గా చెప్పలేదు, కానీ బిర్యానీ వల్ల అయితే కొంచెం ఎఫెక్ట్ అయితే పడ్డారంట. గోబీ రైస్ అంటూ పంపించారు జయరామ్. పదిపుట్ల బయలు పాకాల మండలం నుంచి తిరుపతి జిల్లా నుంచి పంపించారన్నమాట. విజయ పరమేష్ గారు పంపించారు ఉంతకాల నుంచి, కేర్ ఆఫ్ కంచర్పాలెం అంటున్నారు. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు,

పెసరట్టు ఇష్టం కానీ ఈ మధ్య ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. ప్రాబ్లం పెసరట్టుది కాదేమో, ఇంకొకటి అయి ఉండిద్ది. మీ స్టమక్ని ఫస్ట్ సెట్ చేయాల్సి ఉంటుందేమో. ఒక్కసారి తెలుసుకోండి దాని గురించి, కరెక్ట్ ప్రొఫెషనల్ని మీట్ అయ్యి. నెక్స్ట్ హెర్బల్ ప్రోటీన్స్ ఇట్లాంటివి ట్రై చేశాను సన్నగా అవుతాని. 100 రోజులు వాడారంట, కానీ 1/2 కేజీ మాత్రమే తగ్గాను, 15 కేజీలు తగ్గుతా అన్నారు అన్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు. మొత్తానికి బాగానే ట్రై చేశారు 1/2 కేజీ కోసం 100 రోజులు. డెఫినెట్గా ఇవన్నీ కూడా కరెక్ట్ గైడెన్స్ ఉంటేనే మనం ఎలాంటిది ట్రై చేసినా కానీ కంప్లీట్ అవుతుందండి. కరెక్ట్ గైడెన్స్ లేకుండా, మనం ఏది కరెక్ట్గా ఫాలో అవ్వకుండా ఏదైనా మనం సెట్ చేయాలి, సెట్ చేసుకోవాలి అంటే అవదనమాట హెల్త్. మీరు వినిపిస్తున్న పాటలు ఇప్పుడే వింటున్నాను, మాకైతే దొరకడం లేదండి అంటున్నారు. అయ్యో, కొంచెం ఫేమస్ పాటలేనండి కొన్ని, ఏదో ఒకటి రెండు అలా కొత్తగా అనిపించవచ్చు కానీ మిగిలినవి ఫేమస్ పాటలే. చిన్నప్పుడు ఒక రాఖీ బాగా గుర్తుండేది నాకైతే అంటూ పంపించారు. చుట్టూ 100 నోట్లు తోటి ఈ రాఖీ కావాలని గొడవ చేసి మరీ మా ఇంట్లో నా చిన్నతనంలో ఇది నాకు చాలా గొప్పగా అనిపించింది అంటున్నారు. చుట్టూ 100 రూపాయల నోటుతో తయారు చేశారా? సో 100 రూపాయల నోట్లతో తయారు చేసిన రాఖీ అంటే చాలా యునిక్గానే ఉండుండిద్ది, ఐ కెన్ ఇమాజిన్. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి పంపించారు. సో ఇలాంటివి కూడా షేర్ చేసుకోవచ్చు. డెఫినెట్గా యూనిక్, ఇప్పుడనే కాదు ఎప్పుడైనా కానీ మీకు యూనిక్గా అనిపించి షేర్ చేయమన్నాను. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కేర్ ఆఫ్ కంచరపాలెం అంటూ పంపించారు. మీ షోలో తొందరగా టైం అయిపోతుందంట, తూర్చి అన్నట్టుగా చెప్తున్నారు. ఎవరు? కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రకాష్ శ్యామల బెంగళూరు నుంచి పంపించారు. ఎందుకంటారు, మీరు అలా మునికి తేలుతున్నారు అందులో ప్రవాహంలో కొట్టుకొని అలా షో చివరికి వచ్చేసాం అనమాట అందరం కూడాను. మొత్తానికి మన షోకి బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇలాంటి యునీక్ రాఖీస్ చాలానే ఉంటున్నాయి. ఈవెన్ హ్యాండ్మేడ్ వాళ్ళే ఓన్గా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో తయారు చేసి, లైక్ ఈవెన్ స్కూల్లో పిల్లలకు కూడా రాఖీ ప్రిపరేషన్ అనేది ఒక యాక్టివిటీ టైప్లో ఇవ్వడం, ఇట్లాంటివి చాలానే జరుగుతూ ఉన్నాయి. కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేస్తూనే ఉన్నారనమాట. అండ్ హెల్తీ అని చెప్పి తిని తిప్పలు తెచ్చిపెట్టుకున్న సిచ్యువేషన్ ఇంకొకటి పంపించారు. మొత్తానికి ఏం చేశారంటే, మొత్తం వాళ్ళు తినే స్టేబుల్ ఫుడ్ నుంచి ఏమంటారో మిల్లెట్స్లోకి మారారంట. మొత్తానికి చిరుధాన్యాలు తీసుకోవడం మొదలు పెట్టాము అంటూ పంపించారు. చాలా మొదలు పెట్టిన తర్వాత ఒకేసారి ఆ డ్రాస్టిక్ చేంజ్ బాడీ తీసుకోలేకపోక బీపీ డౌన్ అనేది అయిపోయిందంట. సో మొత్తానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళగా తెలిసింది ఏమిటి అంటే, అలా కంప్లీట్గా మార్చకూడదు అని చెప్పారు. నెక్స్ట్ అవి కొంచెం ఇవి కొంచెం తీసుకొని తినడం బెటర్ అని చెప్పి సజెస్ట్ చేశారు అంటున్నారు. ఎప్పుడైనా కానీ కంప్లీట్గా ఏది కూడా ఒకేసారి మార్చడం మన బాడీ యాక్సెప్ట్ చేస్తుంది అని అనుకోవడం కరెక్ట్ కాదనమాట. ఇది ఏదైనా మనం చిన్నప్పటి నుంచి తింటున్న ఫుడ్లో మనం ఇంకేదైనా బెటర్గా చేద్దాం అనుకుంటే దాన్ని అలాగే ఉంచి కొంచెం క్వాంటిటీ తగ్గించి ఇంకొక కొత్త ఫుడ్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నామో హెల్దీ అనుకున్నది దాన్ని కూడా కొంచెం యాడ్ చేసి కొన్ని రోజుల తర్వాత అలా క్వాంటిటీస్ మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళి కరెక్ట్ ప్రొఫెషనల్ దగ్గర ఐడియాస్, అసలు ఏంటి ఏది కరెక్ట్ ప్రొసీజర్ అని తెలుసుకొని చేయడం ఇంపార్టెంట్. అలా చేస్తేనే కరెక్ట్గా అవుతుంది మొత్తానికి అదనమాట. నమస్తే మేడం, కాశీపురం కురుమూర్తి కొల్హాపూర్ 10 పైసలుగా ఎద్దు పైసలు అంటూ పంపించారు. గేమ్ పంపించారు, 10 పైసలు రాఖీ అంటారా ఏమంటారు? రాగి వచ్చేది, అది చాలా సంబరంగా ఉండేది. ఓకే, రాఖీ గురించి చెప్తున్నారు. సో ఆ 10 పైసలకి వచ్చే రాఖీ చాలా సంబరపడి కట్టుకునేవాళ్ళంట. ఏ రాఖీ కట్టినా ఒకటే. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి దమ్ముజీ వెంకటాచార్య గారు అండ్ ఫ్యామిలీ వీళ్ళందరూ పంపించారనమాట. ఎస్, ఏ రాఖీ కట్టినా కానీ మన ఎమోషన్ని తెలియజేయడానికే. బట్ కొత్త కొత్త రకాలు వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్

చేయడానికి ఇలా యూస్ చేస్తూ ఉంటారనమాట. ఇది ఈనాటి షో. మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం మరి కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ అయితే రెడీగా ఉంటే ఆ తర్వాత ఈరోజు థర్స్డే స్పెషల్లో మనకి వివిధాలు ఏం ఉండబోతుంది అనేది మీతో షేర్ చేస్తాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. నేపాల్ వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ బాధిత యాత్రికులకు అవసరమైన సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ యాత్రికుల క్షేమ సమాచారంపై మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న 7 ఏపీ యాత్రికుల పరిస్థితిపై ఆరా తీయగా 4 సురక్షితంగా ఉన్నారని, మరో 3 ఆచికీ ఇంకా లభ్యం కాలేదని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు మంత్రి నారా లోకేష్ కు వివరించారు. సహాయం కోసం ఏపీ భవన్ కంట్రోల్ రూమ్ నంబర్ 011-233-84016, 011-233-87-789 నంబర్లను, వాట్సాప్ 9059-24-101 సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. అక్టోబర్ నుంచి నూతన పింఛన్లు మంజూరు చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గౌనివారిపల్లి నుంచి మెట్ల చెట్ల మురంపల్లి వరకు 2,50,00,000తో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. నేపాల్లో ఆంధ్రప్రదేశ్ యాత్రికుల వివరాలను రాష్ట ప్రభుత్వం సేకరిస్తోంది. వరదల్లో ఎవరైనా చిక్కుకుపోయారా అనే విషయంపై ఆర్టీజీఎస్ అధికారులు ఆరా తీస్తున్నారు. యాత్రికుల క్షేమ సమాచారం కోసం ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతయ్యారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు 21 మందిని అక్కడి అధికారులు కాపాడినట్లు తెలిపింది. వీరంతా తమిళనాడుకు చెందినవారని చెప్పింది. మరోవైపు టిబెట్లోని 200 మంది భారతీయులు సాయం కోసం విజ్ఞప్తి చేసినట్లు విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో తెలిపారు. నేపాల్లో చిక్కుకున్న రాష్ట్ర వాసులను క్షేమంగా తీసుకొచ్చేందుకు కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137 సంచిక ఈ నెల 30 తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-780 టోల్ ఫ్రీ నెంబర్కు గాని, MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు గాని రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

0: ఎంజాయ్ చేస్తున్నాను మేము భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే ఖనిష్ కానీ మనం ఉన్న వివిధ ప్రోగ్రాంలో అనమాట. మరి వివిధలో ఈరోజు వన్ ఫిల్మ్ డైరెక్టర్ స్పెషల్ థర్స్డే కాబట్టి ఈరోజు సాయి కిరణ్ అడవి గారు డైరెక్ట్ చేసి రచించిన మూవీస్ గురించి మీకైతే షేర్ చేస్తూ ఉంటాను. అంటే మీకు ఆ సాంగ్స్ అన్నీ కూడా వినిపిస్తూ ఉంటాను. మెయిన్గా 2008లో వచ్చిన వినాయకుడు, 2009లో విలేజ్లో వినాయకుడు, నెక్స్ట్ 2015లో కేరింత అనే మూవీస్కి ఈయన డైరెక్షన్ అండ్ రైటింగ్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రొడ్యూస్ చేశారు విలేజ్లో వినాయకుడు అనే మూవీకి. నెక్స్ట్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే మూవీ కూడా డైరెక్షన్ ప్రొడక్షన్ రైటింగ్ అన్నీ కూడాను సాయి కిరణ్ అడవి గారు చేయడం జరిగిందనమాట. ఆగస్ట్ 11న ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఆల్రెడీ జరిగిపోయిందనమాట, ఈ మంత్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు సాయి కిరణ్ అడవి గారు. నెక్స్ట్ మీ అందరి కోసం అయితే విలేజ్లో వినాయకుడు అండ్ కేరింత మూవీస్లో మంచి సాంగ్స్, బెస్ట్ సాంగ్స్ కొన్ని మీకోసం ప్లే చేసి వినిపిస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

వినాయకుడు మూవీలోంచి సాంగ్స్ విన్నారు. ఆ తర్వాత ఇప్పుడు విన్న పాట అయితే విలేజ్లో వినాయకుడు మూవీలోంచిది అనమాట. మరి ఈ రోజైతే మనం సింగిల్ డైరెక్టర్ స్పెషల్ సాంగ్స్ అయితే వింటూ ఉన్నాము. ఇంతకీ ఈ మూవీస్ డైరెక్ట్ చేసింది ఎవరు అంటే సాయి కిరణ్ అడవి గారు. మరి ఈ మూవీ విలేజ్లో వినాయకుడు, వినాయకుడు కిస్, కేరింత, యాక్చువల్లీ కిస్ అనే మూవీకి రైటర్ అండ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు, డైరెక్టర్గా లేరనమాట. కేరింత అండ్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే మూవీస్కి డైరెక్టర్గా ఉన్నారు. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం విలేజ్లో వినాయకుడు మూవీలోంచి మరొక 2 సాంగ్స్ మీకోసం ప్లే చేస్తాను. ఆ తర్వాత కేరింత మూవీలోంచి సాంగ్స్ అయితే ప్లే అవుతూ ఉంటాయి. ఒక చిన్న అనౌన్స్మెంట్, మన్ కీ బాత్ గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మూవీ నుంచి సాంగ్ వినే సార్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే కనిష్ కాని వివిధ ప్రోగ్రామ్లో ఉన్నాం మనం వన్ డైరెక్టర్ స్పెషల్ ఈరోజు థర్స్డే కాబట్టి మరి సాయి కిరణ్ అడవి డైరెక్ట్ చేసిన మూవీస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. వినాయకుడు విలేజ్లో వినాయకుడు కేర్ ఇంత అండ్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఈ మూవీస్కి డైరెక్టర్ రైటర్ అండ్ ఫ్యూ ఫిల్మ్స్కి విలేజ్లో వినాయకుడు అండ్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్కి అయితే ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారనమాట. డైరెక్టరియల్ డెబ్యూట్ అయితే వినాయకుడు అని చెప్పచ్చు. అండ్ యా ఇప్పుడు విన్న

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.

0: ఊగినట్టు చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
1: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్ కానీ రైట్ నౌ మన స్టూడియోస్లో సమయం 4:50 అయిపోయిందనమాట ఎగ్జాక్ట్గా. మరి ఈ టైం వెన్నెల టైం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల అయితే రెడీగా ఉంది మీ అందరి కోసం. మరి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి, బోల్డ్ అనే విషయాలు తెలుసుకుంటూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం వింగ్ 2, మరి దిస్ ఈజ్ యువర్ ఆర్జే కనిష్క సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్, బై బై, సీ నెక్స్ట్ టైం.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఒకవేళ మీకు టీనేజ్ కిడ్ ఉంటే వాళ్ళ యాటిట్యూడ్, హార్మోన్స్, కొత్త కొత్త పనులు చేయాలనుకునే నేచర్కి దగ్గరగా మీరు ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే టీనేజ్ పిల్లలను పెంచడం కాస్త కష్టంగా ఉంటుంది. వాళ్ళ శారీరక మానసిక మార్పులు తల్లిదండ్రులకు చాలా ఛాలెంజ్గా మారుతాయి. టీనేజర్ పెంపకం కంటే అప్పుడే పుట్టిన శిశువును పెంచడం చాలా తేలికని చాలామంది తల్లిదండ్రులు అభిప్రాయపడతారు. వాళ్ళ మూడ్ స్వింగ్స్, యాటిట్యూడ్, విభిన్నమైన ప్రవర్తన వంటివన్నీ హార్మోన్లో మార్పుల వల్ల వస్తాయి. ఈ హార్మోనల్ చేంజెస్ 13 నుండి 18 ఏళ్ల లోపు ఉంటాయి. ఈ సమయంలో వాళ్ళ పెంపకం తల్లిదండ్రులకు చాలా కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో వాళ్లకు సరైన సలహా, గైడెన్స్, అటెన్షన్ ఇవ్వడం చాలా అవసరం. ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వడం వల్ల టీనేజ్ లో తప్పటడుగులు వేయకుండా జీవితంపై ఫోకస్ పెడతారు. ఇప్పుడు చూద్దాం మన వెనలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్తో. అలాగే టీనేజ్ పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా అనుసరించాలో కూడా తెలుసుకుందాం. ఎక్కువగా కంట్రోల్ చేయడం, మరీ ఎక్కువగా మీ టీనేజర్ ని కంట్రోల్ చేయకూడదు. కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకునే ఫ్రీడమ్ ఇవ్వాలి. మరీ ఎక్కువగా కంట్రోల్ చేయడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాల్లో పేరెంట్స్ పిల్లలతో కొంచెం ఓపెన్ గా, ఫ్రీగా, ఫ్రెండ్లీగా ఉండాలి. సరైన సలహాలు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్ వంటి వాటి వల్ల కలిగే హాని గురించి వివరించాలి. కొత్త వాళ్లతో పరిచయం అలవాటవ్వాలి. అలా కాకుండా తన ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకురమ్మని చెప్పండి. దీనివల్ల వాళ్లు ఎలాంటి వాళ్లు మీకు తెలుస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని మానిటర్ చేయకుండా మీకు తెలుసుకోవాలి అని ఉంటే డైరెక్ట్ గా అడగండి. పిల్లల విషయాల గురించి మాట్లాడటానికి సంకోచించకండి. అందం విషయంలో టీనేజర్స్ లో వాళ్ల అందం, ఆకర్షణ గురించి తక్కువ అభిప్రాయం ఉంటుంది. ఒకవేళ అలాంటి సంకేతాలు గమనించినట్లయితే వాళ్లకు కావలసిన సలహాలు, సూచనలు ఇవ్వండి. జనరల్ గా వాళ్ళ బాడీ పట్ల, వాళ్ళ బ్యూటీ పట్ల వాళ్లకు కొంచెం ఎగ్జాజరేటెడ్ ఫీలింగ్స్ ఉంటాయి. సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. అదే కాకుండా ఒత్తిడి, చదువు విషయంలో లేదా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో మరీ ఎక్కువగా ఒత్తిడి చేయకూడదు, స్ట్రెస్ అస్సలు ఇవ్వకూడదు. పదే పదే వాటి గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్లకు మీపై కోపం పెరుగుతుంది. ఫ్యామిలీ ట్రిప్స్, సినిమాలు, డిన్నర్ ప్లాన్ చేయడం వంటివి తరచుగా ప్రణాళికలో చేర్చుకోండి. ఫ్యామిలీతో వాళ్లకు బంధం బలపడటానికి ఇలాంటి సరదాలు సహాయపడతాయి. లైఫ్ లో క్రష్ అనేది 10 నుండి 13 ఏళ్ల వయసులోనే ఉంటుంది. వారిలో సాధారణ ప్రేమ వంటి బంధాలు ఆ వయసులోనే ప్రారంభమవుతాయి. సాధారణ హెల్తీ రిలేషన్షిప్స్ బిల్డ్ చేయడంలో ఒక కీ రోల్ పోషిస్తాయి. ఓ అబ్బాయి నిజమైన రిలేషన్ లోకి వెళ్లక ముందే వారు ఇలాంటి మరెన్నో క్రష్లను ఫీల్ అవుతారు. అది మీరు గుర్తించుకోవాలి. కొన్ని వారు ఇష్టపడే వ్యక్తిని అలా ఆరాధిస్తారు. ఇవి ఇప్పుడిప్పుడే లేత ప్రాయంలో వచ్చే కోరికల వంటివి. పిల్లల మొదటి వారి కుటుంబాల్లోని ప్రేమ, బాధ్యత వంటివి నేర్చుకుంటారు. ఆ తర్వాత ఫ్రెండ్స్, టీవీ, సోషల్ మీడియాను, మరెన్నో మెసేజెస్ తెలుసుకుంటారు. వారు నేర్చుకున్న వాటిలో అన్ని మంచివి కాకపోవచ్చు. కాబట్టి ఈ విషయం గురించి పిల్లలతో పేరెంట్స్ మాట్లాడటం చాలా ముఖ్యం. హార్మోన్ల ప్రభావంతో మీ పిల్లలు మీతో క్రష్ గురించి మాట్లాడినప్పుడు వాటిని అప్పుడే వ్యతిరేకించొద్దు. ఎందుకంటే వారికే కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండదు.

0: దీంతో మొదట్లోనే అడ్డు చెబితే మీతో ఏం మాట్లాడరు. క్రష్ జీవితంలో ఆరోగ్యకరమైన భాగం, ఫ్యూచర్ కోసం మంచి ప్రాక్టీస్. ఇలాంటి రిలేషన్షిప్స్ పిల్లలకి చాలా నేర్పిస్తాయి. మరోవైపు వారు ముఖ్యంగా టీనేజ్ లో ఉంటారు, హార్మోన్ల ప్రభావం ఉంటుంది. పిల్లలు క్రష్ కి ఎక్కువగా శారీరక ప్రతిస్పందన ఉంటుంది, అది కూడా గందరగోళంగా ఉంటుంది. మీరు పాల్గొనాల్సిన అవసరం లేని సందర్భాలున్నాయి, కానీ మీ కూతురు తన మొదటి క్రష్ తో బిహేవ్ చేసే తీరులో మీరు కొన్ని విషయాలు చెప్పండి. మీ కూతురు ఫీలింగ్స్ అర్థం చేసుకోవడానికి కొన్ని మాటలు ఆమెతో మాట్లాడండి. ఆ క్రష్ తేలిగ్గా ఉంటే మీరు దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు, అది కేవలం ఇంట్లో బుజ్జుకుక్క పిల్లల్ని ఇష్టపడినట్లుగానే ఉంటుందని ఆమెతో మాట్లాడండి, ఓదార్చండి. తన సిచ్యువేషన్ ని వ్యతిరేకిస్తే సరికాదు, ఈ విషయం లైఫ్ లో సాధారణమని చెప్పండి. లైఫ్ లో ఎన్నో విషయాల్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, మీరెప్పుడు కూడా సరైన వ్యక్తిని కనుక్కోలేరు. ఆప్యాయత చాలా సార్లు పరస్పరంగా ఉండదు, ఒక్కోసారి ఫీలింగ్స్ రెసిప్రోకేట్ కూడా చేయరు వాళ్ళ క్రష్. మీ పిల్లల భావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, వాటిని ఒకంట కనిపెట్టడం కూడా ముఖ్యమే. ప్రారంభ దశలో గ్యాడ్జెట్స్ వాడకం, అర్ధరాత్రుల్లో కనిపెట్టుకుని ఉండడం ముఖ్యం, దీంతో మీ పిల్లలు సురక్షితంగా ఉంటారు. డియర్ ఫ్రెండ్స్, మనం ఇవాళ ఒక టీనేజ్ డాటర్ తో ఎలా కనెక్ట్ కావాలో మాట్లాడుకుంటున్నాం, బట్ దిస్ ఈస్ అప్లికబుల్ టు బాయ్స్ యాజ్ వెల్. చాలా మటుకు టీనేజ్ ఏజ్ లో ఏమవుతుందంటే సడన్ గా హార్మోనల్ రష్ ఉంటుంది, బాడీలో చేంజెస్ వస్తాయి, అట్రాక్షన్స్ పెరిగిపోతాయి, అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఏముందో అన్న దానిపైన ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అవుతుంది, ఎనర్జీ హైగా ఉంటుంది, విపరీతమైన ఎనర్జీ ఉంటుంది, కాబట్టి ఏదో చేద్దాం ఏదేదో చేద్దాం అనుకుంటారు, కానీ ఏం చేద్దామో వాళ్లకే తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ వాటికి కావలసిన రీసోర్సెస్ వాళ్ల దగ్గర ఉండకపోవచ్చు. అది దొరికితే ఒకలాగా ఎక్సిలరేషన్ ఉంటుంది, ఇలేషన్ ఉంటుంది, ఎక్కువ సంతోషపడిపోతారు. అదే ఒకవేళ తనకు చిక్కకపోతే, వాళ్లకు దొరకకపోతే మాత్రము గాఢాంధకార లోయలో పడ్డట్టుగా మరీ బాధపడిపోతూ ఉంటారు. సో యూ షుడ్ బి అవేర్ విత్ ఆల్ దీస్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఒక తల్లి తండ్రి పిల్లల్ని కనిపెట్టుకొని ఉంటే ఇలాంటి చిన్న చిన్న జర్నీలో వాళ్ళకి కొంచెం సరైన మార్గంలో ఇస్తే ఆఫ్టర్ ది గ్రో అవుట్ ఆఫ్ ఏజ్ దే విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని నవ్వుకుంటారు, అయ్యో ఇలా నేను చేశానా అని. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వి ఆల్ గో త్రూ దీస్ చేంజెస్, ఎమోషనల్ బిహేవియర్ కానివ్వండి. చాలా సార్లు పిల్లలు ఏదైనా చేయాలి అని వాళ్ళని మరీ మరీ ఫోర్స్ చేస్తే చిరాకు పడతారు, కోప్పడతారు, అరిచేస్తూ ఉంటారు. ఏంటి అంటే వాళ్లకు క్లారిటీ ఉండదు. అదే టైంలో ఏంటంటే పేరెంట్స్ కూడా పెరిగి వాళ్ళ ఏజ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది, వాళ్లకు కూడా కొంచెం సహనం తగ్గిపోతుంది, బాడీలో పేరెంట్స్ కి కూడా ఎన్నో చేంజెస్ వస్తాయి, కొంచెం వీక్నెస్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు అప్పటికే 50 ది ఏజ్ లో ఉంటారు జనరల్ గా తీసుకున్నైతే, ఇండియన్ కాంటెక్స్ట్ లో వాళ్ళ బాడీ కూడా ఏంటంటే కొంచెం అప్పటికే వీక్ కావడం మొదలు పడిపోతూ ఉంటుంది, ముందు ఉన్నంత యాక్టివ్ గా ఉండరు. సో దిస్ ఈస్ లైక్ మిర్రర్ ఎఫెక్ట్ అన్నట్టు, అటు వాళ్ళ ప్రాబ్లం ఇటు వీళ్ళ ప్రాబ్లం, ఇద్దరిది కలిసి ఒక ఫ్రిక్షన్ ఏర్పడుతుంది అన్నట్టు చైల్డ్ అండ్ పేరెంట్స్ అనేది. దిస్ ఈస్ అ వెరీ క్రూషియల్ ఏజ్ అండ్ టైమ్ వేర్ పేరెంట్స్ షుడ్ బి మోర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ షుడ్ మెండ్ ద వే. స్లోగా ఏంటంటే మరీ కోపం తెచ్చుకోకుండా, ప్రతిదానికి అరవకుండా, బ్లేమ్ చేయకుండా కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. అసలు యాక్చువల్ గా మీ మెడికల్ కండిషన్ ఏంటి, మీకెందుకు ఇంత కోపం వస్తుందో ఒకసారి ఆలోచించండి. దాని తర్వాత స్లోగా హస్బెండ్ వైఫ్ ఇద్దరు ప్లాన్ చేసుకుని ఒక టీనేజ్ డాటర్ ని ఎలా తీర్చిదిద్దాలి అన్న దానిపైన దే కెన్ వర్క్ ఆన్ దట్, దే కెన్ స్లోలీ వర్క్ ఆన్ ద రిలేషన్షిప్స్. ఒకవేళ మీ వల్ల కాకపోతే మీరు ఒక కౌన్సిలర్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. దీస్ ఆర్ ద ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ అ చైల్డ్. ఈ ఏజ్ లో ఏంటంటే నేను అన్నట్టు వాళ్లకు స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా చెరగని ముద్ర వేస్తాయి, కాబట్టి ఈ ఏజ్ లో అయినవన్నీ వాళ్లకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. సో ఆల్వేస్ గివ్ దెమ్ అ స్వీట్ మెమరీ. విత్ దిస్ లవ్లీ మెసేజ్ అబౌట్ కనెక్టింగ్ విత్ యువర్ టీనేజ్ డాటర్, దిస్ ఇస్ చేతన్ సింగ్ బాయ్ ఇన్ అవర్ వెనిలా ప్రోగ్రామ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709 నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువతను బలమైన శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని, క్రీడారంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమంలో భాగంగా యువతతో ఆయన మమేకమై, క్రీడల ద్వారా యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. నేపాల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల క్షేమ సమాచారాలపై మంత్రి లోకేష్ ఈరోజు అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్లో సమీక్షించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం బొప్పూడి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్దికి ప్రభుత్వం 10.99 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ది పనులకు రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ శంకుస్థాపన చేశారు. ప్రజల ప్రాణ ఆస్తుల రక్షణకు అత్యవసర సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని రాష్ట బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో 75 లక్షల రూపాయలు విలువైన నూతన అధునాతన ఫైర్ ఇంజిన్ను మంత్రి ప్రారంభించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 10.99 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ది పనులకు రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. దేశంలో క్రీడలకు కొత్త దిశ చూపిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీదని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 2014 తర్వాత క్రీడారంగంలో వ్యవస్థీకృత సంస్కరణలు జరిగాయని వివరించారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో సెప్టెంబర్ నుంచి పుష్కరాల పనులు ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. భవిష్యత్తు తరం అంతా కృత్రిమ మేధ ఏఐదేనని జీఎస్టీ విభాగ అదనపు డైరెక్టర్ జనరల్ రవికిరణ్ ఈదరా స్పష్టం చేశారు. విశాఖలో ఈరోజు ఇంపార్టెన్స్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆకస్మిక వరదల కారణంగా నేపాల్లో చిక్కుకున్న గల్లంతైన ఆంధ్రప్రదేశ్ యాత్రికుల వివరాలను ఏపీ అధికారులు భారత రాయబార కార్యాలయానికి అందజేశారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ఆయే సుంతే హే బినా ర్యాప్ వాలా రీమిక్స్.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. దేశ యువత క్రీడాకారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈరోజు నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్ డైలాగ్ కార్యక్రమంలో ఆయన వర్చువల్గా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యువ అథ్లెట్స్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా సంభాషించారు. అనంతరం యువతను ఉద్దేశించి ప్రసంగించారు. క్రీడలంటే కేవలం మెడల్స్ కాదని, యువతలో ఉన్న చైతన్యాన్ని మేల్కొల్పే సాధనాలని మోదీ స్పష్టం చేశారు. వచ్చే 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలతో క్రీడా మౌలిక సదుపాయాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఒలింపిక్ స్థాయి శిక్షణా కేంద్రాల ఏర్పాటే కేంద్ర ప్రభుత్వ విజన్కు నిదర్శనమని మంత్రి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరికి రాజధాని అమరావతి నుంచి తాగునీరు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 65వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న వివిధ పరిపాలనా అనుమతులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. మెగా డిఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. 23 రోజుల క్రితం గల్లంతైన 7 మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వెస్ట్ బెంగాల్ తీరంలో దిగా శంకర్పూర్ మధ్య మరో బోటు సిబ్బంది వీరిని గుర్తించడంతో 10 గంటల రెస్క్యూ ఆపరేషన్ అనంతరం 7 సురక్షితంగా వెస్ట్ బెంగాల్ పోర్టుకు తరలించారన్నారు. క్రీడలను యువత జీవితంలో భాగంగా మార్చడంతో పాటు దేశంలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎంకే సాత్ కార్యక్రమంలో పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఏఎం రెడ్డి మెమోరియల్ ఆఫ్ ఫార్మసీ కాలేజ్ ఎంఏఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని విద్యార్థులు ఆసక్తిగా శ్రద్దగా ఆలకించారు. పార్లమెంట్లో డీలిమిటేషన్కు సంబంధించి సవరించిన బిల్లును మళ్లీ ప్రవేశపెట్టనున్నారనే వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. డీలిమిటేషన్ ప్రతిపాదనలపై చర్చించేందుకు సర్వపక్ష సమావేశం నిర్వహించాలని, రాజకీయ పార్టీలు ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించేందుకు తగిన సమయం ఇవ్వాలని ఆయన ఆ లేఖలో కోరారు. కొలంబోలో జరుగుతున్న భారత్ శ్రీలంక 2 టెస్టు డ్రాగా ముగిసింది. చివరి రోజు శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 429 పరుగులకు డిక్లేర్ చేసింది. అయితే ఎక్కువ ఓవర్లు లేకపోవడంతో అంపైర్లు డ్రాగా ప్రకటించారు. కాగా 2 టెస్టుల సిరీస్ను 1-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్లీ 6 o'clock దాటి 3 మినిట్స్ అయిపోయింది. మరి ఈ టైం ఏంటో మనందరూ తెలుసు కదా. ఎస్, మీరందరూ అన్నట్టే మనందరూ వచ్చేసాం కృష్ణా తీరంలోకి. ఎప్పట్లాగే కృష్ణా తీరంలో ఓ లిజెండరీ ఫిలిం పర్సనాలిటీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఆవిడ ఎవరు అంటే, చిన్నతనంలోనే మద్రాస్ చేరి ఆకాశవాణి రేడియో ఆర్టిస్టుగా నాటకాల్లో పనిచేశారు. అలనాటి రంగస్థల సినీ కథానాయిక, తెలుగు కన్నడ తమిళ భాషల్లో దాదాపు 400 పైగా సినిమాల్లో నటించారు. 5 దశాబ్దాల సినీ ప్రస్థానంలో వందలాది సినిమాల్లో నటించి లెక్కలేనన్ని అవార్డులు సొంతం చేసుకున్నారు. కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అమాయకత్వం, హాస్యం, భావోద్వేగం ఏదైనా పరిమితమైన హావభావాలతోనే పాత్రకు ప్రాణం పోయటం ఆమె ప్రత్యేకత. బహుముఖ ప్రజ్ఞాశీలి, తొలి సినిమాలోనే ఆ సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఈ దిగ్గజ నటి, అసలు పేరు చెప్పేస్తాను, ఆవిడ ముందుండే సినిమా పేరేంటో మీరు చెప్పేయండి. ఆవిడే శంకర మంచి జానకి. ఇండస్ట్రీ పేరు తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి. అలానే ఆవిడ నటించిన సినిమాల నుంచి మీకోసం సూపర్ సాంగ్స్ ప్లే చేసేస్తాను.

0: యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం 6 గంటల 10 నిమిషాలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు తెలుగులో రిలే వింటారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రతి

0: ఒక్కరిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. క్రీడల్లో భారత్ను అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. బాలికలను సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షించేందుకు ఉద్దేశించిన హెచ్పీవీ టీకా పంపిణీ రాష్ట్రంలో 98.47% పూర్తయిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. వార్తల వివరాలు. నేపాల్ వరదల నేపథ్యంలో రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత యాత్రికుల క్షేమం, సహాయక చర్యలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో మాట్లాడిన ఆమె అక్కడి తాజా పరిస్థితిపై ఆరా తీశారు. నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన వారి వివరాలను వెంటనే సేకరించి ప్రతి ఒక్కరి భద్రత, క్షేమంపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఢిల్లీలోని ఏపీ భవన్, కేంద్ర విదేశాంగ శాఖ, నేపాల్లోని భారత రాయబార కార్యాలయాలను నిరంతరం సంప్రదిస్తూ సమన్వయం కొనసాగించాలని అన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి వారిని క్షేమంగా స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి ఒక్కరిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని మంత్రి అనిత స్పష్టం చేశారు. క్రీడల్లో భారత్ను అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్, ఖేల్ కీ బాత్, పీఎంకే సాత్ కార్యక్రమంలో భాగంగా భీమవరంలో ఈరోజు వికసిత భారత్ యూత్ కనెక్ట్ స్పోర్ట్స్ ఎడిషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా సంవాద్ వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులను వెలికితీస్తున్నామని అన్నారు. దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని విధంగా ఈ ఏడాది క్రీడల అభివృద్దికి 4,400 కోట్ల రూపాయల బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని శ్రీనివాస వర్మ పేర్కొంటూ
1: 4,400 కోట్ల బడ్జెట్ క్రీడలకి ఈ సంవత్సరం, అంటే భారతదేశ చరిత్రలోనే అత్యధిక క్రీడలకి బడ్జెట్ కేటాయించి ఒక లక్ష్యంతో ముందుకెళ్తుంది ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ. 2030లో కామన్వెల్త్ క్రీడల్ని భారతదేశంలో నిర్వహించడానికి నిర్ణయం జరిగింది. 2047 వికసిత భారతం లక్ష్యానికి చేరుకునేటువంటి ప్రపంచంలో మొదటి 5 దేశాల్లో భారతదేశం ఉండే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేస్తా ఉంది అనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గమనించాలి.
0: హెచ్పీవీ టీకా పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా 98.47% పూర్తయిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారి నుంచి సంరక్షించే చర్యల్లో భాగంగా ఈ వ్యాక్సిన్ను బాలికలకు ఉచితంగా అందజేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది మార్చి నాటికి 14 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్కులైన బాలికలు 345,377 మంది ఉండగా ఇప్పటి వరకు 340,108 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం పూర్తయిందని, మిగిలిన 5,269 మందికి ఈ నెల 31లోగా వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అవగాహన కల్పించడంతో అపోహలు తొలగి తమ కుమార్తెలకు వ్యాక్సిన్ వేయించేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారని మంత్రి వివరించారు. కాగా వ్యాక్సిన్ పొందిన 340,000 మంది బాలికలకు సంబంధించి ఎటువంటి రియాక్షన్ కేసులు నమోదు కాలేదని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు తెలియజేశారు. రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పెనుగొండ పట్టణంలో 75 లక్షల రూపాయల విలువైన నూతన ఫైర్ ఇంజన్ను ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా 25 నూతన ఫైర్ ఇంజన్లను ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు. ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ ఫైర్ ఇంజన్ ద్వారా అగ్ని ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మరింత వేగంగా, సమర్థవంతంగా సేవలు అందించవచ్చన్నారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం అత్యవసర సేవలను మరింత బలోపేతం చేస్తోందన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని

0: ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. పల్నాడు జిల్లా బొప్పూడిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 10,99,00,000 ఖర్చుతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. అభివృద్ది పనుల్లో భాగంగా ఆలయంలో గరుడ వాహనం ఏర్పాటు, పుష్కరిణి శుభ్రపరిచే పనులు, కొండపైకి రహదారి నిర్మాణం, మెట్ల మార్గం పక్క కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆలయ మెట్ల మార్గం వద్ద మొక్క నాటి అభివృద్ది పనులకు సంబంధించిన పైలాన్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ కృష్ణమోహన్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల తదితరులు పాల్గొన్నారు. మెగా డిఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి భరోసా ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మెగా డిఎస్సీలో ఎంపికైన ఉంగరాల కవిత, కోట ప్రవీణ్ కుమార్లను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీ ద్వారా ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సాధించారని అన్నారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై కనీస అవగాహన లేకుండా కొత్త ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను కొందరు గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను విదేశాలకు పంపించి శిక్షణ ఇప్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు 103 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 37 మందికి వివిధ కంపెనీలలో ఉద్యోగాలు లభించాయి. ఈ సందర్భంగా ఎంపీడీఓ సీతామహాలక్ష్మి అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, యువత తమ నైపుణ్యాలను మరింత అభివృద్ది చేసుకోవాలని సూచించారు. మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తే దూర ప్రాంతాలకు వెళ్లడానికి సిద్దం కావాలన్నారు. పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఈరోజు రాజమహేంద్రవరంలో జరిగిన దిశ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, సాగునీరు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, వైద్య ఆరోగ్య రంగాలు, గోదావరి పుష్కర పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ఆయా శాఖల పరిధిలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ, ప్రతి 4 నెలలకు ఒకసారి ఎంపీల ఆధ్వర్యంలో దిశ సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షిస్తున్నామని చెప్పారు. వచ్చే నెల నుండి పుష్కరాల పనులు ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నామని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రతి ఒక్కరిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. క్రీడల్లో భారత్ను అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. బాలికలను సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షించేందుకు ఉద్దేశించిన హెచ్పీవీ టీకా పంపిణీ రాష్ట్రంలో 98.47% పూర్తయిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణతీరంలో, మీరు ఫ్రెండ్ జానితో. మరి ఈనాటి కృష్ణతీరంలో బహుముఖ ప్రజ్ఞాశాలి, ది లెజెండరీ ఫిల్మ్ యాక్టర్. ఆల్రెడీ నేను అడిగిన ప్రశ్నకు ఇద్దరు పంపించేశారండి కరెక్ట్ ఆన్సర్లో. ఒకళ్ళు వచ్చేసి చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి, ఆ తర్వాత శ్యామ్ కల్లూరు, వై వెంకటరెడ్లకోరం, వీళ్ళంతా కూడా నేను చెప్పబోయే నటి షావుకారు జానకి అని చెప్పి పంపించారు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆవిడ ఒరిజినల్ నేమ్ శంకర్ మంచి జానకి అని చెప్పేశాను. ఎప్పుడైతే ఆవిడ షావుకారు సినిమాలో హీరోయిన్గా అరంగేట్రం చేస్తుందో అప్పటి నుంచి అదే తన ఇంటి పేరుగా మారిపోయిన లెజెండరీ యాక్టర్ గురించి ఈనాటి కృష్ణతీరంలో కొన్ని విషయాలు మనం షేర్ చేసుకుందాం. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి షావుకారు జానకి. సహజమైన నటన, స్పష్టమైన సంభాషణలు, విభిన్నమైన పాత్రలకు అవలేలుగా పోషించే సామర్థ్యంతో ఆమె ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. అసలు పేరు శంకర మంచి జానకి. 1950లో విడుదలైన షావుకారు చిత్రంలో ఆమె కథానాయికగా సినీరంగ ప్రవేశం చేశారు.

ఆ సినిమా విజయంతో షావుకారు జానకి అనే పేరు ఆమెకు శాశ్వతంగా మారిపోయింది. అప్పటి నుండి అసలు పేరు కంటే ఆ పేరుతోనే గుర్తింపు పొందారు జానకి గారు. 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించారు. ఆమె విద్యాభ్యాసం దుర్గాబాయి దేశ్ముఖ్ పాఠశాలలో సాగింది. చదువు మెట్రికులేషన్ వరకు మాత్రమే కొనసాగినా జీవితంలో ఎన్నో రంగాల్లో ఆమె ప్రతిభ చాటుకున్నారు. చిన్నతనంలోనే కళలు సాహిత్యాలపై అభిమానంతో ఎన్నో నాటకాలు వేశారు. నాటకాలు, రేడియో కార్యక్రమాలపై ఎంతో పట్టు ఉంది. విద్యార్థి దశలో మహాత్మా గాంధీని కలిసే అరుదైన అవకాశం కూడా ఆమెకు లభించింది. గాంధీజీ హిందీ ప్రచార సభకు వచ్చిన సమయంలో ఆయనకు భోజనం, వసతి ఏర్పాట్లను చూసుకునే బాధ్యత జానకి గారికి అప్పగించారంట. ఆ సందర్భంలో జవహర్లాల్ నెహ్రూ గారు, రాజేంద్ర ప్రసాద్, ఇందిరాగాంధీ వంటి ప్రముఖులను కలిసే సువర్ణ అవకాశం ఆవిడకి లభించింది. ఇక సినీ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందంటే ఈ పాట విన్న తర్వాత మీకు చెప్పేస్తాను.

యా ఫ్రెండ్స్, మరి మీరు నరకృష్ణ తిరులో మీరుడు ఫ్రెండ్ జానితో మీరు విన్న ఆ పాట ఆమె మొదటి చిత్రమైన షావుకారులుంది. ఆమె మొదటి చిత్రమే కాదు, ఎన్టీఆర్ గారు కూడా హీరోగా ఎరంగేట్రం చేసిన సినిమా అని చెప్తారు. షావుకార్ జానకి ఈ పేరే ఒకప్పుడు చిత్రసీమలో ఎంతోమందికి స్ఫూర్తి కలిగించేది, ముఖ్యంగా స్త్రీవాదులకు ఊరటనిచ్చేది. నటిగానే కాదు, వ్యక్తిత్వంలోనూ షావుకార్ జానకి తనదైన శైలి ప్రదర్శించారు. స్త్రీ అంటే నాలుగు గోడల మధ్య ఉండే వస్తువు కాదని ఆ రోజుల్లోనే నిరూపించిన సాహసవంతురాలు జానకి. ఓ బిడ్డ తలైన తర్వాత కూడా తన స్వశక్తితో ముందుకు సాగాలని భావించారు. అందుకు చిత్రసీమ ఎంచుకోవటం నిస్సందేహంగా సాహసమే. ఈ సాహసి మాతృభాషలోనే కాదు, తమిళ, కన్నడ, మలయాళ భాషలోనూ మెప్పించారు. 14 ఏళ్ల ప్రాయంలో మద్రాసు చేరారు. అప్పట్లో అక్కడ ఆకాశవాణి రేడియో ఆర్టిస్టుగా పనిచేశారు. అదే సమయంలో నాటకాల్లోనూ నటించారు. పెళ్లైన కుటుంబ పరిస్థితుల కారణంగా 18 ఏళ్ల వయసులో అంటే 1950 ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో షావుకార్ చిత్రంలో సుబ్బులు పాత్ర నటించారామె. తొలి చిత్రంలోనే గోవిందరాజు సుబ్బారావు, శ్రీవాస్తవ వంగార, రేలంగి వంటి మేటి నటులతో పోటీపడి నటించారు. ఆ చిత్రంతోనే మహానటుడు ఎన్టీఆర్ తొలిసారిగా హీరోగా నటించడం విశేషం. అలానే జానకి తొలి హీరోయిన్. ఇక ఆ సినిమా పేరే జానకి ఇంటి పేరుగా మారిపోయింది. 7 దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘ ప్రయాణం

కథానాయికగా, ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు జీవం పోశారు జానకి. షావుకార్తో మొదలైన ఆమె నట ప్రస్థానం వందలాది పాత్రలతో సాగి దక్షిణాది సినిమా చరిత్రలో చెరగని అధ్యయనంగా మిగిలిపోయింది. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించిన జానకి గారు తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్ తదితర ప్రముఖ నటులతో కలిసి పనిచేశారు. రోజులు మారాయి. కన్యాశుల్కం, జయం మందే, పాండురంగ మహత్యం, డాక్టర్ చక్రవర్తి, అక్కా చెల్లెళ్ళు, బడిపంతులు, సంసారం ఒక చదరంగం వంటి బ్లాక్ బస్టర్లు ఆమె లిస్టులో ఉన్నాయి. వింటూనే ఉండండి మరిన్ని విశేషాలు ఈ పాట విన్న తర్వాత.

యా ఫ్రెండ్స్, మరి మీరు నరకృష్ణ తిరుగులు, మీరేడు ఫ్రెండ్ జానీతో. జానకి గారి కెరీర్లో ప్రత్యేకత ఏమిటంటే, ఆమె కేవలం కథానాయిక పాత్రలకే పరిమితం కాలేదు. కథానాయిక వయసుకు తగ్గట్టుగా తల్లి, అత్త, అక్క, బామ్మ, గంభీరమైన కుటుంబ పెద్ద వంటి విభిన్న పాత్రలను అద్భుతంగా పోషించారు. దీంతో ఎన్ని తరాలు మారినా అవకాశాలు తగ్గలేదు. చాలామంది నటీమణులు కథానాయక పాత్రల తర్వాత సినిమాలకు దూరం అవుతారు, కానీ జానకి గారు మాత్రం వయసుకు తగ్గ పాత్రలను స్వీకరిస్తూ తన నటనా ప్రయాణాన్ని కొనసాగించారు.

కొత్త తరం హీరోలు హీరోయిన్లతో కలిసి నటించారు. దీంతో ఆమె పాత తరం నుంచి కొత్త తరానికి వారధిగా నిలిచిన నటిగా గుర్తింపు పొందారు. జానకి నటనలో అతి తక్కువ హావభావాలతోనే పాత్ర భావాన్ని ప్రేక్షకులకు చేరవేయటం ప్రధాన బలం. ముఖ్యంగా కుటుంబ కథల్లో భావోద్వేగ సన్నివేశాలు, సహజమైన సంభాషణలు, గంభీరమైన పాత్రల్లో ఆమె చూపిన నటనా పటిమకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక హీరోయిన్గా మొదలై క్యారెక్టర్ ఆర్టిస్టుగా తరతరాల ప్రేక్షకులను అలరించిన షావుకారు జానకి ప్రయాణం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ప్రత్యేక అధ్యాయం అని చెప్పాలి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణాతిరులో మీరుడ ఫ్రెండ్ జానీతో. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఏకంగా 400 పైగా చిత్రాల్లో నటించి తన నటనా వైదుష్యాన్ని చాటుకున్నారు. హిందీతో సహా అన్ని భాషల్లోనూ తన పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకోవడం ఆమె గొప్పతనం. రోజులు మారాయి, ఏది నిజం? మంచి మనసులు, డాక్టర్ చక్రవర్తి, అక్కా చెల్లెళ్ళు, కన్యాశుల్కం వంటి ఎన్నో సామాజిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో కథానాయికగా మెప్పించారు. ఎన్టీఆర్ సొంత సంస్థ ప్రసిద్ధ బ్యానర్లో వెంకటేశ్వర స్వామి పక్కన లక్ష్మీదేవిగా కూర్చుకునే అరుదైన గౌరవం పొందిన నటి జానకి. 1987 వచ్చిన సంసారం ఒక చదరంగం చిత్రంలో పోషించిన చిలకమ్మ పాత్ర షావుకార్ జానకి గారి కెరీర్లోనే ఒక అద్భుతమైన పాత్రగా నిలిచింది.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణా తీరంలో మీరు ఫ్రెండ్ జానీతో. ఆ తర్వాత గీతాంజలి, తాయారమ్మ బంగారయ్య, మజ్ను వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు జానకి గారు. ఇలా అలనాటి క్లాసిక్ సినిమాల నుంచి కొత్త తరానికి గుర్తుండిపోయే చిత్రాల వరకు ఆమె ప్రయాణం కొనసాగింది. మేడం సినిమా తర్వాత శుభాకాంక్షలు, బావగారు బాగున్నారా, దేవి, రాబోయే చందమామ, ఎలా చెప్పడం వంటి చిత్రాలు నటించి మెప్పించారు. ఎవడే సుబ్రహ్మణ్యం, కంచె, సౌఖ్యం, బాబు బంగారం అన్ని మంచి శకునుముల వంటి చిత్రాలు కనిపించి మరో తరం ప్రేక్షకులను పలకరించారు. తల్లి, అత్త, బామ్మ, వదిన హాస్య పాత్రలోనూ తనదైన ముద్రవేశారు. అందుకే ఆమెను 4 తరాల ప్రేక్షకులకు పరిచయమైన కళాకారిణిగా గుర్తిస్తారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో కలిపి దాదాపు 400 పైగా చిత్రాలు నటించినా

జానకి అందులో 200కు పైగా సినిమాల్లో కథానాయికగా అలరించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, డాక్టర్ రాజ్ కుమార్ వంటి అగ్ర నటులందరి సరసన నటించి మెప్పించారు. ముఖ్యంగా తమిళంలో అత్యధికంగా ఎంజీఆర్, శివాజీ గణేశన్ సరసన కథానాయికగా నటించి భారీ క్రేజ్ సొంతం చేసుకున్నారు. భారతదేశంలో నలుగురు ముఖ్యమంత్రులుగా పనిచేసిన నాయకులు ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత, కరుణానిధులతో కలిసి నటించిన ఏకైక కథానాయికగా ఆమె అరుదైన రికార్డును నెలకొల్పారు.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణ తెలుగులో, మీరు ఫ్రెండ్ జానకితో. షావుకారు చిత్రంతో నటిగా కెరీర్ ప్రారంభించిన జానకి గారు చివరిగా అన్ని మంచి శకునమలే చిత్రంతో నటించారు. 73 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఆమె 2 సినిమాలు నిర్మించారు. బెంగాలీలో ఉత్తమ్ కుమార్ నిర్మించిన ఉత్తర్ ఫాల్గుని సినిమా ఈమె కె బాలచంద్ర దర్శకత్వంలో కవ్య తలాయివి పేరుతో రీమేక్ చేశారు. బెంగాలీలో సుచిత్ర సేన్ తల్లి కూతురుగా నటించిన పాత్రల్ని తమిళంలో జానకి పోషించారు. ఇక జానకి నిర్మించిన 2వ సినిమా రంగరాట్టనం, కృష్ణన్ సంజు దర్శకత్వం దీనికి తెరనెక్కించారు. ఇందులో జానకితో పాటు శివాజీ గణేశన్, రవిచంద్రన్ కీలక పాత్ర పోషించారు. జానకి గారి చెల్లి కృష్ణకుమారి గారి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఆవిడ కూడా కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినీ రంగంలో రాణించారు. కానీ అక్కా చెల్లెలు ఇద్దరు కలిసి ఏ సినిమాలోనూ నటించలేరు.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణ తెరవులో, మీరు ఫ్రెండ్ జానకితో. జానకి గారి పిల్లలు ఎవరూ సినీ రంగం వైపు చూడలేదు, కానీ తన మనవరాలు వైష్ణవి మాత్రం అమ్మమ్మ అడుగుజాడల్లో నడుస్తూ పలు చిత్రాల్లో నటించారు. అంతేకాదు, కె విశ్వనాథ్ రూపొందించిన శుభ సంకల్పంలో సహాయనాయుడిగా నంది అవార్డు కూడా అందుకున్నారు. తను డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. జానకి గారు నటనే కాదు మంచి పాకశాస్త్ర నిపుణురాలు, వంట చేయటంలో తిట్ట. ఆమె చేతి వంట అలా ఉండేదంట. అంతేకాదు, దివంగత నటి శ్రీదేవిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా జానకి గారే. జానకి గారు కళారంగానికి, సేవారంగానికి చేసిన సేవలకు గాను ఆమెకు అవార్డు రివార్డులు ఎక్కువే. దక్షిణాది భారత సినిమాకి చేసిన కృషికి ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, సౌత్ పురస్కారం, 1985లో మహానటి సావిత్రి అవార్డు, 1985లో శ్రేష్ఠత ఆరిజోనాలోని ఓల్డ్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్, 1989లో ఇండియన్ ఎక్స్ప్రెస్ తేనర గోల్డెన్ అవార్డు, 2004లో నడిగర్ తిలగం శివాజీ జీవితకాల సాఫల్య పురస్కారం, 2000లో డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు జీవిత సాఫల్య పురస్కారం, 1970 ఇరుకోడుగల చిత్రానికి ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు, 1987లో సంసారం ఒక చదరంగం చిత్రానికి ఉత్తమ సహనాయటిగా రాష్ట్ర నంది అవార్డు, 2007లో అమూల్యం చిత్రానికి ఉత్తమ సహాయనటిగా రాష్ట్ర నంది అవార్డు, సైమా జీవిత సాఫల్య పురస్కారం, కర్ణాటక ప్రభుత్వం నుండి రాజ్యోత్సవ అవార్డు, వండర్ ఉమెన్ అవార్డ్స్, భారతీయ సినిమా ఎవర్ గ్రీన్ ఎంటర్టైన్మెంట్గా, తమిళనాడు ప్రభుత్వం పురిచేరి తలైవి డాక్టర్ కె జయలలిత స్పెషల్ కలైమామణి అవార్డు, భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం 2022లో అందుకున్న ఘనత జానకి గారిది. మరి ఈనాటి కృష్ణా తీరంలో షావుకారు జానకి గారి గురించిన కొన్ని విషయాలు మిమ్మల్ని ఎంతో అలరించాయనుకుంటున్నాను. ఆవిడ నటించిన సినిమాల నుంచి మీకోసం సూపర్ సాంగ్స్ నేను ప్లే చేస్తున్నాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. 2036 ఒలింపిక్స్ కోసం అథ్లెట్లను ఇప్పటి నుంచి సిద్దం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. 5 నుంచి 15 ఏళ్ల వయస్సున్న

క్రీడాకారులను గుర్తించేందుకు టాలెంట్ హంట్ మొదలు పెట్టాలన్నారు. ఖేల్ కీ బాత్ పీఎం కిసాన్ ప్రోగ్రాంలో ప్రధానమంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల కొండల్లో గ్రావెల్ క్వారీ లీజుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొండలపై మైనింగ్ లీజును పూర్తిగా రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 332కు పెరిగింది. వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతైనట్టు కేంద్రం ప్రకటించింది. తమిళనాడు 37, కేరళ 33, బెంగాల్కు చెందిన 32 మంది, మహారాష్టకు చెందిన 7, ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మంది, త్రిశూలి 1 ప్రాజెక్టు సిబ్బంది 73 మంది, ఈషా ఫౌండేషన్కు చెందిన 80 మంది సభ్యులు వరదల్లో గల్లంతైనట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 42 టన్నుల సహాయ సామగ్రిని నేపాల్కు భారత ప్రభుత్వం పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం మరో 3 లక్షల కొత్త పింఛన్లు ఇచ్చేందుకు సిద్దమైంది. సెప్టెంబర్ 2వ వారం నుంచి వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. అర్హులు స్వర్ణగ్రామం వార్డు కార్యాలయాల్లో లేదా ssspensions.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్తో పాటు సంబంధిత ధృవీకరణ పత్రాలను అటాచ్ చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా జన్ధన్ ఖాతాల్లో మొత్తం డిపాజిట్లు 3.17 లక్షల కోట్లకు చేరాయి. 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను ప్రజలు తెరిచారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పీఎంజేడీవై 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. నేపాల్కు వెళ్లిన రాష్ట్రానికి చెందిన 5 రాచీకి ఇంకా లభ్యం కాలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన సుహాసిని రెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన రమేష్ బాబు, కాకినాడ జిల్లాకు చెందిన మరో 3 ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. మానసరోవర్ యాత్రకు వెళ్లిన కర్నూలు జిల్లా ఆదోనివాసులు సురక్షితంగా ఉన్నారని, వారిని క్షేమంగా తీసుకొస్తామన్నారు. నేపాల్ చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులను సురక్షితంగా తీసుకొచ్చేలా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రేపు రాఖీ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని మహిళలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 24,100 పాయింట్ల దిగువకు చేరింది. సెన్సెక్స్ 539 పాయింట్లు పతనమై 76,933 వద్ద స్థిరపడగా నిఫ్టీ 116 పాయింట్లు కోల్పోయి 24,090 వద్ద ముగిసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: యా ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 7 గంటల 5 నిమిషాలు కావచ్చు. మరికొద్ది క్షణంలో తెలుగులో వార్తలు రిలే వింటారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు.

0: ముసింది. రెండు మ్యాచ్ల సిరీస్ ను 1-0 భారత్ కైవసం చేసుకుంది. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. స్పోర్ట్స్ యూనివర్సిటీల నుంచి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా ప్రతి దశలో ప్రతిభకు తగిన సహకారం లభించే ఒక సమగ్ర వ్యవస్థను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రసంగించిన నరేంద్ర మోదీ, క్రీడలు అంటే కేవలం పతకాలు సాధించడం మాత్రమే కాదని, అభివృద్ది చెందిన భారత నిర్మాణంలో దేశ క్రీడా నైపుణ్యాన్ని, యువశక్తిని ఏకం చేసే ఒక విశిష్ట లక్ష్యమని పేర్కొన్నారు. 5 నుంచి 15 సంవత్సరాల వయసు గల పిల్లల్లోని క్రీడా ప్రతిభను వెతికి తీసేందుకు ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఎర్రకోట వేదికగా తాను ప్రకటించిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా బలమైన క్రీడా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం 36,000 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. పాలాజ్లోని ఐఐటీ గాంధీనగర్లో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. స్పోర్ట్స్ అకాడమీలను స్థాపించడానికి, ఉత్సాహపూరితమైన క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ నిధులను వినియోగిస్తామని ఆయన అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు అంతర్జాతీయ వేదికలపై పోటీ పడే అవకాశాలు లభించేలా ఇది తోడ్పడుతుందని మంత్రి పేర్కొన్నారు.
1: भारत का स्पोर्ट्स इकोसिस्टम केवल इंफ्रास्ट्रक्चर और मेडल्स तक सीमित नहीं है. फिट इंडिया से करोड़ों युवाओं को जोड़ने से लेकर संडे ऑन साइकिल जैसी पहलों तक आपने फिटनेस को लाइफस्टाइल और स्पोर्ट्स को नेशनल मूवमेंट बना दिया है. सिर्फ इतना ही नहीं, नेशनल स्पोर्ट्स गवर्नेंस एक्ट के माध्यम से ट्रांसपेरेंसी, अकाउंटेबिलिटी और फेयर अपॉर्चुनिटी को मजबूत करने का प्रयास यह सुनिश्चित करता है कि प्रतिभा को अपना टैलेंट साबित करने का समान मंच मिले.
0: దేశంలో సాంప్రదాయ క్రీడలను ఉత్సాహపూరితమైన క్రీడా సంస్కృతిగా మలచాల్సిన అవసరం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని హిందూ కాలేజీలో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్లో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఒక బలమైన క్రీడా వ్యవస్థను అభివృద్ది చేస్తోందని రిజిజు చెప్పారు. గత దశాబ్ద కాలంలో దేశీయ రక్షణ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు పెరిగి 1.8 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని, ఎగుమతులు కూడా 39,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని, భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్లోని 57 ఏళ్ల చరిత్ర కలిగిన జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ యుద్ద ట్యాంకుల సమగ్ర మరమ్మతుల కోసం నిర్మించనున్న 472 కోట్ల రూపాయల విలువైన నూతన కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి రక్షణ ఎగుమతులను 50,000 కోట్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. భారతదేశం కేవలం ఆయుధాలను తయారు చేయడమే కాకుండా వాటి నిర్వహణ, సమగ్ర మరమ్మతులు, ఆధునీకరణ చేసే సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకుంటోందని ఆయన తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల ప్రమాదంలో చిక్కుకున్న భారత పౌరులను గుర్తించి కాపాడేందుకు భారతదేశం సహాయక చర్యలను వేగవంతం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విలేకరులతో మాట్లాడుతూ, ఈ దుర్ఘటన జరిగిన సమయంలో నేపాల్లో ఉన్న 288 మంది భారతీయ పౌరులతో ఇంకా సంబంధాలు పునరుద్దరణ కాలేదని తెలిపారు. త్రిశూలి 1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది భారతీయులు కూడా వీరిలో ఉన్నారని అన్నారు. బాధిత ప్రాంతంలో సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో అక్కడి సమాచారం సేకరించేందుకు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ప్రాజెక్టు అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న భారతీయులతో సంప్రదింపులు జరిపేందుకు నేపాల్ అధికారుల సహకారంతో భారత యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులను నేపాల్లో రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
2: Prime Minister yesterday spoke to the Prime Minister of Nepal, conveyed our deepest condolences, conveyed that India stands in solidarity with people of Nepal, has also offered all possible humanitarian assistance from our side. As per information currently available, there are 288 Indian nationals who remain uncontactable.
0: విదేశాంగ మంత్రిత్వ శాఖలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఇది 24 గంటలు పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.

0: నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులందరి స్థితిగతులను, క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు అత్యవసర చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. నేపాల్లో ఏర్పడిన వరద పరిస్థితిపై న్యూఢిల్లీలో విదేశాంగ కార్యదర్శి, ఖాట్మండు, బీజింగ్లలోని భారత రాయబారులతో డాక్టర్ జయశంకర్ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ విషయమై వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, టూర్ ఆపరేటర్లు, ప్రాజెక్టు అధికారులతో విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరంతరం సమన్వయం చేసుకుంటోందని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య ఈరోజు 270కి చేరింది. ఈ విపత్తులో 288 మంది భారతీయ పర్యాటకులతో సహా గల్లంతైన వేలాది మంది కోసం నేపాల్ అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శనివారం నుంచి ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లలో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సీబీ జార్జ్ మాట్లాడుతూ, తమ పర్యటనలో మొదటి భాగంగా ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షావ్కత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్లో 2 రోజుల పాటు అధికారిక పర్యటన చేస్తారని తెలిపారు. భారత్, ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నరేంద్ర మోదీ అధ్యకుడు మిర్జియోయేవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. తాష్కెంట్ నుండి ప్రధానమంత్రి కిర్గిజిస్తాన్లోని బిష్కెక్కు చేరుకుంటారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యకుడు సదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు ఈ నెల 31న జరిగే 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. మధ్య ఆసియా సంపన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా జరిగే 6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో కూడా ప్రధానమంత్రి పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. కొలంబోలో జరిగిన 5వ రోజైన చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య శ్రీలంక జట్టు తమ 2 ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేయడంతో భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2వ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ డ్రా అయినప్పటికీ శుభ్మంగిల్ నేతృత్వంలోని భారత జట్టు 2 మ్యాచ్ల సిరీస్ను 1-0 కైవసం చేసుకుంది. 2వ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, అనంతరం శ్రీలంకను 290 పరుగులకే ఆలౌట్ చేసి 213 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. దేశం అభివృద్ది సాధించాలి అంటే స్పష్టమైన దార్శనికత, భవిష్యత్ ప్రణాళిక ఎంతో కీలకమని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈ రోజు జరిగిన 21వ గ్లోబల్ సస్టైనబిలిటీ సమ్మిట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. భారతదేశ సుస్థిరాభివృద్ది కోసం పనిచేస్తున్న అన్ని భాగస్వామ్య వర్గాల మధ్య సహకారం, సమన్వయం, నిరంతర సంప్రదింపులు అవసరమని గడ్కరీ స్పష్టం చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, వ్యాపారం, వ్యవసాయం, పర్యాటక రంగాలు ఆర్థికాభివృద్ది సాధించాలంటే దార్శనికత ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ది ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతో కూడుకున్నవిగా, కాలుష్యరహితంగా, స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసినవిగా ఉండాలని ఆయన ఇతర దేశాలపై ఆధారపడే దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2వ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. 2 మ్యాచ్ల సిరీస్ను 1-0 భారత్ కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్గా 7:00 30 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. మరి ఈ టైం ఏంటో మీ అందరు తెలుసు కదా, మనందరం వచ్చేసాం మనసును మనసాయిలో మరి వచ్చే పాటలతో పాటు సరదా సరదాగా నేను అడిగే ప్రశ్నలకు అంతే సరదాగా మీరు పంపించే ఆన్సర్లతో ఆడే పాడే టైం. మరి నేను ఒక బ్యూటిఫుల్ ట్రాక్తో ఈనాటి మనసును మనసాయిని స్టార్ట్ చేసేద్దాం. ఆ తర్వాత అడిగే ప్రశ్నకు, నేను వినిపించబోయే పాటకు మీరు కరెక్ట్గా ఆన్సర్ పంపించడానికి రెడీగా ఉండండి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసాయిలో మేరీడ్ ఫ్రెండ్ జానీతో. యా ఫ్రెండ్, మరి మీకోసం ఒక సూపర్ సాంగ్ నేను ప్లే చేసేస్తాను. ఆ పాట వినండి. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ చిత్రంలో మెగాస్టార్ క్యారెక్టర్ ఏంటి? ఇప్పుడు నేను వినిపించబోయే పాట ఆ సినిమాలో మెగాస్టార్ క్యారెక్టర్ ఏంటో తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా ఆన్సర్ పంపించేయండి.

ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతీయ కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో మీరేడు ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు మరి ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారో చూద్దాము. ఓకే, రాజేష్ రెడ్డి ఆదోని మండలం, ఆ తర్వాత పెడన జోగనందరావు కాలనీ అప్పలరాజు, మూసపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మిర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఎదోజీ, సక్కుబాయి, నెక్స్ట్ వచ్చేసి గోవింద్, యా డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, కానూరు నుంచి తాతారావు, ఆ తర్వాత రత్నం వైజాగ్ నుంచి, నున్న నుండి శోభారాణి రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, రియాన్స్, రుత్విక, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఆన్సర్ అసలు మీకు ప్లే చేసిన మూవీ పేరే ఆన్సర్, కామ్రేడ్ ఆచార్య. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకొక సూపర్ సాంగ్ నేను ప్లే చేస్తాను. ఈ సినిమా డైరెక్టర్ ఎవరో తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి. ఈ చిత్ర ఇప్పుడు నేను వినిపించబోయే పాట ఏ చిత్రంలోనిది, చిత్రం పేరు అవసరం లేదు, డైరెక్టర్ గనక తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు పాలెంపోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. ఆ నెక్స్ట్ వచ్చేసి బాలాజీ ఫ్రమ్ వనస్త్రిపురం, పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు, కానూరు నుంచి తాతారావు, రత్నం వైజాగ్ నుంచి, మూసపేట గ్రామం నుంచి ఎం నరేష్, మిర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజీ సక్కుబాయ్. ఆ నెక్స్ట్ వచ్చేసి రాజేష్ రెడ్డి ఆదోని మండలం, అంపాపురం గ్రామం, చిరంజీవి నాగభూషణ, వగ్గా శివయ్య, ముంత పెద్దన్న, నున్న నుండి శోభారాణి రంగారావు, సాగర్ చాందిని, అవినాష్, శ్రేయాన్స్ రుత్విక. ఆ తర్వాత ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఎన్ హిమవంత్ కుమార్ విజయవాడ వన్ నుంచి. ఆ నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి, పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు, వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం. వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. ఇంకొకరు ఎవరు పంపించేస్తారు, ఉట్నూరు నారాయణపేట నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి, వీరంతా కూడా. యా ఫ్రెండ్స్, మరి మీకోసం వచ్చేస్తుంది ఇంకొక సూపర్ సాంగ్. అది ఆ పాట వినండి. ఈ సినిమా ఏ బ్యానర్పై నిర్మించారు? నేను వినిపించబోయే పాట, సినిమా పేరు మీరు వెంటనే ఐడెంటిఫై చేస్తారు. ఈ సినిమాని ఏ బ్యానర్పై నిర్మించారు?

యా ఫ్రెండ్స్, మరి మీరు విన్న ఈ పాట రాధేశ్యామ్ చిత్రంలో ఉంది. ఈ చిత్రాన్ని ఏ బ్యానర్ పై నిర్మించారని నేను అడిగేస్తాను కదా, మరి కరెక్ట్ ఆన్సర్లు ఎవరెవరు పంపించేశారో చూసేద్దాం. యా పెడన్ జోగానందరావు కాలం నుంచి చెప్పలేదు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్. ఆ తర్వాత అనంతపురం నుంచి అనురాధ. ఆ తర్వాత పుట్టపాక మిరియాల తిరుమలయ ఆండాలు. అంపాపురం గ్రామం చిరంజీవి.

నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్. ఆ తర్వాత దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, కానూరు నుంచి తాతారావు, ఎన్ హేమంత్ కుమార్ విజయవాడ వన్ నుంచి, రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. యా ఫ్రెండ్స్, మరి వెళ్ళిపోదాం ఇంకొక నెక్స్ట్ సాంగ్లోకి. నేను ఆన్సర్ ఎందుకు రివీల్ చేయట్లేదంటే, ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పిన వెంటనే నెక్స్ట్ ఆ ఆన్సర్ తీసుకుని మళ్ళీ ఎస్ఎంఎస్లు పంపించేస్తూ ఉంటారు. ఎవరు కరెక్ట్ ఆన్సర్ పంపించారో తెలుసు కదా, అందుకనే కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపించారో వాళ్ళ పేర్లు మాత్రమే చదువుతున్నాను. ఇప్పుడే పంపించేశారు నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని, రివే, అవినాష్, శ్రేయాన్స్, రుత్విక, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. తర్వాత ఓకే, వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి డి గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. యా ఫ్రెండ్స్, మరి మీకోసం ఇంకొక సూపర్ సాంగ్ ప్లే చేస్తాను. ఈ సినిమా సంగీత దర్శకులు పేరు తెలిస్తే నాకు వెంటనే ఆన్సర్ ఎస్ఎంఎస్ పంపించేసేయండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో మీ రేడియో ఫ్రెండ్ జానితో. నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్లు చాలామంది పంపించేస్తారండి. ఓకే, గబగబా చదివేస్తాను. దీపిక హైదరాబాద్ నుంచి, ఆ తర్వాత వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద జానకిరాజు, ఆ తర్వాత పెడన్ జోగానందరావు కాల నుంచి అప్పలరాజు, రత్నం వైజాగ్ నుంచి, కానూరు నుంచి తాతారో, ఆ నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆ నెక్స్ట్ వచ్చేసి కడప వినయ్, కిషోర్, రఘు, మధు, నగేష్, వీరంతా పంపించారు. నున్న నుండి శోభారాణి, సాగర్, చాందిని, అవినాష్, శ్రేయాన్స్, రుత్విక, వీరంతా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆ తర్వాత గనగలు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, అంపాపురం గ్రామం చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న, దస్తగిరి సంధ్యా, పుదుటూరు కడప జిల్లా నుంచి, కనకారావు పెడన్ నుంచి, అనంతపురం నుంచి అనురాధ, డి బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, మిరియాల తిరుమలయ్య, ఆండాలు పుట్టపాక నుంచి, ఎన్ హిమంత్ కుమార్ విజయవాడ 1, నెక్స్ట్ వచ్చేసి విజయవాడ జయశ్రీ, సీత, సమత, ప్రసన్న, జ్యోతి, తేజు, ఆ నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎంఆర్ఆర్ యశోద, జానకిరాజు, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారు. మరి స్టూడియోలో టైం కూడా 7:30 అయిపోయింది. ఓకే, లాస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగేస్తాను. అది ఏంటి అంటే, ఓకే నేనే మూవీ పేరు చెప్పేస్తాను. అన్నీ మంచి శకునములే చిత్ర దర్శకులు డైరెక్టర్ ఎవరో తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసు మనసులో, మీరేడు ఫ్రెండ్ జానీతో. కరెక్ట్ ఆన్సర్ ఎవరెవరు పంపించేశారో చూసేద్దాము. పెడం జోగానంద్రరావు కాలనీ చప్పల రాజు, తర్వాత డి బాలాజీ ఫ్రమ్ వనస్త్రీపురం, ఆ తర్వాత వచ్చేసి జయశ్రీ, సీత, సమత, ప్రసన్న, జ్యోతి విజయవాడ నుంచి, నూన నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, రేయాన్స్, రుత్విక, అంబాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ముంత పెద్దన్న. ఆ నెక్స్ట్ వచ్చేసి దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, నిజామాబాద్ ఉమ్మేడ్ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, మూసపేట నుంచి ఎం నరేష్, మిర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఎదోజీ సక్కుబాయి, ఎన్ హేమంత్ కుమార్, విజయవాడ 1, ఆ తర్వాత కడప, ఓకే, వినయ్ కిషోర్, నగేష్, రఘు జాని. ఆ నెక్స్ట్ వచ్చేసి దీపిక హైదరాబాద్ నుంచి, అనంతపురం నుంచి అనురాధ, కనకారావు పేడం నుంచి, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. ఆ నెక్స్ట్ వచ్చేసి కె సురేంద్రనాథ్, జోరుగడ్డ ఒడిశా నుంచి, ఓకే, రత్నం వైజాగ్, ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి, డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయి, అజయ్, శృతి, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారండి. ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్లీ 7:55 అయిపోయింది. మరి మీకోసం సూపర్ సాంగ్తో ఈనాటి మనసును మంచి సైనిక్కి సైనింగ్ అప్ చెప్పేసేద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. క్రీడలంటే కేవలం పతకాలు సాధించడం కాదని, వాటిని దేశ నిర్మాణ ప్రక్రియలో అంతర్భాగం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేపాల్ వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నేతన్నల సంక్షేమం, ఆర్థిక భద్రతకు రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అర్హత కలిగిన ప్రతి నేతన్నకు నేతన్న సేవలో పథకం ద్వారా ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనం అందేలా అధికారులు సమగ్రంగా పనిచేయాలని ఆదేశించారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన 65వ సీఆర్డీఏ సమావేశం

వేసాలో వివిధ పరిపాలన అనుమతులకు ఆమోదం లభించింది. 596 కోట్ల రూపాయలతో లైబ్రరీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం, 1430 కోట్ల రూపాయలతో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చినట్లు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. 2026 జనవరి 6 లోపు రుణాలు తీసుకున్న 2వ దశ భూ సమీకరణ రైతులకు కూడా రుణమాఫీ వర్తింపు చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించినట్లు మంత్రి పి నారాయణ తెలిపారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండల పరిధిలోని పంచదారుల కొండను నో మైనింగ్ జోన్గా రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 2.513 హెక్టార్ల విస్తీర్ణాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తూ గనుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. యుద్ద ట్యాంకులు దేశ సరిహద్దుల్లో ఉక్కు గోడలు లాంటివని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. డ్రోన్లు, క్షిపణుల పాత్ర పెరుగుతున్నప్పటికీ భూతల దాడుల్లో యుద్ద ట్యాంకులు కీలకమని తెలిపారు. మధ్యప్రదేశ్లో యుద్ద ట్యాంకుల మరమ్మతుల కోసం 472 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం రాజ్నాథ్ ఈ మేరకు ప్రసంగించారు. నియోజకవర్గాల పునర్విభజనపై కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రస్తుత లోక్సభ స్థానాల సంఖ్య 543, మరో 25 ఏళ్ల పాటు ఇలాగే ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రాల వారీగా ఉన్న లోక్సభ స్థానాల్లోనూ ఇలాంటి మార్పులు చేయవద్దని సూచించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మృతి చెందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178700 టోల్ ఫ్రీ నంబర్కు గానీ MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు గానీ రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మళ్లీ కలుద్దాం.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్లీ 8 o'clock దాట్ 3 మినిట్స్ 20 సెకండ్స్ కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, మరి మనందరం వచ్చేసాం డ్యూయట్ డ్యూయట్ ఫిల్మీ డ్యూయట్స్ ఎంజాయ్ చేయడానికి. నేనైతే మీరు మెచ్చే డ్యూయట్స్తో రెడీగా ఉన్నాను ఆస్వాదించడానికి. మీరు రెడీనే కదా, మరి స్టార్ట్ చేద్దాం ఒక సూపర్ సాంగ్తో.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: అరవింద సమేత వీరరాఘవ చిత్రానికి దళార్ మెహందీ, అంజనా స్వామి పాడిన పాట, సాహిత్యం రామజోగ శాస్త్రి, సంగీతం థమన్ ఎస్ఎస్.

భైరవ గీత చిత్రానికి విజయేష్ దాస్, శక్షి హోల్కర్ పాడిన పాట, శిరశ్రీ సాహిత్యానికి రవిశంకర్ సంగీతం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: భరత్ అనే నేను చిత్రానికి యాసిన్ నిజార్ రీటా పాడిన పాట, రామజోగేశ్వరి సాహిత్యానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇది నా లవ్ స్టోరీ చిత్రానికి నరేష్ అయ్యర్, ప్రియా హిమేష్ పాడిన పాట, రమేష్ గోపి సాహిత్యం, శ్రీనాథ్ విజయ్ సంగీతం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దేశ జాతీయ ప్రయోజనాలను పెంపొందించేలా భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము దౌత్యవేత్తలకు సూచించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. గడచిన దశాబ్ద కాలంలో దేశ రక్షణ రంగ ఉత్పత్తి సుమారు 4 రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. వార్తల వివరాలు. ప్రపంచంతో భారత్ సంబంధాలు ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఐఎఫ్ఎస్కు చెందిన ట్రైనీ అధికారులు రాష్టపతి భవన్లో ఈరోజు ఆమెను కలిశారు. అవసరమైన సమయాల్లో దేశ పౌరులకు భారత దౌత్య కార్యాలయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని ద్రౌపది ముర్ము యువ దౌత్యవేత్తలకు సూచించారు. ఐఎఫ్ఎస్ అధికారులు ప్రభుత్వానికి మాత్రమే కాక 140 కోట్ల మంది దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తారు.

0: అన్నారు. విదేశాలలో భారత్కు ప్రాతినిధ్యం వహించడం, దేశ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలను బలోపేతం చేయడం వంటి గొప్ప అవకాశం, బాధ్యత ట్రైనీ అధికారులపై ఉందని వ్యాఖ్యానించారు. భారతదేశ జాతీయ ప్రయోజనాలను పెంపొందించే భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని రాష్టపతి దౌత్యవేత్తలకు సూచించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమంలో దృశ్య మాధ్యమ విధానంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగిస్తూ, క్రీడా విశ్వవిద్యాలయాల నుండి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు ప్రతి దశలోనూ ప్రతిభను ప్రోత్సహించేలా దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్నారు. క్రీడలు పతకాలు గెలిచేందుకు మాత్రమే పరిమితం కాదని, దేశ నిర్మాణంలో క్రీడా సామర్థ్యాన్ని, యువశక్తిని ఏకం చేసే ఒక గొప్ప లక్ష్యమని అన్నారు. చిన్నారులకు ఆసక్తి ఉన్న క్రీడపైనే కాకుండా వారికి ఏ క్రీడ అత్యంత అనుకూలంగా ఉంటుందో గుర్తించడంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఖేలో ఇండియా సంవాద్ అనేది క్రీడల గురించి చర్చించే కార్యక్రమం మాత్రమే కాదని, ఇక్కడ వెలువడే ప్రతి ఆలోచన దేశ క్రీడా విధానానికి కొత్త దిశను చూపగలదని వ్యాఖ్యానించారు. దేశ యువశక్తి నుండి వచ్చే ఈ కొత్త ఆలోచనలే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో కీలకంగా మారతాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: जब मैं स्पोर्ट्स की बात करता हूं तो ये केवल मेडल जीतने तक सीमित नहीं है, ये विकसित भारत के निर्माण में भारत की खेल शक्ति और भारत की युवा शक्ति को एक साथ जोड़ने का अभियान है। मैं हमेशा कहता आया हूं, जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है, खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना और దేశ గౌరవ బడానా.
0: ఆకస్మిక వరదల కారణంగా నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయులను గుర్తించి రక్షించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, విపత్తు సంభవించిన సమయంలో నేపాల్లో ఉన్న 288 మంది భారతీయులతో ఇంకా సంప్రదింపులు జరగలేదని, వీరిలో త్రిశూలి 1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది కూడా ఉన్నారని చెప్పారు. నేపాల్కు 47 టన్నులకు పైగా అత్యవసర సహాయక సామగ్రిని పంపించామని, రక్షణ సహాయక చర్యల కోసం బెయిలీ వంతెనలను కూడా తరలిస్తున్నామని వివరించారు. చైనా వైపు చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తరలించేందుకు బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం అన్ని ప్రయత్నాలు చేస్తోందని జైస్వాల్ తెలియజేస్తూ,
2: दो जहाज पे हम लोगों ने सहायता नेपाल को पहुंचाया है. पहला जहाज यहां से 10 टन करीबन रिलीफ मटेरियल लेके काठमांडू पहुंचा था, जिसमें कि कंबल, सोलर लैम्प, दवाइयां, हाइजीन किट्स और टेंट वगैरह इस प्रकार की चीजें हैं. दूसरा जहाज C-17 वो आज सवेरे हमारे यहां से निकला और इसमें 37.5 टन की सप्लाई, जिसमें कि 28.5 टन रिलीफ आइटम्स और 8 टन दवाइयां और 1 टन खाने पीने की सामग्री और जो भी मानवीय सहायता हो सकता है वो भी हम प्रदान करेंगे.
0: రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ది దిశగా పయనిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్లోని వెహికల్ ఫ్యాక్టరీ జబల్పూర్లో టీ సిరీస్ యుద్ధ ట్యాంకుల సమగ్ర మరమ్మతు కోసం 472 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు పెరిగి సుమారు 180,000 కోట్ల రూపాయలకు చేరగా, ఎగుమతులు దాదాపు 39,000 కోట్ల రూపాయలకు పెరిగాయని చెప్పారు. 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి 50,000 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఎగుమతులను సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29వ తేదీ నుండి 4 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లలో పర్యటించనున్నారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షులు షౌకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్లోని తాష్కంట్లో 2 రోజుల అధికారిక పర్యటన జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ విభాగం కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. భారత్, ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి మిర్జియోయేవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారని చెప్పారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యకులు సాదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కంట్ నుండి కిర్గిజ్స్థాన్లోని బిష్కెక్ నగరానికి వెళ్తారు. 2 రోజుల పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ ఈ నెల 31న జరగనున్న 26వ

0: షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారని, ఆ వేదికపై భద్రత, అనుసంధానత, అవకాశాలకు సంబంధించి భారతదేశ ప్రాధాన్యతలను ఉద్ఘాటిస్తారని సిబి జార్జ్ తెలియజేశారు. దేశవ్యాప్తంగా పటిష్టమైన క్రీడా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు ప్రభుత్వం 36,000 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. పాలజ్లోని ఐఐటి గాంధీనగర్లో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్ సందర్భంగా ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, క్రీడా అకాడమీలను స్థాపించడానికి, క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ నిధులను వినియోగిస్తామని చెప్పారు. దీని ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రపంచ వేదికలపై పోటీ పడే అవకాశాలు లభిస్తాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: భారత్ కా స్పోర్ట్స్ ఇకో సిస్టమ్ కేవల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ మెడల్స్ తక్ సీమిత్ నహీ హై, ఫిట్ ఇండియా సే కరోడో యువాఓ కో జోడనే సే లేకర్ సండే ఆన్ సైకిల్ జేసి పహలో తక్ ఆప్నే ఫిట్నెస్ కో లైఫ్ స్టైల్ ఆర్ స్పోర్ట్స్ కో నేషనల్ మూమెంట్ బనా దియా హై. ప్రధానమంత్రి జీ, సిర్ఫ్ ఇత్నా హీ నహీ, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ కే మాధ్యమ్ సే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఆర్ ఫేర్ అపర్చునిటీ కో మజబూత్ కర్నే కా ప్రయాస్ యా సునిశ్చిత్ కర్తా హై కి ప్రతిభా కో అప్నా టాలెంట్ సాబిత్ కర్నే కా సమాన్ మంచ్ మిలే.
0: పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతి, అవకాశాలను ప్రపంచం గుర్తిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ముంబైలో ఈరోజు జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఈ ఏడాది నవంబర్ 2 నుండి 5 వరకు న్యూఢిల్లీలో జరగనున్న భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2026లో సుమారు 8 నుండి 10 దేశాలు భాగస్వామ్య దేశాలుగా పాల్గొంటాయని చెప్పారు. పునరుత్పాదక ఇంధన రంగంలో సామర్థ్య పెంపుదల, నిబద్ధత, నాణ్యత, విశ్వసనీయత, సరసమైన ధరలు ఆవశ్యకమని కేంద్ర మంత్రి వివరించారు. భారత్ ఆతిథ్యంలో బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో వచ్చే నెల 12-13 తేదీల్లో జరగనుంది. బిల్డింగ్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో జరిగే సమావేశంలో బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల నాయకులతో పాటు అవుట్రీచ్ ఆహ్వానితులు కూడా పాల్గొంటారు. ఉమ్మడి ప్రాధాన్యతలపై, బ్రిక్స్ అంతర్గత సహకారాన్ని బలోపేతం చేయడంపై నాయకులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అలాగే పరస్పర ప్రాముఖ్యత కలిగిన ప్రపంచ, ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలను తెలియజేస్తారు. భారతదేశం అధ్యక్షత వహించిన ఈ సంవత్సర కాలంలో రాజకీయ భద్రత, ఆర్థిక, ద్రవ్య, సాంస్కృతిక, ప్రజల మధ్య మార్పిడులు వంటి ప్రాథమిక అంశాల ద్వారా బ్రిక్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా 25కు పైగా నగరాల్లో 350కి పైగా సమావేశాలు, కార్యక్రమాలు జరిగాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ జాతీయ ప్రయోజనాలను పెంపొందించేలా భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము దౌత్యవేత్తలకు సూచించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు డ్యూట్ డ్యూట్ ఫిల్మ్ డ్యూట్స్లో, మీరు ఫ్రెండ్ జానీతో. దేవదాస్ చిత్రానికి సిద్ శ్రీరామ్ రమ్య బెహరా పాడిన పాట, శ్రీవేణుల సీతారామ శాస్త్రి సాహిత్యానికి సంగీతం మణిశర్మ.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: F2 చిత్రానికి సాగర్ ఎంఎం మానసిపాడిన పాట, బాలాజీ సాహిత్యానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్లీ 9 o'clock అయిపోయింది. ఇంతటితో ఈనాటి డ్యూట్ డేట్ ఫిల్మ్ డ్యూట్స్కి సైనింగ్ అప్ చెప్పేసేద్దాం. మరి మనందరం ఎంటర్ అయిపోదాం మధుర స్వరాలు ఎంజాయ్ చేయడానికి. నేనైతే మీరు మెచ్చే మధుర స్వరాలతో రెడీగా ఉన్నాను ఆస్వాదించడానికి. మీరు రెడీనే కదా, మరి స్టార్ట్ చేసేద్దాం ఒక సూపర్ సాంగ్తో. సంగీతం మనసును తాకితే అది ఓ అనుభూతి, అదే సంగీతం ప్రాణాన్ని హత్తుకుంటే అది ఒక మధుర జ్ఞాపకం. మనసు అలసినప్పుడు అమ్మఒడి లాంటి ప్రశాంతత ఎలా దొరుకుతుంది? కాలం ఎంత మారినా, ఎన్ని కొత్త రకాల గాత్రాలు వచ్చినా, కొన్ని పాటలు మాత్రం మన గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. వేటూరు గారి కలం నుంచి జాలువారిన పదాలు రాజన్ నాగేంద్ర గారి సంగీత సారథ్యంలో ఎస్పి బాలు గారి గళం నుండి ఈ సూపర్ లేదా అద్భుతమైన మధుర గీతం మీకోసం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మధుర స్వరాల్లో, మీరు ఫ్రెండ్ జానితు. ఈ సృష్టిలో ఎన్ని రాగాలు ఉన్నా అమ్మ పాడే జోలపాటిచ్చే ప్రశాంతత ఏ రాగము ఇవ్వలేదు.

పసిపాపల చిరునవ్వుల్లో భగవంతుని చూస్తే అమ్మతనం వల్లే మనసును హత్తుకునే అద్భుతమైన భావాలతో తెలుగు ప్రపంచంలో ఒక సరికొత్త జోలపాటుగా కనుల నిండా నిద్ర నింపే అమ్మ జోలపాటలోని అమృతం మన సంస్కృతిలోని దైవత్వాన్ని చాటిచెప్పే అద్భుతం. కలకాలం గుండెను నిలిచి

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: కవితల్లాంటి కళ్ళతో, కలల్లాంటి నవ్వులతో మనసంతా ఏదో తెలియని కొత్త అనుభూతిని నింపే మధురమైన క్షణం ఎన్నడూ లేనిది. ఈరోజు ఏదో ప్రత్యేకంగా అనిపిస్తుంది. గుండెల్లో ఏవో అలజడితో పాటు ఆనందరాగాలు మోగుతున్నాయి. అయితే ఇలాంటి అద్భుతమైన భావాలను, మరువలేని ఆ ప్రేమను, అనుభవాన్ని తెలుసుకోవాల్సిందే. ఇళయరాజా సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ కళ నుండి జాలువారిన అద్భుతమైన పదాలతో వచ్చే ఈ మధురమైన గీతం.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మధుర స్వరాల్లో మీరేడు ఫ్రెండ్ జానీతో. ఉదయాన్నే తూర్పు దిక్కును వెలువడే తొలికిరణం మనసును ఎంతగానో హత్తుకుంటుంది. ఆ మధురమైన క్షణాలను, జీవితంలోని వర్ణాలను అక్షర రూపంలో సంగీత గంధంగా మలిచిన అద్భుతమైన గీతం ఇది. తొలిపొద్దు పొడుపులో, తెల్లవారే తూర్పులో ప్రకృతి అందించే ప్రశాంతతను మననం చేస్తూ మనసును హత్తుకునే ఒక మధురమైన గీతం. జీవితమే రంగుల వలయం, దానికి ఆరంభం సూర్యుని ఉదయం అంటూ సత్యంగారి సంగీత సారథ్యంలో దాసరి కాలం నుండి వచ్చిన సూపర్ పదాలు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సరిగమల సవడిలో సాహిత్యపు తీయదనంలో మనసును హత్తుకునే మధురమైన జ్ఞాపకం మన సినీ సంగీతలోకం. గోదావరి ప్రవాహంలా ఉరకలేసే ఉత్సాహం, బృందావనపు సొగసుల విరిసే అనురాగం, ఈ రెండు కలిస్తే ఎలా ఉంటుంది? ఆ భావానికి రూపమే ఈ మధురాలికల గానం. వేటూరు సున్నితమైన పదాలకు ఇళయరాజా ప్రాణం పోసిన అద్భుతమైన స్వరాలు, ఎస్పి బాలు జానకి గళం నుండి అద్భుతమైన గీతం.

0: గుడ్ మార్నింగ్ మ్యామ్.
1: హాయ్ స్టూడెంట్స్,
2: గుడ్ మార్నింగ్.
1: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
1: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
1: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.
4: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మధుర స్వరాల్లో, మీరు డిఫరెంట్ జానీతో.

ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి. మనసుల భావాలు అక్షరాలై స్వరాలై ప్రవహిస్తే ఆ మధురాతి మధురమైన భావానిక రూపమే ఈ సంగీతం. కలలే అలలై ఎగిసిన కడలకి కలలో ఇలలో దొరకిన కలయిక. మనసుల భావాలను మధురమైన ప్రేమ తరంగాలను సంగీత అక్షరాలతో ప్రాణం పోస్తే ఆ చేసిన ఘనత ఎవరిదంటే మాస్ట్రో ఇళయరాజాదే. అయితే వేటూరు గారి సాహిత్య అక్షరరూపం ప్రేమంటే రెండు మనసుల పవిత్ర ప్రవాహం, ఆ భావాల సంగమం ఎలా వర్ణించారో మీరే వినండి.

ప్రేమంటే ఏమిటి? అదొక అందమైన భావన. మనసు మురిసిపోయే వేళ ఒంట్లో చిరువణుకు పుట్టించే తొలి సొగసుల పరిమళం అలాంటి మధురానుభూతిని, మధురమైన భావాలను, ఎన్నో అందమైన ఊహలను మన గుండెల్లో నింపడానికి అపురూపమైన పాఠం మన కోసం వచ్చేస్తుంది. ఓపెన్ అయ్యర్ గారి సంగీత సారథ్యంలో ఎస్పి బాలు జానకి పాడిన యుగళగీతం మీకోసం.

కవిత లాంటి మనసున్న మనిషికి మదిలో నిలిచిపోయే మధురమైన జ్ఞాపకానికి మధ్య ఉన్న వారది సంగీతం. ప్రకృతి అందాలను, ప్రేమికుల మనసులోని భావాలను, ఆ మధురమైన అనుభూతిని, ఆ చిరుగాలి తాకడికి కోయలు కూడా మైమర్చిపోయే అందమైన క్షణం అది. ఇళయరాజా సంగీతం, వేటూరి సాహిత్యం, ఎస్పి బాలు స్వరం, ఈ మూడు కలయిక ఈ పాట.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: మందరం ఆ

ప్రకృతిలో ప్రతి సౌందర్యం వెనుక ఒక మోగ భావన ఉంటుంది. ఆ భావానికి పదరూపం ఇస్తే అదో అద్భుతమైన కావ్యం అవుతుంది. అలాంటి కావ్యానికి సంగీతం ప్రాణం పోస్తే చెవులకు మాత్రమే కాదు, నేరుగా మా మనసుకు తాకే అమృతంలా మారుతుంది. ప్రకృతిలో కోకిల కూత ఎంత అందంగా ఉంటుందో మనుషుల మనసులను తట్టిలేపే మాతృమూర్తి ప్రేమ అనురాగం కూడా అంతే అందంగా ఉంటుంది. ఆ ప్రేమానురాగాల ప్రయాణాన్ని అక్షరరూపంలో మలిచి విశ్వనాథన్ సంగీత సారథ్యంలో ఈ సూపర్ సాంగ్.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 10 o'clock అయిపోయింది. ఇంతటితో ఈనాటి మధుర స్వరాలకు సైనింగ్ అప్ చెప్పేసేద్దాం. మరి మనందరం ఎంటర్ అయిపోదాం వినిపించిన రాగాలే వినేసేయటానికి. మీకోసం వచ్చేస్తుంది పాండవ వనవాసము చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట, సాహిత్యం సముద్రాల సీనియర్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. పసిడి మనసులు చిత్రానికి ఘంటసాల పాడిన పాట, సాహిత్యం ఉషశ్రీ.

0: హాయ్ ఆత్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: పాండురంగ మహత్యం చిత్రానికి ఘనస్థల పాడిన పాట, సాహిత్యం సముద్రాల జూనియర్.

అమ్మ నాన్న.

0: నాన్న, అమ్మ.
1: పట్టిందల్లా బంగారం చిత్రానికి ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట, సాహిత్యం పెద్దిరాజు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: పవిత్ర హృదయాలు చిత్రానికి ఘంటసాల పాడిన పాట, సీనియర్ అండ్ సాహిత్యానికి సంగీతం టి చలపతిరావు.